ఆకాశ వాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 100.1 MHz ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, వైశాఖ మాసం 19వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం, మే నెల 9వ తేదీ శనివారం. చేసే పనిని ప్రేమించగలిగితే ఎలాంటి పనినైనా సృజనాత్మక స్థాయికి చేరుకుంటుంది అన్నారు విశ్వకవి రవీంద్రనాథ్ ట్యాగోర్. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 5:58 దాటి 40 సెకండ్లు. శ్రోతలందరికీ శుభోదయం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి కొత్తవడం కేంద్రం సమయం 6:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్త ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి.

శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం ఏలారవంగఘనసార సుగంధతీర్థం దివ్యం విజత్సరితి హేమఘటేషు పూర్ణం ధృత్వాద్య వైదిక శిఖామనయః ప్రహృష్ట

శరణాగత వత్సల సారనిధే పరిపాల జపామృత శైలపతే అతి వేల తజాత వదుర్విధైరను వేల కృతైరపరాధ సతైః భరితం పరితం మృఢ శైలపతే పరజా కృపజా పరిపాహి హతే అధి వెంకట శైలముదారమతే జనతాభిమతాధిగజానరతాత్ పరదేవ

ఇంతవరకు మీరు శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం విన్నారు. అంజలి ఈనటి భక్తి సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సుభాషితం సమర్పణ శ్రీ ఆర్య పద్మనాభరావు.
1: బంధువులు అంటే ఎవరు? బంధువులు ఎప్పుడో వచ్చి పలకరిస్తారు. మనకు హితం చేసేవాడెవడో వాడే బంధువు. బంధువర్గంలోని వాడైనా బాధ కలిగిస్తే వాడు శత్రువే. దేహంలో పుట్టిన రోగం బాధాకరమైతే ఎక్కడో అరణ్యంలో పుట్టిన ఔషధి బాధా నివారణ చేయటం ఎంత ఆశ్చర్యకరమైన విషయం. పరోపి హితవాన్ బంధు బంధురప్యహితం పరః అహితో దేహజో వ్యాధి హితమరణ్యమౌషధం. బంధుజన వ్యామోహంతో మానవుడు సంచరిస్తున్నాడు. అందుకే ధూర్జటి కాళహస్తీశ్వర శతకంలో ఈ కఠోర సత్యాన్ని చెప్పాడు. అంతామిథ్య తలంచిచూచిన నరుండెట్లౌటెరింగి సదాకాంతల్పుత్రులు అర్ధమున్ తనువు నిక్కంబంచు మోహార్ణవ భ్రాంతించెంది చరించుకుని పరమర్థం బయననీయండు తా చింతాకంతియు చింత నిల్పడుగదా శ్రీ కాళహస్తీశ్వరా. మోక్షదాత అయిన పరమేశ్వరుని ఎందు మానవుడు కొద్దిపాటి ధ్యానం కూడా నిలపడం లేదు. అందుకనే అన్నమయ్య అంటాడు, చలువలోపలి వేడి సంసారము చూడ జలపూత బంగారు సంసారము అప్పులేని సంసారమైన పాటే చాలు అప్పులేని జీతమొక్క తారమైన చాలు అని అన్నాడు అన్నమయ్య. సంసారాంధకారంలో పడి జీవుడు కొట్టుమిట్టాడుతూ ఉంటే అర్థం లేని ఆశలు పెట్టుకుని వగల ప్రేమను నటిస్తారు తప్ప వారు క్షేమాన్ని కాంక్షించరు. సత్పురుషులైన వారు పరహితాన్నే కోరుకుంటారు. దానికి ప్రకృతి సిద్ధమైన ఉపమానాలు ఎన్నో ఉన్నాయి. సూర్యుడు ఎవ్వరూ ప్రార్థించకుండానే పద్మవనాన్ని వికసింపచేస్తున్నాడు. చంద్రుడు తనంత తానే కలువలను వికసింపచేస్తున్నాడు. మేఘాలు కొరకుండానే నీటినిస్తున్నాయి. అలానే సత్పురుషులు పద్మాకరం దినకర్రో వికచంకర్రోతి చంద్రో వికాసయతి కైరవ చక్రవాళం నభ్యర్థితో జలధరోపి జలందదాతి సంతః స్వయం పరితేషు కృతాభియోగా. ఆధునిక మానవుడు అన్నింటినీ వ్యాపార దృష్టితో ఆలోచిస్తున్నాడు. వాడింటికి వెళ్తే నాకేమి లాభం, మా ఇంటికి వాడొస్తే ఏం ప్రయోజనం, ఇలా ఆలోచనలు కొనసాగుతున్నాయి. మనుష్యుని జీవితకాలం 100 సంవత్సరాలు అనుకుందాం. నిద్రలో సగభాగం తరిగిపోతుంది, మిగిలిన సగం బాల్య వృద్ధాప్యాలలో గడిచిపోతుంది. ద్వితీయార్థం ప్రయాసతో కూడిన పనులు. చంచలమైన ఆయుస్సు ద్వారా జీవులకు సుఖం ఎలా కలుగుతుంది చెబుతున్నాడు భర్తృహరి. ఆయువు 100 వత్సరములు అందు సగంబు నశించే నిద్రచే ఆరలో సగంబు గతమయ్యను బాల్యజరా ప్రసక్తిచే పాయక తక్కినట్టి సగపాలు గతించు ప్రయాస వృత్తిచే ఆయువు చెంచలం బగుచు ప్రాణులకెట్లు సుఖంబు చేకురుం. ఈ విషయాన్ని మనం గమనించినప్పుడు ఆపద వేళైన అరసి బంధుల చూడు భయము వేళ చూడు బంటుతనము పేదవేళ చూడు పెండ్లాము గుణములను అని వేమన 3 రకాలుగా చెప్పాడు వ్యక్తుల గుణగణాలను. ఆపద వేళలో సహకరించిన వాడే బంధువు. తన వద్ద పనిచేసే బంటు ఆపదలో సహకరించాలి. దారిద్ర్యంలో ఉన్నప్పుడు భార్య కాని భర్త కాని వారి స్వభావాన్ని బయటపెట్టకుండా కలిసిమెలిసి ప్రవర్తించాలి. ఇది లోక సహజం. ఉద్యోగ జీవితంలో పరుగులు తీస్తూ నిత్యకృత్యాలలో తలబుంకలై భార్యాబిడ్డలకు తల్లిదండ్రులకు దూరంగా పయనించేవారెందరో. మమతానుబంధాలు

0: అనురాగపూరిత వాక్కులు కరువైతే మానవ జీవనంలో సాధించిన ఘనత ఏమిటి? అర్ధబలం తప్ప.
1: సుభాషితం విన్నారు. సమర్పణ శ్రీ ఆర్య పద్మనాభరావు గారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, రైతు సమాచారం.
2: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధానమంత్రి మోదీజీ సంకల్పం.
3: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
2: ఇప్పటి వరకు ఈ యోజనలో 8.85 కోట్ల పైగా ప్రజలు లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంకు బ్రాంచ్ను సంప్రదించండి.
4: జీవన ఎరువుల వాడకంతో ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. జీవన ఎరువులు అంటే మిత్ర సూక్ష్మజీవుల సముదాయాన్ని జీవన ఎరువులు అంటారు. ఇవి ప్రకృతిలో విరివిగా లభ్యమవుతాయి. వీటిని భూమిలో వేస్తే భూసారం వృద్ధి చెందడంతో పాటు మేలు చేసే సూక్ష్మజీవుల సంఖ్య కూడా మెరుగవుతోంది. గాలిలో 78% నత్రజని ఉంటోంది. ప్రకృతిలో కొన్ని రకాల సూక్ష్మజీవులకు, నాచు రకాలకు గాలిలోని నత్రజని మొక్కకు ఉపయోగపడే విధంగా స్థిరీకరింపజేసే శక్తి ఉంటోంది. మరికొన్ని రకాల సూక్ష్మజీవులకు, శిలీంద్రాలకు బాస్వరాన్ని లభ్యమయ్యే విధంగా మార్చగల శక్తి కూడా ఉంది. ఈ విధంగా మొక్కలకు పోషకాలందించడానికి తోడ్పడే వాటిని జీవన ఎరువులు అంటారు. ప్రకృతిలో గల సూక్ష్మాతి సూక్ష్మజీవులు జీవించేందుకు స్వతంత్రంగా కాని మొక్కలతో కలిసిగాని జరుపుకునే ప్రక్రియల్లో పంటలకు కావలసిన వాతావరణం లేదా నేల నుంచి గ్రహించి మొక్కలకు అందించే జీవుల సముదాయాన్ని మైక్రోబియల్ కల్చర్ లేదా జీవన ఎరువులు, బయోఫెర్టిలైజర్స్ అంటారు. జీవన ఎరువుల్లో మనకు మేలు చేసే సూక్ష్మజీవులు కోట్ల సంఖ్యలో ఉంటాయి. నేలకు వేసినప్పుడు వీటి సంఖ్య అనూహ్యంగా పెరిగిపోతోంది. మొక్కలు చురుకుగా పెరగడానికి అవసరమైన హార్మోన్లు, విటమిన్లు ఉత్పత్తి అవుతాయి. సమగ్ర ఎరువుల వాడకంలో ఇవి ఒక భాగమై నేల ఆరోగ్యం, ఉత్పాదకతను కాపాడడంలో, దిగుబడి నాణ్యత పెంచడంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి. నత్రజని జీవన ఎరువుల్లో అంటే రైజోబియం, నీలి ఆకుపచ్చ నాచు, అజొల్లా, అజిటోబాక్టర్, అజోస్పెరిల్లం ఇవి ముఖ్యమైనవి. జీవన ఎరువుల వల్ల ఉపయోగాలు కూడా చాలా ఉన్నాయి. ఇవి వాతావరణంలోని నత్రజనిని స్థిరీకరిస్తాయి, నేలలోని బాస్ఫరాన్ని అందుబాటులోకి తెస్తాయి. హార్మోన్లు, విటమిన్లు, ఎంజైములు లభ్యమై మొక్క పెరుగుదల చురుకుగా ఉంటోంది. సాధారణంగా దిగుబడులు 10 నుండి 20% పెరుగుతాయి. నత్రజని, బాస్ఫర ఎరువుల వాడకాన్ని తగ్గించవచ్చు. నేల నుంచి సంక్రమించే తెగుళ్లు కొంతమేరకు నిరోధించబడతాయి. ఉపయోగకరమైన సూక్ష్మజీవులు గణనీయంగా పెరుగుతాయి. నేల భౌతిక లక్షణాలు మెరుగుపడతాయి. వేర్లకు గాలి, నీరు బాగా లభ్యమవుతాయి. భూసారం, ఉత్పాదకత పెరుగుతోంది. రైతుల ఎరువుల ఖర్చు కూడా తగ్గుతోంది. జీవన ఎరువులు ఎంతగా ఉపయోగించుకుంటే అంతగా వృద్ధి చెందుతాయి. ఇక రైజోబియం గురించి తెలుసుకుంటే, రైజోబియం బ్యాక్టీరియా లెగ్యూమినేసి అంటే పప్పుజాతి మొక్కల వేర్లలో సహజీవనాన్ని సాగిస్తూ బుడిపెలను ఏర్పరచి వాతావరణంలోని నత్రజనిని గ్రహించి వేరు బుడిపెల్లో స్థిరీకరిస్తాయి. రైజోబియం బ్యాక్టీరియా పప్పుజాతి పంటలైన కంది, పెసర, మినుము, సోయా చిక్కుడు, చిక్కుడు, వేరుశెనగ ఇలాంటి పంటలకు ఎరువుగా కూడా వాడవచ్చు. అజిటోబాక్టర్ ఇవి భూమిలో స్వేచ్ఛగా నివసించే బ్యాక్టీరియా. ఇవి ఆక్సీకరణ జీవులు. మొక్కల వేరు పరిసర ప్రాంతాల్లో నివసిస్తూ వాతావరణంలో ఉన్న నత్రజనిని గ్రహించి అమోనియా రూపంలో భూమిని స్థిరీకరిస్తాయి. 1 హెక్టారుకు 20 నుంచి 40 కిలోల నత్రజనిని స్థిరీకరిస్తాయి. ఈ బ్యాక్టీరియా పండ్లు, కూరగాయలు, గోధుమ, వరి, పొద్దుతిరుగుడు

0: ఇలాంటి పంటలకు వాడుకోవచ్చు. అజోస్పెరిల్లం, ఇది భూమిలో స్వేచ్ఛగా నివసించే బ్యాక్టీరియా. ఇది ఆక్సీకరణ జీవులు భూమిలో ఉండే పోషకాలను, కార్బన పదార్థాలను ఉపయోగించుకుని గాలిలోని నత్రజనిని గ్రహించి అమోనియా రూపంలో భూమిలో స్థిరీకరిస్తాయి. ఈ బ్యాక్టీరియా కూరగాయ పంటలకు, గోధుమ, చెరకు, వరి, జొన్న, మొక్కజొన్న పంటలకు జీవన ఎరువులుగా వాడినట్లయితే 10 నుంచి 20% దిగుబడి పెరుగుతోంది.
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధానమంత్రి మోదీజీ సంకల్పం.
2: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 8,85,00,000 పైగా ప్రజలు లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి, యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంకు బ్రాంచ్ను సంప్రదించండి.
3: రైతు సమాచారం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసార వివరాలు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 మెగాహెర్ట్స్ పై ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలతో మీరు ఏడనేస్తాం దాసరి వెంకటేశ్వరరావు. ఈ ప్రసారంలో 7 గంటలకు జిల్లా సమగ్ర నివేదిక, 7 గంటల 5 నిమిషాలకు తెలుగులో వార్తలు, 7 గంటల 15 నిమిషాలకు స్వాతంత్ర సమరయోధులు దుర్గాబాయి దేశ్ముఖ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటారు, 7 గంటల 30 నిమిషాలకు సర్వెంట్ ఆఫ్ సొసైటీ సృష్టికర్త గోపాలకృష్ణ గోఖలే ప్రసంగం ప్రసారమవుతుంది, 7 గంటల 45 నిమిషాలకు జిల్లాల గత వారం సమీక్ష, సమీక్షకులు శ్రీ దాట్ల రవీందర్, 8 గంటలకు సమాచార ప్రభాత్ హిందీలో వార్తలు, 8 గంటల 15 నిమిషాలకు మార్నింగ్ న్యూస్ ఆంగ్ల వార్త ప్రసారం, 8 గంటల 30 నిమిషాలకు ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం ప్రసారమవుతుంది, 8 గంటల 35 నిమిషాలకు శుభాకాంక్షలు గ్రీటింగ్స్ చెప్పే కార్యక్రమం వింటారు, అనంతరం పాటల పల్లకిల్లో శ్రోతల ముచ్చట రికార్డింగ్ ప్రోగ్రాం ప్రసారమవుతుంది, 9 గంటల 30 నిమిషాలకు ఏకచిత్రగానం శీర్షికన ఒకే చిత్రంలోని పాటలు మీకోసం, 10 గంటల 3 నిమిషాలకు 90 వసంతాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది, అనంతరం చిత్రగీతాలు వింటారు, 12 గంటలకు హిందీలో, 12 గంటల 5 నిమిషాలకు ఆంగ్ల వార్త ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి, 12 గంటల 10 నిమిషాలకు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో నిషద్ ఖాన్ గారి సితార్వాదనం వింటారు, 12 గంటల 30 నిమిషాలకు తెలుగులో వార్తలు, 12 గంటల 40 నిమిషాలకు సినిమా పాటలు ప్రసారమవుతాయి, 1 గంట 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు, 1 గంట 20 నిమిషాలకు వనితాలోకం, 1 గంట 50 నిమిషాలకు ఉర్దూ కార్యక్రమాలు ఉర్దూ వార్తలు వింటారు. ఈ కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. మధ్యాహ్నం 2 గంటలకు మిడ్ డే న్యూస్, 2 గంటల 15 నిమిషాలకు దోపహర్ సమాచారం ఢిల్లీ కేంద్రం నుంచి వార్తలు వింటారు, 2 గంటల 30 నిమిషాలకు కిన్నర్ల హరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం, మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు ఏకచిత్రగానం శీర్షికన ఒకే చిత్రంలోని పాటలు, 4 గంటల నుంచి చిత్రగీతాలు ప్రసారమవుతాయి, సాయంత్రం 6 గంటలకు హిందీలో వార్తలు, 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి, 6 గంటల 35 నిమిషాలకు సినిమా పాటలు ప్రసారమవుతాయి, 7 గంటల 5 నిమిషాలకు తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వింటారు. ఈరోజు రాత్రి 7 గంటల 15 నిమిషాలకు ప్రసారమయ్యే కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో పర్యావరణ పరిరక్షణలో గోవు పాత్ర రూపకం ప్రసారమవుతుంది, నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. 7 గంటల 45 నిమిషాలకు కిన్నర్ల హరి శ్రోతలు కోరిన చిత్రగీతల కార్యక్రమం,

ఈ కార్యక్రమంలో ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం అవుతాయి. రాత్రి 9:30 మధురిమ ఆపాత మధుర గీతాలు వింటారు. 10:00 అఖిల భారత సంగీత సభ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. ఇవి ఈనాటి కార్యక్రమంలోనే ముఖ్యాంశాలు. ప్రసార వివరాలు విన్నారు.

రాత్రి 8:45 సమాచార సంధ్యా హిందీలో వార్తలు, 9:00 న్యూస్ అట్ 9 ఆంగ్ల వార్త ప్రసారం, 9:15 స్పాట్ లైట్.

ఆకాశవాణి కొత్తవడం కేంద్రం సమయం 6:45 కావస్తుంది. ముందుగా ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి వింటారు. అనంతరం 6:55 సంస్కృతంలో వార్త ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం అవుతాయి. 7:00 జిల్లా సమగ్ర నివేదిక, 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం అవుతాయి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: రాష్ట్రంలో ఆర్థిక నేరాలను కట్టడి చేసే విషయంలో మరింత చురుగ్గా పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో మైనారిటీల కోసం ప్రత్యేక డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో 29 కోట్ల రూపాయలతో పలు అభివృద్ది కార్యక్రమాలను ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. రాష్ట్రంలో కొత్తగా 12 డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రాష్ట్రంలో ఆర్థిక నేరాలను కట్టడి చేసే విషయంలో మరింత చురుగ్గా పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహిస్తున్న కలెక్టర్ల సదస్సులో ఆయన నిన్న శాంతి భద్రతలపై సమీక్ష నిర్వహించారు. నేరాల నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణ, సైబర్ నేరాలు అరికట్టడం వంటి అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. సాంకేతికత, సీసీ కెమెరాలు, ఇంటెలిజెన్స్, పహారా వంటి చర్యలతో పోలీసులు ప్రత్యక్షంగా లేకపోయినా వారి ప్రభావం కనిపించాలని అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ
1: డెవలప్మెంట్ సింక్ అవుతూ పోలీసులు కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఎస్పీ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తే ప్రజలకు ఎంత స్ట్రిక్ట్ గా ఉంటే, ఎంత దూరంగా ఉంటే అంత ఇంపాక్ట్ వస్తుందనుకుంటాం. ప్రజలకు ఫ్రెండ్లీగా ఉండాలి, యాంటీ సోషల్ మెడ్స్ భయం ఉండాలి. అది ఎక్కడికక్కడ మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. గుడ్ గవర్నెన్స్ అనేది ఎప్పుడు కూడా ఎఫిషియన్సీ ఉండాలి. మనం డీల్ చేసే ప్రతి ఒక్క ఇష్యూలో ఎంపతి ఉండాల్సిన అవసరం ఉంది.
0: ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో మైనారిటీల కోసం ప్రత్యేక డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ కళాశాలల్లో నైపుణ్యాభివృద్ది, ఏఐ శిక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. హైదరాబాద్లోని సచివాలయంలో మైనారిటీ సంక్షేమ శాఖపై ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ మైనారిటీ యువతకు ఉపాధి అవకాశాలు పెంచడంతో పాటు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా సాంకేతిక విద్య అందించడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రతిభ కలిగిన మైనారిటీ విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని అన్నారు. ఇమామ్లు, మౌజన్లకు ఇచ్చే గౌరవ వేతనం క్రమం తప్పకుండా విడుదల చేయాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో సాగునీటి ప్రాజెక్టుల క్యాలెండర్ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహించిన జిల్లా కలెక్టర్ల సదస్సులో ఆయన నిన్న సాగునీటి ప్రాజెక్టుల పూర్తి, శంకుస్థాపనల గడువులను వెల్లడించారు. ఈ ఏడాది జూన్లో ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ గేట్ల ఏర్పాటు పనులకు, జులైలో గుంటూరు కాలువ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు చెప్పారు. నవంబర్లో నేరడి బ్యారేజ్, వచ్చే ఏడాది జనవరిలో మద్దువలస రెండవ దశ పనులకు శంకుస్థాపన, జూన్లో పోలవరం ప్రాజెక్టుకు ప్రారంభోత్సవం చేయనున్నట్లు పేర్కొన్నారు. సాగునీటి రంగంపై ప్రభుత్వ నిబద్దతను చాటేలా మొత్తం 25 ప్రధాన ప్రాజెక్టులకు సంబంధించిన పనుల పూర్తి తేదీలు, శంకుస్థాపనల సమయాలను

0: ఖరారు చేసినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో 29 కోట్ల రూపాయలతో పలు అభివృద్ది కార్యక్రమాలను ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఈ రోజు ప్రారంభిస్తారు. ఈ ఉదయం తాడేపల్లి నుంచి ద్వారకా తిరుమల చేరుకుని స్వామివారిని దర్శించుకుంటారు. అనంతరం 12 కోట్ల 50 లక్షల రూపాయలతో నిర్మించిన క్యూ కాంప్లెక్స్ ను ప్రారంభిస్తారు. అదేవిధంగా మరో 12 కోట్ల రూపాయలతో నిర్మించిన మండపాన్ని ప్రారంభిస్తారు. అనంతరం కొండపై ఉన్న శివాలయంలో 4 కోట్ల 50 లక్షల రూపాయలతో నిర్మించిన 5 అంతస్తుల రాజగోపురాన్ని ప్రారంభిస్తారు. అనంతరం ఉదయం 11 గంటలకు ద్వారకా తిరుమల నుండి విజయవాడకు చేరుకుంటారు. రాష్ట్రంలో కొత్తగా 12 డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. టెండర్ ద్వారా ఎంపికైన ప్రైవేటు సంస్థలు వచ్చే 3 నెలల్లో వీటి నిర్వహణా బాధ్యతలు చేపట్టనున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 61 డయాలసిస్ కేంద్రాలు ఉండగా కొత్త కేంద్రాలతో ఈ సంఖ్య 73కు చేరనుందని తెలిపారు. భీమవరం, పీలేరు, జమ్మలమడుగు, వెంకటగిరి, అద్దంకి, సున్నిపెంట, రైల్వే కోడూరు, కొండేపి, కోవూరు, మైదుకూరు, నందిగామ, వినుకొండ ప్రాంతాల్లో ఈ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఒక్కో కేంద్రంలో 5 డయాలసిస్ యంత్రాలు ఏర్పాటు చేసి సుమారు 1500 మంది రోగులకు ఉచిత సేవలు అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. వెనుకబడిన తరగతుల అభ్యున్నతికి విద్యే కీలకమైన అంశమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో ఆయన నిన్న మాట్లాడుతూ సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన తరగతులను ముందుకు తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. విద్యపై దృష్టి పెడితే వచ్చే తరానికి పురోగతి వస్తుందని పేర్కొన్నారు. ఐఐటి, ఐఐఎం, ఎన్ఐటి వంటి సంస్థల్లో రాష్ట్రానికి చెందిన 500 మంది ఎంపిక కావాలనే లక్ష్యంతో పనిచేయాలని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: మీరు నాకు వచ్చే 500 మంది ఐఐటి, ఐఐఎం మా పిల్లలు వచ్చారని చెప్పిన రోజున మళ్ళీ ఒకసారి మిమ్మల్ని అభినందిస్తా. అంతవరకు ఏం చేస్తారు మీరు వర్కౌట్ చేసుకోండి. హౌ టు డూ ఇట్ విల్ వర్క్ ఇట్ అవుట్. ఎడ్యుకేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం, అక్కడి నుంచి ఎంప్లాయ్మెంట్ కూడా ఈ క్రాస్ సెక్షన్స్ అందరూ కూడా మీరు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీస్ మీరందరూ కూడా దీని మీద ఫోకస్ చేయాలి. ఆ కమ్యూనిటీ కూడా ఎక్కడికక్కడ సెగ్మెంటేషన్ కాకుండా యూనిటీ కూడా తీసుకురావాలి. అట్ ది సేమ్ టైం జస్టిస్ చేయాలి.
0: వచ్చే ఖరీఫ్ సీజన్ కు ప్రభుత్వం సమగ్ర కార్యాచరణ సిద్దం చేసిందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. రైతులకు సాగునీరు, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు సమయానికి అందించేందుకు చర్యలు తీసుకున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2026-27 సంవత్సరానికి 294 కోట్ల రూపాయలతో 7.46 లక్షల క్వింటాళ్ల విత్తనాలను రాయితీపై సరఫరా చేయనున్నట్లు వెల్లడించారు. ఖరీఫ్ కు అవసరమైన 93,000 క్వింటాళ్ల పచ్చిరొట్ట ఎరువు విత్తనాలను 50% రాయితీపై అందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే 30,000 క్వింటాళ్ల విత్తనాలు రైతు సేవా కేంద్రాల్లో సిద్దంగా ఉంచినట్లు చెప్పారు. ఈ ఏడాది 2,20,000 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలను 40% రాయితీపై ఈ నెల 20 నుంచి పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. అలాగే 162,000 క్వింటాళ్ల వరి విత్తనాలను ఈ నెల 15వ తేదీ నుంచి రైతులకు అందించనున్నట్లు అచ్చెన్నాయుడు వెల్లడించారు. మైనార్టీల సంక్షేమం కోసం ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమంలో భాగంగా 287 కోట్ల రూపాయలతో మౌలిక వసతుల పనులు చేపట్టామని ఆంధ్రప్రదేశ్ మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి సిహెచ్ శ్రీధర్ తెలిపారు. ఈ పనులను జూన్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. అమరావతిలోని సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో ఆయన నిన్న మాట్లాడుతూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1,000 కోట్ల రూపాయల విలువైన కొత్త ప్రతిపాదనలు కేంద్రానికి పంపనున్నట్లు వెల్లడించారు. ఇమామ్లు, మౌజన్లు, పాస్టర్లకు గౌరవ వేతనాలు, హజ్ యాత్రికులకు ఆర్థిక సహాయం, మసీదుల నిర్వహణ వంటి కార్యక్రమాలను ప్రభుత్వం కొనసాగిస్తోందని శ్రీధర్ తెలియజేశారు. రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఎండల తీవ్రత అధికంగా ఉండగా మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదవుతున్నాయి. కొమరిన్ ప్రాంతం నుండి విదర్భ, మరట్వాడ, అంతర్ కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా నైరుతి మధ్యప్రదేశ్ వరకు ద్రోణి విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం

0: ಅವಕಾಶವುಂದನಿ ವಾತಾವರಣ ಕೇಂದ್ರ ಅಧಿಕಾರಿ ಎಲ್ ನಾರಾಯಣ ಪೇರ್ಕೊಂಡು
1: ప్రదేశంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్టంలో ఆర్థిక నేరాలను కట్టడి చేసే విషయంలో మరింత చురుగ్గా పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో మైనార్టీల కోసం ప్రత్యేక డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్టంలో కొత్తగా 12 డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: సంప్రతి వార్తా శ్రూయంతాం. ప్రవాచక పునీత త్రిపాఠి. సువేందు అధికారి అద్య పశ్చిమ బంగాల రాజ్యస్య ప్రథమస్య భాజపేతి దళస్య ముఖ్యమంత్రి రూపేణ శపథ గ్రహణం కరిష్యతి. కోల్కతా నగరస్య బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్ ఇత్యత్ర శపథ గ్రహణ సమారోహ ఆయోజ్యతే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, గృహమంత్రి అమిత షాహ, భాజపాధ్యక్ష నితిన నవీన, కేంద్రీయ మంత్రిణ, ఎన్డీఏ శాసితానాం రాజ్యానాం ముఖ్యమంత్రిణః చ శపథగ్రహణ సమారోహే భాగం గ్రహీష్యంతి ఇత్యపేక్షాస్తి. పూర్వం హ్యః శ్రీ అధికారివర్యః రాజ్య భాజపా విధాయికా దళస్య నేతా నిర్వాచితః అభవత్. కోల్కతా నగరే గృహమంత్రిణః అమిత షాహస్య ఉపస్థితౌ విధాయక దళస్య సభా అభవత్. సభాయాః అధ్యక్షః శ్రీ షాహః అవదత్ యత్ సర్వే ప్రస్తావాః సువేందు అధికారిణః పక్షే ఏవ ప్రాప్తాని. భాజపా విధాయికా దళస్య నేతృత్వే నిర్వాచనానంతరం శ్రీ అధికారి పశ్చిమ బంగస్య రాజ్యపాలేన ఆర్ ఎన్ రవినా సహ మిలిత్వా రాజ్యే ప్రథమం భాజపా నేతృత్వస్య సర్వకారస్య నిర్మాణాయ ప్రతిజ్ఞాం ప్రదత్తవాన్. విధానసభా నిర్వాచనె భాజపేతి దళం ఐతిహాసికం విజయం ప్రాప్నోత్. టీఎంసీతి దళస్య 15 వర్షాణాం శాసనం చ సమాపితం. పుదుచేరి రాజ్యే రాష్ట్రీయ జనతాంత్రిక గఠబంధనస్య ముఖ్యమంత్రి పదస్య ప్రత్యాశీ ఎన్ రంగాసామి ఇత్యేషః ఉపరాజ్యపాలేన కె కైలాసనాథన్ వర్యేణ సహ మిలిత్వా అగ్రిమసర్వకారస్య నిర్మాణాయ ప్రస్తావః ప్రదత్తవాన్. శ్రీరంగస్వామి బహుసంఖ్యాయాం విధాయకానాం సమర్థనపత్రాణి ఉపరాజ్యపాలాయ సమర్పితవాన్. రక్షానుసంధాన వికాస సంఘటనేన డిఆర్డిఓ ఇత్యనేన భారతీయ వాయుసేనయా చ గురువాసరే ఒడిశా తటస్య సమీపే టాక్టికల్ అడ్వాన్స్డ్ రేంజ్ ఆగ్మెంటేషన్ తారేతి శస్త్రస్య ప్రథమోడ్డయన పరీక్షణం సఫలతయా సంపాదితం. తారేతి భారతస్య ప్రథమా స్వదేశీయా గ్లైడ్ శస్త్రవ్యవస్థాస్తి యా మార్గ నిర్దేశిత యుద్ధోపకరణాన్ యథార్థ నిర్దేశిత శస్త్రేషు పరివర్తయతి. దుబై నగరే భారతస్య వాణిజ్య దూతావాసేన సముద్రే మృతస్య ఏకస్యాః నౌకాయాః భారతీయస్య చాలకదళస్య మృత్యోః విషయే శోకః ప్రకటితః. ఏకస్మిన్ సామాజికాంతర్జాలీయే పటలే సందేశె కాన్సులేట్ జనరల్ ఇత్యనేన ఘటనైషా దుర్భాగ్యపూర్ణం ఉక్తం. సహ పోతస్య స్వామినా సహ నిరంతరం సంపర్కే అస్తి. అధిక వివరణాని చ అన్వేష్టుం ప్రయాసరతః అస్తి. దూతావాసేన ఆశ్వాసితం యత్ అస్మిన్ విషయే సర్వవిధ సహాయం ప్రాధాన్యేన ప్రదీయంతే. హోర్ముజ్ జలసంధ్యాం గతిరోధః తదా తీవ్రః అభవత్ యదా సంయుక్తరాష్ట్రసంఘస్య సురక్షాపరిషది అమెరికా సమర్థితస్య ప్రస్తావస్య ప్రారూపం ఇరాన్దేశేన నిరాకృతం. తద్దోషపూర్ణం రాజనీతినా ప్రేరితం చాస్తీతి ఉక్తం. తెహ్రానేన ఉక్తం యత్ అయం ప్రస్తావః వివా

0: वादस्य समाधाने साहाय्यं न कृत्वा अवैधरूपेण कार्यं कर्तुं प्रेरयिष्यति। तेहरानेन संयुक्तराष्ट्रसंघस्य सदस्यराष्ट्रान् प्रस्तावस्य समर्थनं न कर्तुं प्रार्थितम्। आईपीएल क्रिकेट क्रीडायां गतरात्रौ दिल्ल्याः अरुण जेटली क्रिकेट क्रीडांगणे कोलकाता नाइट राइडर्स दलेन दिल्ली कैपिटल्स दलम् अष्टस्तोभैः पराजितम्। अद्य जयपुरस्य सवाई मानसिंह क्रीडांगणे राजस्थान रॉयल्स दलम् गुजरात टाइटन्स दलम् सम्मुखीकरिष्यति। क्रीडायाः आरम्भः सायं सार्धसप्तवादने भविष्यति। प्रियाः श्रोतारः, संस्कृतजगता सम्बद्धैः विभिन्नैः क्रियाकलापैः संवलितस्य संस्कृत साप्ताहिकीति विशिष्ट कार्यक्रमस्य प्रसारणम् आकाशवाण्याः एफएम गोल्ड प्रवाहिकातः रविवासरे मध्याह्ने सार्धैकवादनतः भविष्यति। भवन्तः सर्वे श्रोतुं प्रभवन्ति इति वार्ताः।
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వనపర్తి జిల్లా సమాచార లేఖవిందం అందిస్తారు జి శాంతి సుజిత్ గారు.
2: వనపర్తి జిల్లా కలెక్టరేట్ లో ఎంపీలు మల్లురవి, డికే అరుణ అధ్యక్షతన నిర్వహించిన దిశ సమావేశంలో కేంద్ర రాష్ట ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అధికారులు ఆదేశించారు. గ్రామ పంచాయతీ భవనాలు, సీసీ రోడ్ల నిర్మాణం, ఇందిరమ్మ ఇళ్ల వంటి పెండింగ్ పనులను వేగవంతం చేయాలని సూచించారు. పీఎం సూర్యఘర్, ముద్ర, విశ్వకర్మ వంటి పథకాల ద్వారా లబ్దిదారులకు రుణాలు అందించి ఉపాధి కల్పించాలని బ్యాంకులను కోరారు. అనంతరం గోపాల్పేట మండలం తిరుమలాపురంలో జరిగిన గ్రామసభ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి మాట్లాడుతూ సంక్షేమ పథకాల ఫలాలను అర్హులందరికీ అందించటమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. భూగర్భ జలాల పెంపు, పాఠశాలల అప్గ్రేడేషన్ మరియు బెల్ట్ షాపుల నియంత్రణపై గ్రామస్తులు దృష్టి సారించాలని, తిరుమలాపురం జాతీయ స్థాయిలో ఉత్తమ పంచాయతీగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. తిరుమలాపురం గ్రామానికి జాతీయ స్థాయిలో ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు లభించే విధంగా నూతన పాలకవర్గం పనిచేయాలన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ లో భాగంగా గోపాల్పేట మండలం జయన్న తిరుమలాపూర్ లో నిర్వహించిన గ్రామ సభకు రాష్ట ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జిల్లెళ్ల చిన్నారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. గ్రామంలో ప్రజాప్రభుత్వం, రైతు భరోసా, రైతు రుణమాఫీ, మహిళా శక్తి, గృహశక్తి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పెన్షన్, ఉచిత చీరల పంపిణీ వంటి కార్యక్రమాలతో ప్రజల మన్ననలను అందుకుంటుందని అన్నారు. తన స్వగ్రామమైన జయన్న తిరుమలాపూర్ లో ప్రభుత్వం కృషి వల్ల ప్రస్తుతం భూగర్భ జలాలు పెరిగి బోర్లు రీచార్జ్ అయినట్లు తెలిపారు. గ్రామంలో ప్రాథమిక పాఠశాలను, ఉన్నత పాఠశాలను అప్డేట్ చేసేందుకు సహకరించాలని కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు. గ్రామంలో బెల్ట్ షాపులను లేకుండా చేసేందుకు మహిళలందరూ నడుం బిగించాలని సూచించారు. వనపర్తిలో నిర్వహించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో రాష్ట ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ చిన్నారెడ్డి పాల్గొని నివాళులర్పించారు. అస్పృశ్యతను అధిగమించి ప్రపంచ మేధావిగా ఎదిగిన అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని పిలుపునిచ్చారు. విద్య ద్వారానే సామాజిక మార్పు సాధ్యమని, అందుకే రాష్ట ప్రభుత్వం గురుకులాల ద్వారా అణగారిన వర్గాలకు నాణ్యమైన ఉచిత విద్యను అందిస్తోందని తెలిపారు. ఈ సందర్భంగా స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ జీవిత చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేర్చేలా సిఫారసు చేస్తామన్నారు. సమాజానికి మేలు చేసేలా జీవించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పూలే, జగ్జీవన్ రామ్ వంటి మహనీయుల జయంతి వేడుకలను కూడా అధికారికంగా నిర్వహించి వారి సేవలను స్మరించుకున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు వనపర్తి జిల్లా గొల్లపల్లిలో పర్యటించి రిజర్వాయర్ నిర్మాణానికి వ్యతిరేకంగా 102 రోజులుగా పోరాడుతున్న రైతులకు మద్దతు ప్రకటించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అవసరం లేదని నిర్ణయించిన ఈ ప్రాజెక్టును ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం కమిషన్ల కోసమే చేపడుతూ ప్రజాధనాన్ని వృధా చేస్తోందని ఆయన ఆరోపించారు. రెవెన్యూ శాఖలో అక్రమాలను ప్రశ్నించారు. బాధితులకు నిమ్మరసమిచ్చి దీక్ష విరమింపజేశారు. ప్రభుత్వం తన మొండి వైఖరిని వీడకుంటే బీఆర్ఎస్ పార్టీ పక్షాన రైతులకు అండగా పోరాటం చేస్తామని ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. వనపర్తి జిల్లాను ప్రమాద రహితంగా మార్చేందుకు రవాణా, పోలీసు శాఖలు సంయుక్తంగా నిర్వహిస్తున్న అరైవ్ అలైవ్ అవగాహన కార్యక్రమాల్లో వాహనదారులు ట్రాఫిక్ నియమాలను పాటించాలని ఆర్డీఓ మానస సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా డ్రైవర్లకు ఉచిత నేత్ర పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరోవైపు దేశంలోనే తొలిసారిగా డిజిటల్ పద్ధతిలో చేపడుతున్న 8వ జనగణన 2027 ప్రక్రియలో భాగంగా పౌరులు అపోహలు విడి స్వచ్ఛందంగా పాల్గొనాలని జిల్లా గణాంక అధికారి హరికృష్ణ కోరారు. ఏప్రిల్ 26

0: నుండి మే 10 వరకు ప్రజలు తమ వివరాలను స్వయంగా సీఎంఎంఎస్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తదితర ప్రముఖులు పాల్గొని ప్రభుత్వ విధులను విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. భారతదేశ స్వాతంత్ర్యం అనంతరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం తొలిసారి డిజిటల్ పద్ధతిలో చేపడుతున్న 8వ జనగణన 2027లో పౌరులు అపోహలకు తావేవ్వకుండా విరివిగా పాల్గొనాలని వనపర్తి జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి, జిల్లా జనగణన అధికారి హరికృష్ణ కోరారు. మొదటి దశలో భాగంగా ప్రభుత్వం ఏప్రిల్ 26వ తేదీ నుండి మే 10వ తేదీ వరకు పౌరులు తమ వివరాలను తామే సీఎంఎంఎస్ పోర్టల్ ద్వారా పొందుపరుచుకునే అవకాశం కల్పించిందని ఆయన ఆకాశవాణి ద్వారా ప్రజలకు సూచించారు.
1: వనపర్తి జిల్లా సమాచార లేఖ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 7:05 వస్తోంది. తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. పశ్చిమ బెంగాల్ తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తారు. సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణ ఉత్సవంలో భాగంగా ఈ నెల 11వ తేదీన జరిగే పలు కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో అమెరికా మద్దతుతో ప్రవేశపెట్టిన తీర్మాన ముసాయిదాను ఇరాన్ తిరస్కరించడంతో హర్ముజ్ జలసంధి వద్ద ప్రతిష్టంభన మరింత తీవ్రమైంది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి ఢిల్లీలో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్పై కోల్కతా నైట్ రైడర్స్ 8 తేడాతో విజయం సాధించింది. ఇక వార్తల వివరంగా. పశ్చిమ బెంగాల్ తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తారు. కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ మైదానంలో ఈ ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యకుడు నితిన్ నబిన్, కేంద్ర మంత్రులు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. కాగా అంతకుముందు నిన్న సువేందు అధికారి రాష్ట బీజేపీ శాసనసభాపక్ష నాయకుడిగా ఎన్నికయ్యారు. హోంమంత్రి అమిత్ షా సమక్షంలో కోల్కతాలో శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన అమిత్ షా సువేందు అధికారికి అనుకూలంగానే అన్ని ప్రతిపాదనలు అందినట్లు తెలియజేశారు. బీజేపీ శాసనసభాపక్ష నాయకుడిగా ఎన్నికైన అనంతరం సువేందు అధికారి పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆర్ఎన్ రవిని కలిసి రాష్ట్రంలో తొలి బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించారు. కాగా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసి 15 టీఎంసీ పాలనకు ముగింపు పలికింది. సువేందు అధికారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఆయన స్వగ్రామమైన పూర్వా మేదిరీపూర్, నందిగ్రామ్ నియోజకవర్గాల్లో సంబరాలు మిన్నంటాయి. తమిళనాడులో టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటుపై అనిశ్చితి కొనసాగుతోంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు టీవీకేకు మద్దతు ఉందని వస్తున్న వార్తలను ఐయుఎంఎల్ ఖండించడంతో ఈ విషయంలో కొత్త మలుపు చోటు చేసుకుంది. కాగా అంతకుముందు నిన్న విజయ్ గవర్నర్ను మరోసారి కలిసి తనకు మెజార్టీ సంఖ్యబలం ఉందని చెబుతూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి టీవీకే సిద్దంగా ఉందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ప్రొఫెసర్ ఖాదర్ మొహమ్ముద్దీన్ నేతృత్వంలోని ఐయుఎంఎల్ పార్టీ తమిళంగా వెట్రికాజానికి తమ పార్టీ మద్దతు లేక ఇవ్వలేదని స్పష్టం చేశారు. కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారానికి గవర్నర్ చర్యలు తీసుకోవాలని డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కోరినందున తమ పార్టీ కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మద్దతు ఇస్తుందని ఐయుఎంఎల్ పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. అంతకుముందు టీవీకే సీనియర్ నాయకులు ఐయుఎంఎల్ను మద్దతు కోసం 2 సంప్రదించారు. మరోవైపు రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు రాజ్యాంగబద్దమైన ప్రక్రియలను ప్రారంభించాలని డీఎంకే అధ్యకుడు ఎంకే స్టాలిన్ గవర్నర్ విశ్వనాథ్ అర్లేకర్ను మరోసారి కలిశారు. కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారాన్ని ఆలస్యం చేయడం ద్వారా రాష్ట్రపతి పాలన విధించే ఎలాంటి ప్రయత్నానైనా ముందుగానే అడ్డుకునేలా చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా పోస్టులో స్టాలిన్ పేర్కొన్నారు. ఎన్నికల సంఘం ఇప్పటికే ఎన్నికైన ఎమ్మెల్యేల జాబితాను విడుదల చేసినందున ప్రభుత్వం ఏర్పాటు చేయడం అనేది రాష్ట్ర సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి కాకుండా ఒక ముఖ్యమైన ప్రజాస్వామ్య బాధ్యత అని కూడా ఆయన పేర్కొన్నారు. సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణం కోసం జరిగి 75 పూర్తైన సందర్భంగా సోమనాథ్ అమృత్ పర్వ్ నిర్వహించనున్నారు. ఈ నెల 11వ తేదీన సోమనాథ్లోని ప్రభాస్ పట్టణంలో జరిగే ఉత్సవంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. ఈ సందర్భంగా రాష్ట మంత్రి జీతూభాయ్ వగాని విలేకరులతో మాట్లాడుతూ సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్లో భాగంగా దేశ సుసంపన్నమైన సంస్కృతి, సంప్రదాయ వారసత్వం ప్రతిబింబించే పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలియజేశారు. 11వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్రివేణి హెలిప్యాడ్

నుంచి వీర్ హమీర్జీ గోహిల్ విగ్రహం వరకు 1 కిలోమీటర్ మేర మెగా రోడ్ షో నిర్వహిస్తారని తెలిపారు. దేశంలోని పలు రాష్టాలకు చెందిన కళాకారులు రోడ్ షోలో తమ ప్రదర్శనలతో అలరిస్తారని ఆయన తెలియజేశారు.

మన దేశం కంటే తలసరి జీడీపీ గణనీయంగా ఎక్కువగా ఉన్న అభివృద్ది చెందుతున్న దేశాలతో గత 4 ఏళ్లలో భారత్ 8 స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుందని జనవరి 30వ తేదీన గోయల్ ప్రకటించిన నేపథ్యంలో ఈ పర్యటన జరుగుతోంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. భారత్ యెమెన్ మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీప్రియ రంగనాథన్ యెమెన్ మంత్రి మొహమ్మద్ అల్ ఖదిమి నిన్న న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. భారత్ యెమెన్ మధ్య సన్నిహిత ప్రజా సంబంధాలు, ద్వైపాక్షిక సంబంధాలను మరింత మెరుగుపరిచే మార్గాలపై వారు చర్చించారు. భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం అమలును మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు, అలాగే వాణిజ్య పెట్టుబడి సహకారాన్ని బలోపేతం చేసేందుకు వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేష్ అగర్వాల్ ఈ నెల 6-7 తేదీల మధ్య స్విట్జర్లాండ్లో పర్యటించారు. ఈ పర్యటన సందర్భంగా ఆయన స్విస్ ఆర్థిక వ్యవహారాల రాష్ట కార్యదర్శి బుడ్లిగర్ ఆర్టిరాతో సమావేశమై ఈ ఒప్పందం పురోగతిని సమీక్షించి వాణిజ్య పెట్టుబడి నియంత్రణ సహకారాన్ని విస్తరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. సంస్కరణలు, విస్తరిస్తున్న డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు, పెరుగుతున్న ఉత్పాదక రంగం ద్వారా భారతదేశ ఆర్థికాభివృద్దిని కూడా ఆయన ఈ సందర్భంగా ప్రముఖంగా ప్రస్తావించారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో అమెరికా మద్దతుతో ప్రవేశపెట్టిన తీర్మాన ముసాయిదాను ఇరాన్ తిరస్కరించడంతో హర్ముజ్ జలసంధి వద్ద ప్రతిష్టంభన మరింత తీవ్రమైంది. ఈ ప్రతిపాదన రాజకీయ ప్రేరేపితమైనదని ఇరాన్ విమర్శించింది. ఈ తీర్మానం వివాదాన్ని పరిష్కరించడానికి బదులుగా చట్టవిరుద్దమైన చర్యలను సమర్థించేలా ఉందని టెహ్రిన్ వాదించింది. యుద్దాన్ని ముగించడం, ఇరాన్ ఓడరేవులపై అమెరికా సముద్ర దిగ్బంధనాన్ని ఎత్తివేయడం, హర్ముజ్ జలసంధి గుండా సాధారణ నౌకాయాన్ని పునరుద్ధరించడమే శాంతి స్థిరత్వానికి ఏకైక మార్గమని ఇరాన్ తెలిపింది. ప్రతిపాదిత తీర్మానానికి మద్దతు ఇవ్వవద్దని టెహ్రాన్ ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలకు విజ్ఞప్తి చేసింది. కాగా అమెరికాతో పాటు బహ్రెయిన్, సౌదీ అరేబియా, యుఏఈ, కువైట్, ఖతర్ల మద్దతు ఉన్న ఈ ముసాయిదా తీర్మానం ప్రపంచంలోని అత్యంత కీలకమైన ఇంధన కారిడార్లలో ఒకటైన జలంతర్గామిలో నౌకాయాన స్వేచ్ఛను పరిరక్షించాలని కోరుతుంది. ఇరాన్ చర్యల కారణంగా వాణిజ్య నౌకాయానికి ముప్పు వాటిల్లుతోందని, సముద్ర రవాణా అస్థిరపడుతుందని వాషింగ్టన్ ఆరోపించింది. అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా యుక్రెయిన్ల మధ్య 3 రోజుల కాల్పుల విరమణను ప్రకటించారు. 2వ ప్రపంచ యుద్దంలో అప్పటి సోవియట్ యూనియన్ పోషించిన పాత్రను స్మరించుకుంటూ రష్యా జరుపుకుంటున్న విజయ దినోత్సవ వేడుకలతో ఈ తాత్కాలిక సంధికి ఏకీభవిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ రోజు నుండి ఈ నెల 11వ తేదీ వరకు ఈ కాల్పుల విరమణ అమల్లో ఉంటుందని, ఇందులో భాగంగా ఇరు దేశాల మధ్య అన్ని రకాల సైనిక కార్యకలాపాలను నిలిపివేస్తామని ట్రంప్ తెలియజేశారు. ఈ ఒప్పందంలో భాగంగా ఇరువైపుల నుండి 1000 మంది ఖైదీలను కూడా పరస్పరం మార్చుకోవడం కూడా ఉంటుందని ట్రంప్ తెలియజేశారు. అమెరికా మధ్యవర్తిత్వంతో ఈ నెల 14-15వ తేదీలలో 2 రోజుల పాటు జరిగే విస్తృత చర్చలతో ఇజ్రాయెల్, లెబనాన్ దేశాలు సంప్రదింపులను తిరిగి ప్రారంభించనున్నాయి. ఇరు దేశాల మధ్య నెలకొన్న ప్రధాన ఆందోళనలను పరిష్కరించే ఒక సమగ్ర శాంతి భద్రతా ఒప్పందాన్ని రూపొందించడానికి ఇరు దేశాల ప్రతినిధి బృందాలు సమావేశమవుతాయని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్పై కోల్కతా నైట్ రైడర్స్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 143 పరుగుల విజయ లక్ష్యాన్ని కోల్కతా నైట్ రైడర్స్ 14.2 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసి విజయం సాధించింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఫిన్ అలెన్ ప్రకటించారు. ఈ సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్కు ఇది వరుసగా 4 విజయం. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. కాగా ఈరోజు జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ గుజరాత్ టైటన్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ ఈ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. పశ్చిమ బెంగాల్ తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తారు. సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణ ఉత్సవంలో భాగంగా ఈ నెల 11వ తేదీన జరిగే పలు కార్యక్రమాల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొంటారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో అమెరికా మద్దతుతో ప్రవేశపెట్టిన తీర్మాన ముసాయిదాను ఇరాన్ తిరస్కరించడంతో హర్ముజ్ జలసంధి వద్ద ప్రతిష్టంభన మరింత తీవ్రమైంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ మధ్యాహ్నం 12:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. స్వాతంత్ర సమరయోధాలు దుర్గాబాయి దేశ్ముఖ్, కొన్ని విషయాలు తెలుసుకుంటారు.
1: మహిళా స్ఫూర్తి ప్రదాత దుర్గాబాయి తన జీవితమంతా సమాజ సేవకు, ముఖ్యంగా స్త్రీ జనోద్ధరణకు అంకితం చేసిన స్ఫూర్తి ప్రదాత శ్రీమతి దుర్గాబాయి దేశ్ముఖ్. ఈమె దేశభక్తురాలిగా, స్వాతంత్ర సమరయోధురాలిగా, సంఘ సంస్కర్తగా, కార్యకర్తగా, రచయిత్రిగా తన కాలంలో మరెవరూ చూపని ధైర్య సాహసాలను, ప్రజ్ఞను చూపి చరిత్రలో నిలిచిపోయారు. తెలుగు రాష్ట్రాలలో గర్వించదగ్గ మహిళామూర్తులలో దుర్గాబాయిని అగ్రగణ్యులుగా చెప్పుకోవచ్చు. ఆమె వ్యక్తి మాత్రమే కాదు, ఒక వ్యవస్థ, ఓ గొప్ప మహోన్నత శక్తి. మేధావిగా, న్యాయ కోవిదురాలుగా, మానవతావాదిగా, ఆంధ్ర మహిళా సభ వ్యవస్థాపకురాలిగా బహుముఖ ప్రజ్ఞను కనుబరచి చరిత్ర పుటల్లో మహామనిషిగా కీర్తి సాధించిన దుర్గాబాయి జన్మదినం నేడు. ఆమెకు చాచాజీనే నిలదీసేంత తెగువ ఉంది. దుర్గాబాయి తన 11 సంవత్సరాల ప్రాయంలో ఖాదీ ప్రదర్శన జరుగుతున్న సమయంలో ఆమెను వాలంటీర్గా నియమించినప్పుడు ఆ ప్రదర్శనను తిలకించడానికి వచ్చిన పండిట్ జవహర్లాల్ నెహ్రూని టికెట్ లేని కారణంగా అనుమతించలేదు. 1915 జూలై 15 కాకినాడలో కృష్ణవేణమ్మ, రామారావు దంపతులకు దుర్గాబాయి జన్మించారు. ఈమె బాల్యం నుండి ప్రతిభా పాఠవాలను కనబరుస్తూ 10 సంవత్సరాల వయసులోనే హిందీ పాండిత్యాన్ని సంపాదించి హిందీ పాఠశాలను నెలకొల్పి అన్ని వయసుల వారికి విద్యాబోధన కావించేవారు. స్వాతంత్ర్యోద్యమ కాలంలో ఉద్యమాల్లో పాల్గొని విరామ సమయాల్లో విద్యాభ్యాసం చేసి ఎంఏ, బిఎల్, బిఏ ఆనర్స్ చేసి న్యాయ కోవిదురాలుగా ప్రఖ్యాత క్రిమినల్ లాయర్గా పేరుగాంచారు. గాంధీగారి పిలుపు మేరకు పెద్ద సంఖ్యలో నగదు మొత్తాన్ని, నగలను సేకరించిన దుర్గాబాయి ఓ బహిరంగ సభలో గాంధీగారికి విరాళంగా అందజేశారు. ఆమెలోని ధైర్య సాహసాలకు, దక్షతకు, కృషి, పట్టుదలకు ఇవే నిదర్శనాలు. స్వాతంత్ర సమరంలో ఉప్పు సత్యాగ్రహం టంగుటూరి ప్రకాశం పంతులు, దేశోద్ధారకుని కాశీనాథ నాగేశ్వరరావు వంటి దిగ్గజాలతో కలిసి ఈమె పనిచేశారు. తరువాత దుర్గాబాయి భారత రాజ్యాంగ రచనా సంఘం సభ్యురాలిగా, ప్లానింగ్ కమిషన్ మెంబరుగా, సాంఘిక సంక్షేమ బోర్డు చైర్పర్సన్గా, బ్లైండ్ రిలీఫ్ అసోసియేషన్ ప్రెసిడెంటుగా పనిచేశారు. నెహ్రూ, అంబేద్కర్ వంటి నాయకులతో కలిసి పనిచేసిన ఆమె స్త్రీల న్యాయపరమైన హక్కుల సాధన కొరకు తీవ్రంగా పనిచేశారు. ఆనాటి ఆర్థిక మంత్రి మరియు రిజర్వ్ బ్యాంక్ గవర్నరుగా పనిచేసిన శ్రీ చింతామణి దేశ్ముఖ్ను దుర్గాబాయి వివాహం చేసుకున్నారు. అణగారిన వివక్షతకు గురైన స్త్రీల అభ్యున్నతికి ఈమె ఆంధ్ర మహిళా సభను 1937 స్థాపించారు. ఇందులోని 2 ఆసుపత్రులు, 3 పాఠశాలలు, 2 కాలేజీలు నేటికి స్త్రీ అభ్యున్నతి కోసం ఎనలేని కృషి చేస్తున్నాయి. 1943 దుర్గాబాయి ఆంధ్ర మహిళ అనే పేరుతో ఒక మాసపత్రికను కూడా నడిపారు. తద్వారా సరళమైన భాషలో ఆలోచనాత్మకమైన అంశాన్ని ముందుపెట్టి ప్రజల్ని చైతన్యవంతం చేయగలిగారు. తదనంతర కాలంలో దాని పేరు విజయదుర్గగా మార్చారు. ఆ పత్రికను ఇంగ్లీషు, తెలుగు 2 భాషల్లో ప్రచురించారు. లక్ష్మి అనే నవల సీరియల్గా ప్రచురించారు. చిన్నతనం నుంచి శారద, భారతి, గృహలక్ష్మి, ఆంధ్ర మహిళ పత్రికల్లో అనేక వ్యాసాలు రాశారు. ప్రేమ్చంద్ కథలను తెలుగులోకి అనువదించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం దుర్గాబాయికి 1971 గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. 1971 ఆమె వయోజన విద్యాప్రాప్తికి చేసిన ఎనలేని కృషికి గాను నెహ్రూ లిటరీ అవార్డును అందుకున్నారు. అవే కాకుండా ప్రపంచ శాంతి బహుమతిని, పాల్ జీ హౌస్ మ్యాన్ బహుమతులను కూడా ఆమె అందుకున్నారు. భారత ప్రభుత్వం ఆమెను పద్మభూషణ్తో సత్కరించింది. కాగా పద్మభూషణ్ అందుకున్న తొలి తెలుగు మహిళగా కూడా దుర్గాబాయి రికార్డుకెక్కారు. బ్రిటిషు అధికారులచే ఆడసింహంగా అభివర్ణించబడ్డ ధీర వనితగా, తనను తాను సంఘానికి సమర్పించుకున్న పూజనీయ వ్యక్తిగా, చైతన్య సేవా శ్రవంతిగా అందరి నోటా కీర్తించబడ్డారు దుర్గాబాయి దేశ్ముఖ్. దుర్గాబాయి భారతదేశం యొక్క స్వాతంత్ర్య పోరాటంలో మహాత్మాగాంధీ యొక్క అనుచరురాలిగా ఉన్నారు. ఈమె ఎప్పుడూ ఆభరణాలు లేదా సౌందర్య సాధనలు ధరించలేదు మరియు

ఆమె సత్యాగ్రహి. ఆమె శాసనోల్లంఘన ఉద్యమం సమయంలో గాంధీ నేతృత్వంలో ఉప్పు సత్యాగ్రహ కార్యకలాపాలలో పాల్గొన్న ప్రముఖ సంఘ సంస్కర్త. ఉద్యమంలో మహిళా సత్యాగ్రహీలను నిర్వహించడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. బ్రిటిషు అధికారులు ఆమెను 1930 మరియు 1933 మధ్య 3 సార్లు జైలులో పెట్టారు. జైలు నుండి విడుదలైన తరువాత దుర్గాబాయి తన చదువును కొనసాగించింది. ఆమె 1930లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి రాజకీయ శాస్త్రంలో బిఏ మరియు ఎంఏ పూర్తి చేసింది. ఆమె 1942లో మద్రాసు విశ్వవిద్యాలయం నుండి న్యాయశాస్త్ర పట్టా పొందింది మరియు మద్రాసు హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీసు చేయడం ప్రారంభించింది. దుర్గాబాయి బ్లైండ్ రిలీఫ్ అసోసియేషన్ అధ్యక్షురాలు. ఆ హోదాలో ఆమె అంధుల కోసం పాఠశాల, హాస్టల్ మరియు లైట్ ఇంజనీరింగ్ వర్క్షాప్లు ఏర్పాటు చేసింది. దుర్గాబాయి భారత రాజ్యాంగ సభలో సభ్యురాలు. రాజ్యాంగ పరిషత్లో చైర్మన్ల ప్యానెళ్లలో ఉన్న ఏకైక మహిళ ఆవిడ. ఆమె అనేక సాంఘిక సంక్షేమ చట్టాల అమలులో కీలక పాత్ర పోషించింది. ఆమె 1952లో పార్లమెంటుకు ఎన్నిక కావటంలో విఫలమయ్యారు. తరువాత ప్లానింగ్ కమిషన్ సభ్యురాలుగా నామినేట్ అయ్యారు. ఆ పాత్రలో ఆమె సామాజిక సంక్షేమంపై జాతీయ విధానానికి మద్దతునిచ్చింది. ఈ విధానం ఫలితంగా 1953లో సెంట్రల్ సోషల్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయబడింది. బోర్డు మొదటి చైర్పర్సన్గా నిరుపేద స్త్రీలు, పిల్లల విద్య, శిక్షణ మరియు పునరావాసం కోసం ఉద్దేశించిన కార్యక్రమాలను నిర్వహించడానికి ఆమె పెద్ద సంఖ్యలో స్వచ్ఛంద సంస్థలను సమీకరించింది మరియు 1953లో చైనా పర్యటనలో అధ్యయనం చేసిన తరువాత ప్రత్యేక కుటుంబ న్యాయస్థానాలను ఏర్పాటు చేయవలసిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఆమె ఈ ఆలోచన జస్టిస్ ఎంసీ చాగ్లా మరియు జస్టిస్ పిబి గజేంద్ర గడ్కర్తో బాంబే హైకోర్టులో చర్చించారు. జవహర్లాల్ నెహ్రూతో మహిళా ఉద్యమం మరియు సంస్థల నుండి కుటుంబ విషయాలలో మహిళలకు సత్వర న్యాయం కోసం ఇలాంటి డిమాండ్లతో ఫ్యామిలీ కోర్టుల చట్టం 1983లో రూపొందించబడింది. ఆమె 1958లో భారత ప్రభుత్వంచే స్థాపించబడిన నేషనల్ కౌన్సిల్ ఆన్ ఉమెన్స్ ఎడ్యుకేషన్ మొదటి చైర్పర్సన్గా నియమించబడ్డారు. 1959లో కమిటీ కొన్ని సిఫార్సులను సమర్పించింది. అవి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు బాలికల విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలి, కేంద్ర విద్యాశాఖలో మహిళా విద్యాశాఖను ఏర్పాటు చేయాలి, బాలికల సరైన విద్య కోసం ప్రతి రాష్ట్రంలో మహిళా విద్యా డైరెక్టర్ను నియమించాలి, ఉన్నత స్థాయి విద్యలో సహ విద్యను సరిగ్గా స్వీకరించాలి, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ బాలికల విద్య కోసం ప్రత్యేకంగా ఒక నిర్దిష్ట మొత్తాన్ని పేర్కొనాలి, అభివృద్ధిలో మొదటి దశలో బాలికలకు 8వ తరగతి వరకు ఉచిత విద్యను అందించాలి, బాలికలకు ఆప్షనల్ సబ్జెక్టులు ఎంపికలో సౌకర్యం కల్పించాలి, బాలికలకు ఉదారవాద ప్రతిపాదికన శిక్షణ సౌకర్యాలు కల్పించాలి, గ్రామీణ ప్రాంతాల్లో బాలికల విద్యకు తగిన ప్రోత్సాహం అందించాలి, వీరికి వివిధ సర్వీసులలో పెద్ద సంఖ్యలో సీట్లు కేటాయించాలి, వయోజన మహిళల విద్య అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలను సరిగ్గా ప్రారంభించబడాలి మరియు ప్రోత్సహించబడాలి. ఆమె వారసత్వాన్ని స్మరించుకోవడానికి ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం దాని మహిళా అధ్యయన విభాగానికి డాక్టర్ దుర్గాబాయి దేశ్ముఖ్ సెంటర్ ఫర్ ఉమెన్స్ స్టడీస్ అని పేరు పెట్టారు. 1963లో వరల్డ్ ఫుడ్ కాంగ్రెస్కు భారత ప్రతినిధిగా బృందంలో సభ్యురాలిగా ఆమె వాషింగ్టన్ డీసీకి పంపబడింది. ఆ తరువాత దుర్గాబాయి మద్రాసు ప్రావిన్స్ నుండి రాజ్యాంగ సభకు ఎన్నికయ్యారు. రాజ్యాంగ పరిషత్లో చైర్మన్ల ప్యానెళ్లలో ఉన్న ఏకైక మహిళ ఆమె. ఆమె భారతదేశం యొక్క జాతీయ భాషగా హిందీ మరియు ఉర్దూని ప్రతిపాదించింది. అయితే దక్షిణ భారతదేశంలో హిందీ కోసం బలమైన ప్రచారం గురించి భయాన్ని కూడా వ్యక్తం చేసింది. హిందీయేతర మాట్లాడే వారందరూ హిందీని స్వీకరించటానికి మరియు నేర్చుకోవటానికి వీలుగా 15 సంవత్సరాల యథాతథ స్థితిని ఆమె ప్రతిపాదించింది. దుర్గాబాయి దేశ్ముఖ్ గురించి ఒక్క మాటలో చెప్పటం అనితర సాధ్యం. దేశ స్వాతంత్ర్యం కోసం మొక్కబోని ధైర్యంతో తన బాల్యం నుంచే పోరాడిన వీర వనిత, ఒక నిర్భయమైన స్వాతంత్ర్య సమరయోధురాలు. అటు స్వాతంత్ర సమరయోధంలో పాల్గొంటూనే ఇటు సామాజిక కార్యక్రమాలను తన భుజాన వేసుకుని మహిళాభ్యున్నతికి పాటుపడిన మహనీయురాలు దుర్గాబాయి దేశ్ముఖ్. 1981 మే 9వ తేదీన హైదరాబాదులో

0: ఇటు సామాజిక కార్యక్రమాలను తన భుజాన వేసుకుని మహిళాభ్యున్నతికి పాటుపడిన మహనీయురాలు దుర్గాబాయి దేశ్ముఖ్. 1981 మే 9వ తేదీన హైదరాబాదులో పరమపదించారు. అయితేనేం, మరణం లేని ఓ వ్యవస్థగా ఆమె ఎప్పుడూ మన మధ్యనే చిరస్థాయిగా నిలిచి ఉంటారు.
1: స్వాతంత్ర సమరయోధురాలు దుర్గాబాయి దేశ్ముఖ్ కొన్ని వివరాలు తెలుసుకున్నారు.

0: మీ సొంతింటికల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన 26 నుంచి 9 వరకు, 11 నుంచి 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
3: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలికనా?
4: చిక్కుకున్నాడు.
5: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
6: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
7: కార్యక్రమం ఇప్పుడు చిత్రగీతం విందాం. మీరు వింటున్న పాట పి సుశీల్ ఆలపించారు, చిత్రం మేఘ సందేశం.

0: చిత్రకి తమ్మిన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సర్వెంట్ ఆఫ్ సొసైటీ సృష్టికర్త శ్రీ గోపాలకృష్ణ గోఖలే ప్రసంగం వినండి.
1: ఎందరో మహానుభావులు, అందరికీ నా వందనాలు. మన భారత స్వతంత్ర ఉద్యమం కోసం పోరాడిన ఎందరో నాయకులు ఉన్నారు. ఎంతోమంది పోరాట ప్రతిమతో, ఉద్యమాలతో వారి జీవితాలను, ప్రాణాలను పణంగా పెట్టి స్వతంత్రం కోసం ఉద్యమించారు. ఎన్నో ప్రాణాల త్యాగం, ఎన్నో సంవత్సరాల ఎదురుచూపులు తర్వాత మనకు స్వతంత్రం లభించింది. ఈ పోరాట ప్రతిమతో తన వంతు కృషిని సలిపిన వారే ఈ గోపాలకృష్ణ గోఖలే గారు. గోపాలకృష్ణ గోఖలే గారు 1866 మే 9వ తారీఖున జన్మించారు. మహారాష్ట్ర, అప్పటి బొంబాయి ప్రెసిడెన్సీలోను, రత్నగిరి జిల్లాలోని గుహాగర్ తాలూకా కోట్లక్ అనే గ్రామంలో జన్మించారు. అతని తండ్రి పేరు కృష్ణారావు గారు, తల్లి పేరు సచబామాబాయి. వీరిది నిరుపేద కుటుంబం. ఇతని భార్య పేరు సావిత్రిబాయి. వీరికి 2 సంతానం. ఇతని కుటుంబం నిరుపేద కుటుంబం అయినప్పటికీ ఈ కుటుంబ సభ్యులు ఆంగ్ల భాష పట్ల పట్టును సాధించారు. ఆంగ్ల భాషలో ఎంతో ప్రావీణ్యాన్ని పొందారు. ఇతను కాలేజీ విద్యను కొల్హాపూర్లోని రాజారాం కళాశాలలో, యూనివర్సిటీ విద్యను ఎల్ఫిన్స్టోన్ కళాశాలలో పూర్తి చేశారు. యూనివర్సిటీ విద్యను అభ్యసించిన కొద్ది మంది భారతీయులలో గోపాలకృష్ణ గోఖలే గారు ఒకరు. ఇతను గణిత శాస్త్రంలోనూ ప్రావీణ్యాన్ని పొంది ప్రొఫెసర్గా పనిచేశారు. ఇతని ఆంగ్ల విద్యపై ప్రావీణ్యాన్ని గుర్తించిన బ్రిటిష్ గవర్నమెంట్ బ్రిటిష్ రాజులో గుమస్తా ఉద్యోగాన్ని ఇచ్చింది. భారత జాతీయ కాంగ్రెస్లో 1885 నుండి 1905 వరకు ప్రముఖ పాత్ర వహించారు. 1902 నుండి 1915 వరకు భారత శాసన మండలి సభ్యునిగా ఉన్నారు. 1905లో సర్వెంట్ ఆఫ్ ఇండియా అనే సొసైటీని ఏర్పాటు చేశారు. అంతేకాకుండా స్పీచ్ అండ్ రైటింగ్ ఆఫ్ గోపాలకృష్ణ గోఖలే అనే పుస్తకాన్ని కూడా రచించారు. ఈ సర్వెంట్ ఆఫ్ ఇండియా సొసైటీ ద్వారా శాసన సభల ద్వారా స్వయం పాలన మరియు సామాజిక సంస్కర్తలను ప్రచారం చేశారు. సంస్కర్తలను సమర్థించే మితవాద వర్గానికి నాయకుడుగా వ్యవహరించారు. ఇతను రాజకీయవేత్త. భారత స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు. మహాదేవ్ గోవింద్ రనడే, బాలగంగాధర తిలక్, దాదాభాయ్ నవరోజీ, బిపిన్ చంద్రపాల్, లాలా లజపతి రాయ్, అనిబిసెంట్ వంటి సమకాలీన నాయకులతో కలిసి స్వతంత్ర ఉద్యమానికి కంకణం కట్టుకున్నారు. ప్రజా వ్యవహారాలపై అధికారం కోసం దశాబ్దాలుగా పోరాడారు. బాలగంగాధర తిలక్ గారు ఇతనికి మంచి మిత్రుడు. ఇద్దరు కలిసి గణిత శాస్త్రాన్ని అభ్యసించి ప్రొఫెసర్లుగా రాణించారు. వీరిద్దరు కలిసి డెక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీకి ముఖ్య సభ్యులుగా ఉండి భారతీయుల జీవితాలను మెరుగుపరచడానికి ఎన్నో మార్గాలను అన్వేషించారు. 20వ శతాబ్దానికి గోపాలకృష్ణ గోఖలే, తిలక్ గారు అగ్రస్థానంలో ఉన్న నాయకులు. భారతదేశం స్వపరిపాలన పొందాలి.

0: అంటే రాజ్యాంగపరమైన మార్గాలను అవలంబించడం మరియు బ్రిటిష్ ప్రభుత్వానికి సహకరించడమే సరైన మార్గం అనుకున్నారు. బ్రిటిష్ ప్రభుత్వంచే పీడింపబడుతున్న ప్రజల బాధలను చూచి చలించి ఇలా అనుకున్నారు. గోఖలే గారి పోరాట ప్రతిన చూసిన మహాత్మాగాంధీ గారు గోపాలకృష్ణ గోఖలేను తన గురువుగా స్వీకరించారు. గాంధీ గారి ఆహ్వానం మేరకు 1912 దక్షిణాఫ్రికాకు వెళ్ళారు. గాంధీ గారు ఇతనిని గురువుగానే కాకుండా మార్గదర్శకుడు, ప్రశంస నాయకుడని కీర్తించేవారు. గాంధీ గారు గోపాలకృష్ణ గోఖలే గారిని ఆదర్శంగా తీసుకుని ఉద్యమ స్ఫూర్తిని పెంచి ఎన్నో ఉద్యమాలను చేశారు. గోఖలే గారు సంఘ సంస్కర్తగా, స్వతంత్ర ఉద్యమకారకుడుగా ఆదర్శంగా నిలిచిన వ్యక్తి. ఇతను 19 ఫిబ్రవరి 1915 మరణించారు. ఇతను మరణించే వరకు కూడా భారత శాసన మండలిలో సభ్యునిగా ఉండి ఎంతో సేవ చేశారు. ఈ సందర్భంగా ఇలాంటి మహనీయులని స్మరించుకోవడం మన కర్తవ్యం. ఎన్నో సంవత్సరాలుగా ఎంతో మంది పోరాడి ప్రాణాలను, మానాలను, ఆస్తులను త్యాగం చేశారు. 100,000 కాకుండా 100,000 మంది ప్రాణాలు, 1,00,000 ఆస్తి నష్టం జరిగింది. బ్రిటిష్ వారి పరిపాలనలో మనుషులను పశువుల కంటే హీనంగా చిత్రహింసలకు గురి చేసేవారు. వారిని ఎదిరించి నిలిచిన నాయకులు ఎందరో ఉన్నారు. వారిలో గోపాలకృష్ణ గోఖలే, బాలగంగాధర్ తిలక్, మహాత్మా గాంధీ, లాలా లజపతిరాయ్, భగత్ సింగ్, సర్దార్ వల్లభాయ్ పటేల్, దాదాభాయ్ నవరోజ్, అనిబిసెంట్, మహాదేవ్ గోవిందరణడే, బిపిన్ చంద్రపాల్, ఇంకా ఇలాంటి నాయకులు ఎంతో మంది బ్రిటిష్ వారికి ఎదురొడ్డి నిలబడ్డారు. 200 సంవత్సరాలుగా స్వతంత్రం కోసం పోరాడి గెలుచుకున్న 75 సంవత్సరాలుగా మన ఆనందంగా బ్రతకడానికి, స్వేచ్ఛావాయువులు పీల్చుకోవడానికి ఇంతమంది జీవితాలను త్యాగం చేశారు. ఇలాంటి త్యాగధనులు మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. వారి ఆత్మశాంతి కోసం మనం ఎన్ని కన్నీటి బొట్లు కార్చినా తక్కువే. మన ఐకమత్యం కోసం, ఆనందం కోసం ఇంతమంది జీవితాలను త్యాగం చేశారు. ఇలాంటి త్యాగధనుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. వారి ఆత్మశాంతి కోసం మనం ఎన్ని కన్నీళ్లు కార్చినా తక్కువే. మన ఐకమత్యం కోసం, ఆనందం కోసం, సమానత్వం కోసం, దాస్య శృంఖలాల నుండి బయటకు తేవడం కోసం అహర్నిశలు శ్రమించిన మన నాయకులను మనం ఎప్పుడూ మరవకూడదు. అంతేకాకుండా ఆడవారి సమాన హక్కులను కల్పించడం కోసం ఎన్నో చట్ట సవరణలు చేశారు. బాల్య వివాహాలను రద్దు చేయడం, వితంతు వివాహాలను ప్రవేశపెట్టి అన్ని రంగాలలో స్త్రీని ముందంజ ఉంచారు. ఆడవారిని వంటింటి కుందేలుగా పిలిచిన ఆ తరం నుండి అన్ని రంగాలలో సమానత్వం చేసి ఎంతో ముందుకు నడిపిన సంఘ సంస్కర్తలను మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. వారికి శిరస్సు వంచి పాదాభివందనం చేయడంతో పాటు వారికి మనం తిరిగి ఇచ్చేది ఏమీ లేదు, ఒక స్ఫురణ తప్ప. వారి త్యాగనిరతిని గుర్తు చేసుకుంటూ వారు ఇచ్చిన స్ఫూర్తితో మన తోటి వారికి సాయపడుతూ మనం సాధ్యమైనంత వరకు సహాయం చేయడమే మన కర్తవ్యం. ఈ సందర్భంగా చిరస్మరణీయులను గుర్తు చేసుకుంటూ పాదాభివందనాలు చేద్దాం.
1: సర్వెంట్స్ ఆఫ్ సొసైటీ సృష్టికర్త శ్రీ గోపాలకృష్ణ గోఖలే ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు పి సుశీల ఆలపించిన కోడలు దిద్దిన కాపురం చిత్రంలోని పాట విందాము.

0: సరికొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకుల్ల నాగలక్ష్మి. మంచి మనసులు చిత్రం నుంచి ఇసై జ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీరాకకై.
1: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం 2-3 వాక్యాలతో చెప్పి వాట్సప్ వాయిస్ మెసేజ్ కి పంపగలరు. వాట్సప్ నెంబర్ 8367576757. వాట్సప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
2: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
1: 9989 మరొక
2: నెంబర్ 7989701585.

గత ఆదివారం వైభవంగా నిర్వహించారు. అర్చక బృందం ఆధ్వర్యంలో ప్రత్యేక హోమాలు, కర్మాంగ స్నపనం, శయ్యాదివాసం, కన్నుల పండుగ సాగాయి. ఎమ్మెల్యే జారి ఆదినారాయణ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. మండల కాంగ్రెస్ నాయకుడు పరసా వెంకటేశ్వరరావు 100,000 రూపాయల విలువైన స్వామివారి బంగారు ప్రతిమలు వితరణగా అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యాన పంటలు సాగు చేసే రైతులకు అందించే వివిధ రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా చుంచుపల్లిలో ఉద్యాన పంటల సాగుపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కూనమనేని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులు సాంప్రదాయ పంటలతో పాటు ఆయిల్ ఫామ్ వంటి వాణిజ్య పంటలను సాగు చేయాలన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం వివిధ ఉద్యాన పంటలకు మంచి రాయితీలను అందిస్తుందని, వాటిని సంబంధిత అధికారుల సలహాలతో దరఖాస్తు చేసుకుని రైతులు ఆర్థికంగా బలోపేతం కావాలని అన్నారు. ఈ నెల 13వ తేదీ నుంచి 21వ తేదీ వరకు నిర్వహించనున్న ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలను పగడబందీగా నిర్వహించాలని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి వెంకటేశ్వరరావు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని ఇంటర్మీడియట్ కార్యాలయంలో మంగళవారం అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా ప్రథమ సంవత్సరం విద్యార్థులు 6,684 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 4,994 మంది విద్యార్థులు 26 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. భద్రత, వైద్యం, రవాణా, పర్యవేక్షణ అధికారులకు దిశానిర్దేశం చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అంత అనుకూలంగా లేకపోయినా సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం సమాంతరంగా ముందుకు తీసుకెళ్తోందని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శనివారం ఆయన దుమ్ముగూడెం మండలంలోని పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. సీతారామపురంలో నూతనంగా నిర్మించిన సీతారామచంద్రస్వామివారి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలను నిర్వహించారు. పెద్దనల్లబలిలో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనులకు 1.25 కోట్లతో చింతగుప్ప, బురదమడుగు గ్రామాల మధ్య బీటీ రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు. నిరంతరం ములకపాడులో 2.26 కోట్లతో నిర్మించిన మినీ ఇండోర్ స్టేడియాన్ని ప్రారంభించారు. ములకపాడు వైద్యశాల ఆవరణలో దుబ్బనూతల ప్రీమియర్ లీగ్ సీజన్2 క్రికెట్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అభివృద్ధి కేవలం కాగితాలపై కాకుండా క్షేత్రస్థాయిలో కనిపించేలా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. గత ప్రభుత్వం 10 ఏళ్లలో పేదలకు ఇళ్ల నిర్మాణం విస్మరించిందని, ప్రజాప్రభుత్వం ప్రస్తుతం మొదటి దశలో ఏజెన్సీలో 1,000 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని తెలిపారు. గిరిజన ఉత్పత్తులకు కార్పొరేట్ స్థాయిలో డిమాండ్ వచ్చేలా భద్రాచలంలో ఏర్పాటు చేసిన భద్రగిరి మార్ట్ ఎంతో ఉపయోగకరంగా ఉందని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శనివారం భద్రగిరి మార్ట్ను మహబాద్ ఎంపీ బలరాం నాయక్తో కలిసి సందర్శించారు. అటవీ ఇతర ఉత్పత్తులను పరిశీలించి మాట్లాడారు. అన్ని ఐటీడీఏల్లో మార్టులకు ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించాలని అధికారులను సూచించారు. మార్ట్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన పిఓ రాహుల్ను ఆయన అభినందించారు. ఆసుపత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్లకు అనుమతులు తప్పనిసరని జిల్లా కలెక్టర్ అంకిత్ అన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. భద్రాద్రి జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్లు, స్కానింగ్ కేంద్రాలు, ల్యాబ్ల నిర్వహణ సంబంధించిన అనుమతులు, ప్రభుత్వ నిబంధనలపై గురువారం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ప్రైవేటు ఆసుపత్రులు చేసుకున్న రెన్యువల్ దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్టుకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న ఆసుపత్రులు, ల్యాబులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. రోగుల నుంచి అధిక ఫీజులు వసూలు చేయకుండా కట్టడి చేయాలన్నారు. ధరల పట్టికను ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. అర్హతకు మించి వైద్య సేవలు అందించే ఆర్ఎంపీ వైద్యులపై కూడా నిఘా ఉంచాలన్నారు. స్కానింగ్ కేంద్రాలు నిర్వహిస్తూ, లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తూ, గర్భస్రావాలు చేసే వారిపై కఠిన చర్యలు చేపట్టాలన్నారు. చెర్ల మండలంలో భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ మంగళవారం విస్తృతంగా పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ధాన్యం కొనుగోలు కేంద్రం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా పరిశీలించి వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు. సత్యనారాయణపురం గ్రామంలోని పెద్దపల్లి, ముమ్మిడివరం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ ఇప్పటివరకు వచ్చిన ధాన్యం పరిమాణం, కొనుగోలు ప్రక్రియ పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. కేంద్రంలో రైతులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలిస్తూ, టార్పాలిన్లు, హమాలీలు, తాగునీరు వంటి మౌలిక వసతులు అందుబాటులో ఉన్నాయా అనే అంశాన్ని తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వేగంగా చర్యలు తీసుకోవాలని, సమస్యలు ఉంటే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల రైతుల వారోత్సవంలో భాగంగా విత్తనాలు, ఎరువుల డీలర్లకు అవగాహన, వానాకాలం సీజన్కు సంబంధించిన ఎరువుల సన్నద్ధతపై జిల్లా స్థాయి

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం జిల్లాలో గత వారం సమీక్ష వింటారు. సమీక్షకులు శ్రీ దాట్ల రవీందర్.
1: అన్నపరెడ్డిపల్లిలోని శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మహాకుంభాభిషేకం ఉత్సవాలను మూడో రోజు అయిన

0: టాస్క్ ఫోర్స్ సమావేశం బుధవారం ఐడిఓసి కార్యాలయంలో సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అంకిత్ అధ్యక్షతన నిర్వహించబడింది. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్ తదితర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లా మొత్తం 659,743 ఎకరాల్లో సాగు కొనసాగుతుందని తెలిపారు. ఇందులో సుమారు 2.25 లక్షల ఎకరాల్లో పత్తి, 1 లక్ష ఎకరాల్లో మొక్కజొన్న, 1.75 లక్షల ఎకరాల్లో వరి పంటలు సాగవుతున్నాయని వివరించారు. గత సంవత్సరం జిల్లాలో అధిక దిగుబడులు సాధించామని, ఈ వానాకాలంలో కూడా అదే స్థాయిలో ఉత్పత్తి లక్ష్యంగా ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించడం అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని కలెక్టర్ అంకిత్ స్పష్టం చేశారు. రైతుల నమ్మకాన్ని నిలబెట్టే విధంగా ప్రతి డీలరు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన అన్నారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ మాట్లాడుతూ, విత్తనాలు, ఎరువుల సరఫరా ఎంతో సున్నితమైన అంశమని, డీలర్లు బాధ్యతాయుతంగా వ్యవహరించి కొరత రాకుండా చూడాలని సూచించారు. ఒక పక్క జిల్లా అంతర్రాష్ట్ర సరిహద్దులు ఉండడంతో పాటు పక్క రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ నుంచి రైతులు ఇక్కడికి వచ్చి ఎరువులు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. తక్కువ ధరకు లభిస్తాయని భావించి నాణ్యత లేని విత్తనాలు కొనుగోలు చేసే పరిస్థితులు ఉండవచ్చని, అలాంటి ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎక్కడైనా అనుమానాస్పదంగా విత్తనాలు లేదా ఎరువులు విక్రయాలు జరుగుతున్నట్లయితే వెంటనే వ్యవసాయ శాఖ అధికారులకు లేదా పోలీసులకు సమాచారం అందించాలని ఎస్పీ కోరారు. గత సంవత్సరంలో జిల్లాలో 5 నకిలీ విత్తన కేసులు నమోదయ్యాయని, ఈసారి అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. సుజాతనగర్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ శుక్రవారం ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రజలకు అందుతున్న వైద్య సేవలు, రైతులకు కల్పిస్తున్న సౌకర్యాలు, కొనుగోలు ప్రక్రియపై సమగ్రంగా ఆరా తీశారు. మొదటగా సుజాతనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలను సమగ్రంగా పరిశీలించాడు. అవుట్ పేషెంట్ విభాగం, ఇన్ పేషెంట్ విభాగం, మందుల గది, సిబ్బంది హాజరు, నమోదు పత్రాలు, అవుట్ పేషెంట్ రిజిస్టర్ను పరిశీలించి రోజువారీ నమోదవుతున్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. రక్త పరీక్షలు, ఇతర నిర్ధారణ పరీక్షల నిర్వహణ, ల్యాబ్ సేవల పరిస్థితి, పరీక్షల ఫలితాలను రోగులకు సమయానికి అందిస్తున్న విధానంపై ఆరా తీశారు. మందుల నిల్వ గదిని పరిశీలించి అందుబాటులో ఉన్న మందుల స్టాకు, అవసరమైన మందుల లభ్యత, రికార్డుల నిర్వహణను తనిఖీ చేశారు. అనంతరం సుజాతనగర్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రంలో జరుగుతున్న ధాన్యం కొనుగోలు ప్రక్రియ, నిల్వలు, రైతులకు కల్పిస్తున్న సౌకర్యాలు, రవాణా ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. కేంద్రంలో నిల్వ ఉన్న ధాన్యం, మొక్కజొన్న నిల్వల వివరాలను పరిశీలించి కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి జాప్యం చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ధాన్యం తేమ శాతాన్ని స్వయంగా పరిశీలించి నాణ్యత ప్రమాణాలపై ఆరా తీశారు. రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని వెంటనే తూకం వేసి కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలని, రైతులు రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల వద్ద వేచి ఉండే పరిస్థితి రాకుండా చూడాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రానికి వచ్చిన రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మొక్కజొన్న తరలింపునకు తగినన్ని లారీలు అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్నామని రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రైతులు ఎంతో శ్రమించి పండించిన ధాన్యం కొనుగోలులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో అవసరమైనన్ని గన్ని బ్యాగులు, టార్పాలిన్లు, తాగునీరు, తేమ కొలిచే పరికరాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ధాన్యం తొడవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో అధికారులు నిరంతరం అందుబాటులో ఉండి రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు. ధాన్యం రవాణా, నిల్వ, లోడింగ్ తదితర అంశాలపై సమన్వయంతో పనిచేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
1: జిల్లాలో గత వారం సమీక్ష విన్నారు. సమీక్షకులు శ్రీ దాట్ల రవీందర్ గారు.
2: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు. ఏదైనా డిజిటల్ టూల్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా sc.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
4: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు, జస్ట్ ఒక క్లిక్ లోనైనా వా చిక్కుకున్నాడు.
5: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది.
6: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తం.

ఈరోజు రాత్రి 7:15 ప్రసారమయ్యే కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో పర్యావరణ పరిరక్షణలో గోవు పాత్ర రూపకం ప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు.

ఈ ప్రసారంలో 10:03 90 వసంతాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 10:03 ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 8:00 వస్తుంది. ముందుగా సమాచార ప్రభాత హిందీలో వార్తలు, అనంతరం 8:15 మార్నింగ్ న్యూస్ వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

0: ఈనాటి ఉద్యోగవాణి కార్యక్రమానికి స్వాగతం. ఓఎన్జిసి మెరిట్ స్కాలర్షిప్కి సంబంధించిన సమాచారం తెలుసుకుందాం. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఓఎన్జిసి వారు ప్రతిభావంతులైన ఎస్సీ ఎస్టీ ఓబీసీ జనరల్ ఈడబ్ల్యూఎస్ పేద విద్యార్థులకు ఉన్నత విద్య యూజీ పీజీ దిశగా ప్రోత్సహించడానికి ప్రతి సంవత్సరం స్కాలర్షిప్ను అందజేస్తూ ఉంటుంది. 2025-2026 విద్యా సంవత్సరానికి సంబంధించి నోటిఫికేషన్ను విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ ఉన్నారు. అభ్యర్థులు ఇంటర్మీడియట్లో కనీసం 60% మార్కులతో పాస్ అయి ఉండాలి. అభ్యర్థులు బీఈ బీటెక్ ఎంబీబీఎస్ లేదా పీజీ స్థాయిలో జియాలజీ జియోఫిజిక్స్ ఎంబీఏ వీటిలో ఏ కోర్సులోనైనా 2025-26 విద్యా సంవత్సరంలో ప్రథమ సంవత్సరం విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. పీజీ కోర్సులకు డిగ్రీ పాస్ అయి ఉండాలి. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం 2 లక్షలకు మించకూడదు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు 4.5 లక్షల కంటే తక్కువ ఆదాయం కలిగి ఉండాలి. వయసు విషయానికి వస్తే 1 ఆగస్టు 2025 నాటికి 30 ఏళ్ళు మించకూడదు. స్కాలర్షిప్గా ఓఎన్జిసి ప్రతి సంవత్సరం మొత్తం 2000 స్కాలర్షిప్లు అందిస్తూ ఉంది. ఎస్సీ ఎస్టీలకు 1000 రూపాయలు, ఓబీసీలకు 500, జనరల్ అభ్యర్థులకు 500 స్కాలర్షిప్లు కేటాయించారు. అన్ని విభాగాల్లోనూ 50% స్కాలర్షిప్లు మహిళలకు అందుతాయి. ఏడాదికి 48,000 స్కాలర్షిప్లు అందుతుంది. ఇంజనీరింగ్ ఎంబీబీఎస్ కోర్సుల్లో చేరిన వారికి 4 ఏళ్ళు, ఎంబీఏ జియాలజీ జియోఫిజిక్స్ కోర్సుల్లో చేరిన వాళ్లకు 2 ఏళ్ల పాటు నెలకు 4000 చొప్పున స్కాలర్షిప్ చెల్లిస్తారు. ఇంజనీరింగ్ ఎంబీబీఎస్ కోర్సులకు ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా, ఎంబీఏ జియాలజీ కోర్సులకు డిగ్రీ మార్కుల ఆధారంగా స్కాలర్షిప్ను మంజూరు చేస్తారు. ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. https://oengcscholar.org ఈ వెబ్సైట్లో మీకు దరఖాస్తు నమూనా, ఇతర సమాచారం లభ్యమవుతుంది. ఆన్లైన్ విధానంలో మీ దరఖాస్తులు పంపడానికి ఆఖరు తేదీ 15, 2026. మరొక ప్రకటన. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలంగాణ కాలుష్య నియంత్రణ బోర్డులో అసిస్టెంట్ సైంటిస్ట్ అనలిస్ట్ గ్రేడ్ 2 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఉంది. మొత్తం 20 పోస్టులు భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాస్ అయి ఉండాలి. 1 జూలై 2026 నాటికి 18 నుంచి 34 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. వీరికి నెలకు 45,960 రూపాయల నుంచి 124,150 రూపాయల జీతం అనేది లభిస్తుంది. రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేయబడతారు. ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. https://new.tgpse.gov.in ఈ వెబ్సైట్లో మీకు పూర్తి సమాచారం లభ్యమవుతుంది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పంపడానికి ఆఖరు తేదీ 25, 2026.
1: మీరింతవరకు విద్యా ఉద్యోగ సమాచారం ఉద్యోగ వాణి విన్నారు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: ఆనందమానందమాయే మదియాశల నందనమాయే.
0: శుభాకాంక్షలు శ్రోతలు, గ్రీటింగ్స్ చెప్పే కార్యక్రమం.
2: ఈరోజు నిజామాబాద్ వాస్తవ్యులు శ్రీమతి అండ్

సామల సుజాత రవీందర్ గారుల ఏకైక పుత్రిక లక్ష్మీ సౌభాగ్యవతి రితిక సంతోష్లు ఈ ఉదయం 10:35 వివాహ బంధంతో ఒకటవుతున్న వేళ లక్ష్మీ సౌభాగ్యవతి రితిక సంతోష్లకు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి వైవాహిక జీవితం నిండి నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్చర్యాలతో సాగిపోవాలని మనసారా భగవంతుణ్ణి ప్రార్థిస్తూ లక్ష్మీ సౌభాగ్యవతి రితిక సంతోష్లకు శుభాకాంక్షలు దీవెనలు అందిస్తూ సమస్త సామల కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నారు. లక్ష్మీ సౌభాగ్యవతి రితిక గారి అత్తమ్మ మామయ్యలు వేముల గోదావరి, వేముల నరసింహారావు గారు. అలాగే చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి రితిక సంతోష్లు వివాహ బంధంతో ఒకటవుతున్న శుభ సందర్భాన బంధువులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు ఆహ్వానం పలుకుతున్నారు. చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి రితిక గారి పెద్దనాన్న శ్రీ శ్యామల శంకర్, పిన్ని బాబాయిలు శ్రీమతి శ్యామల సంధ్య రాజు గారు. వివాహ బంధంతో ఒకటవుతున్న లక్ష్మీ సౌభాగ్యవతి రితిక సంతోష్లకు హార్దిక వివాహ మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తుంది ఆకాశవాణి కొత్తగూడెం.

0: ఈరోజు ఉదయం 8:35 శుభాకాంక్షల సమయం శ్రోతలు గమనించాలి. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి.
0: అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
1: 9989670076.
0: మరొక నెంబర్ 7989701158.
2: పరుగే నీకు ఇష్టమనంటే నేనే మంటానే, పడిపోకుండా పట్టుకునే జయ్యై నీ ముందుంటానే.
3: మీ సొంతింటి గల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం. అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
4: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
5: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాస, మన జనగణన మన అభివృద్ధి.
6: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలే గుందే.
7: చిక్కుకున్నాడు. యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
8: ఆర్బీఐ అంటుంది.
7: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: సరికొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకుల్లు నాగలక్ష్మి. మంచి మనసులు చిత్రం నుంచి ఇసే జ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన
1: జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీరాకకై.
2: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం రెండు మూడు వాక్యాలతో చెప్పి వాట్సప్ వాయిస్ మెసేజ్ కి పంపగలరు. వాట్సప్ నెంబర్ 8367576757. వాట్సప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.
3: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట. శుక్రవారం ఉదయం 11 గంటలకు శ్రోతలు ఫోన్ చేసి రికార్డ్ చేసిన కార్యక్రమం. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. నిర్మాణ సహకారం శ్రీమతులు ఎం స్వప్న, డి సౌజన్య. సాంకేతిక సహకారం శ్రీయుతులు పి ప్రభాకరరావు, ఎం కోటేశ్వరరావు. వినండి పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట. హలో.
4: హలో,
3: నమస్తే అండి. పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేశారు?
4: బండారు త్రిమూర్తులు గుప్తా మాట్లాడుతున్నాను. శుభోదయం సార్.
3: గుప్తా గారు ఎలా ఉన్నారు? బాగున్నారా?
4: బాగున్నాం సార్. మీరు ఎలా ఉన్నారు?
3: మేము చాలా బాగున్నాం గుప్తా గారు. మరి ఈ రోజు కార్యక్రమానికి మీరు కాల్ చేశారు, ఏ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు?
4: మనకి ఎల్లుండే అంతర్జాతీయ మాతృ దినోత్సవ శుభాకాంక్షలండి మీకు ముందుగా.
3: అవునండి, ఆదివారం.
4: ఆదివారం, మే 2వ ఆదివారం కదా.
3: అవునవునవును.
4: మీ శ్రీమతి గారికి, మీ తల్లి గారికి, మీ పిల్లలకి, తర్వాత మన కాలర్స్కి, లిసనర్స్కి, వీరిలో ఉన్నటువంటి తల్లి తల్లులందరికీ కూడా నేను మాతృ దినోత్సవ శుభాకాంక్షలు అడ్వాన్స్గా తెలియపడుతున్నాను.
3: శుభాకాంక్షలు మాత్రమే కాదు, ఇది పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమం కాబట్టి ముచ్చట చెప్పండి ఏంటి అనేది.
4: ఇప్పుడు బ్రహ్మదేవుడు ఒక దగ్గర ఉండలేక తల్లిగా అవతారం చెందాడంటే అండి. ఒక దగ్గర ఇప్పుడు అందరినీ సృష్టించినటువంటి ఆ బ్రహ్మే ప్రతి వారి దగ్గర ఉండలేక ఒక అమ్మగా అవతారం ఎత్తి ప్రతి కుటుంబంలో కూడా వారి కుటుంబాన్ని, పిల్లల్ని తెల్లగా చూసుకోమని

0: బ్రహ్మదేవుడికి అవతారం అమ్మ అండి. అలాంటి అమ్మ అంటే ఎంత గొప్ప కాకపోతే ఎన్ని కష్టాలు పడినా ఎన్ని బాధలు పడినా సరే తన తన పిల్లలు బాగోవాలి, తన పిల్లల సంసారాలు బాగోవాలి, చల్లగా ఉండాలన్న కోరికతో ఆవిడ ఎన్ని కష్టాలు పడినా సరే పిల్లలకి ఎన్నో రకాలుగా ఆవిడ పిల్లల స్నేహి కోరుకుంటూ ఉంటారండి. అయితే అమ్మని బ్రహ్మ చూపించాడండి. బ్రహ్మ అమ్మను చూపిస్తే, అమ్మ నాన్నను చూపిస్తే, నాన్న గురువును చూపిస్తే, గురువు ప్రపంచాన్ని చూపించాడండి. అయితే గురువు ప్రపంచాన్ని చూపించినప్పుడు ఆ ప్రపంచంలో ఉన్న ఎంత మంది అమ్మలు ఉంటే అమ్మలు అందరు అమ్మలు కూడా ప్రతి పిల్లల విషయంలో కూడా ప్రతి కుటుంబం విషయంలో కూడా వారు చేసేటటువంటి వారు మోసేటటువంటి కష్టాలే కాదు బాధలే కాదు వందనాతీతమండి.
1: అవును,
0: అందువల్ల అమ్మ అనే పదానికి నిర్వచనం చెప్పడం కూడా ఉదాహరించలేమండి.
1: వాస్తవం.
0: అందుకని నేను అమ్మ గురించి నేను ఈ విషయాలు ప్రస్తావించడానికి ముందుగా ప్రస్తావించడానికి కారణం ఇదేనండి.
1: మీ అమ్మతో మీకున్న అనుబంధం ఏంటి?
0: మా అమ్మతో నాకున్న అనుబంధం గురించి అడిగే సంతోషం, మా అమ్మగారి బండా సూర్యకాంత్ అమ్మగారు అండి. నన్ను చిన్నప్పటి నుంచి కూడా నాని అని పిలిచేవారు నాకు చిన్నప్పుడు. నాని మా అమ్మగారికి మా నాన్నగారికి కూడా రేడియో వినడం అలవాటు అండి.
1: ఓకే.
0: అయితే ఎప్పటికైనా సరే నువ్వు టీచర్లు ఉపాధ్యాయులు మాస్టర్లు మొత్తం అందరూ ఉపాధ్యాయులు అందరూ కూడా త్రిమూర్తులు బాగా చదువుతాడు చాలా మంచి స్థానాన్ని చేరుకుంటాడని చెప్పేసి ఆశీర్వదించడం వల్ల మా అమ్మగారితో నాన్నగారితో చెప్పడం వల్ల మా అమ్మగారికి నాన్నగారికి ముఖ్యంగా మా అమ్మగారికి కూడా రేడియో అంటే బాగా ఇష్టం వల్ల ఇప్పటికైనా సరే నువ్వు రేడియోలో అనౌన్సర్ అవ్వాలి రా, రేడియోలో మాట్లాడాలి రా, రేడియోలో నాటకం ఇవ్వాలి అట్లా నువ్వు కార్యక్రమాలు సమర్పించాలి రా అని చెప్పి కోరుకుంటేవారు.
1: కానీ రేడియోలో అనౌన్సర్ కాకపోయినా రేడియోలో మాట్లాడగలుగుతున్నారు.
0: అది మా అమ్మ ఆశీర్వాదంలో ఒక భాగమేనండి.
1: ఓకే. మీరు రేడియోలో మాట్లాడుతున్నప్పుడు ఆవిడ వినగలిగారా ఎప్పుడైనా?
0: లేదు సార్, అది నా దురదృష్టం అండి. మా అమ్మాయి మా అమ్మగారు చిన్న వయసులోనే పాప అనారోగ్య కారణం వల్ల తన 45వ సంవత్సరంలో చనిపోయారండి. కాకపోతే నాన్న విన్నారండి, నాన్న ఆస్వాదించారండి నేను రేడియోలో మాట్లాడటం. నేను రేడియోలో ఆకాశవాణి విశాఖపట్నం ఆకాశవాణి చిత్రగీతాలతో కూర్చున్న వ్యాఖ్యాన కార్యక్రమాలు కథానికలు నేనే వెళ్ళి నేనే రచించి నేనే వెళ్ళి నేనే చదివి నేనే సమర్పించేవాడిని అండి.
1: అవునవును, తెలుసు. గతంలో కూడా చెప్పారు కదా మీరు ఈ విషయాన్ని.
0: చెప్పి మీరు మర్చిపోవచ్చు, నాకు తెలుసు. ఏదో నా ఆస్తుత వద్ద ఆస్తుత చెప్పాను అనుకుంటున్నానండి. అయితే
1: ఓకే గుప్తా గారు, ఈరోజు మరి ప్రపంచవ్యాప్తంగా మాతృ దినోత్సవం జరుపుకుంటున్నారు, ఆ సందర్భంగా మీ అమ్మను గుర్తు చేసుకుంటూ చాలా చక్కటి విషయాన్ని మాకు పంచుకున్నందుకు ధన్యవాదాలు. మీకోసం ఒక మంచి పాట వినిపిస్తున్నా, వినండి.
0: ఉంటాను సార్, ధన్యవాదాలు.

0: హలో,
1: హలో,
0: పాటల పలకలో శ్రోతల ముచ్చట కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు, ఎక్కడ నుంచి కాల్ చేశారు?
1: గుడ్ మార్నింగ్ సార్, నేను రమేష్ ఫోన్ మాట్లాడుతున్నా, 7 నంబర్ స్ట్రీట్ రామవరం.
0: ఎలా ఉన్నారు?
1: బాగున్నాం సార్, మీరు బాగున్నారా సార్?
0: ఫైన్ ఫైన్, చాలా బాగున్నాము. మరి ఈరోజు ముచ్చట ఏంటి?
1: వేసవిలో ఎండలు విపరీతంగా ఉన్నాయి సార్. మనది కొత్తగూడెం హైయెస్ట్ రేంజ్, ఒకటి రెండు చింతల, ఇంకోటి మన కొత్తగూడెం. ఎందుకంటే అక్కడ బొగ్గు గల్లు ఉంటాయి కదా సార్, చాలా హీట్ గా ఉంటాయి.
0: బొగ్గు గల్లు ఇక్కడే కాదు, ప్రతి చోట ఉన్నాయి.
1: అవునవును. అయితే ఎండలో వెళ్లే వాళ్ళు కొన్ని జాగ్రత్తలు పాటించడం, ఎక్కువగా ఎండలో తిరగపోవడం. ఎందుకంటే ఆల్రెడీ పిల్లలకి సమ్మర్ హాలిడేస్ కూడా ఇచ్చారు కదా సార్.
0: అవును,
1: పిల్లలు ఇంట్లో ఉండి చదువుకోవడమే చాలా మంచిది. కొంతమంది ఏజ్డ్ పర్సన్స్ ఇంట్లో నుంచి వెళ్లాలన్నా కూడా అటు బయటకు వెళ్ళాలి కూడా చాలా ఇబ్బంది సార్. ఎందుకంటే హీట్ కు ఓవర్ హీట్ వల్ల ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది. ఎక్కువగా మధ్యగానే తీసుకుంటూ ఉండాలి. అయితే మా ఇంట్లో పెద్ద చెట్టు ఉండే సార్, పెద్ద వృక్షం సార్, మన వేప చెట్టు కంటే పెద్దగా ఉంటుంది అన్నట్టు. అందరం వేసవి కాలంలో అక్కడే కూర్చునే వాళ్ళం, మా ఇంటి పక్కనే ఉండేది అన్నట్టు. వేసవిలో మేము ఎక్కువగా అక్కడే కూర్చొని పుస్తకాలు చదవడం అది కానీ చేస్తే, వెనకాలం హాలిడేస్ వచ్చేది కదా సార్, 1.5 మంత్ వస్తుంది కదా.
0: అంటే
1: చెట్టు చాలా గుబురుగా పెరిగేది సార్, చాలా పెద్ద వృక్షం. ఆ సీట్ లో ఎవరైనా కూడా కరివేపాకు రావాలంటే మా ఇంటికి వచ్చేవాళ్ళు అన్నట్టు.
0: ఇప్పుడు ఉందా చెట్టు అంటున్నాను?
1: ప్రెసెంట్ లేదు సార్, నాన్న రిటైర్ అయిన తర్వాత ఒక తుఫాన్ లో పడిపోయింది అప్పుడు.
0: అయ్యయ్యో,
1: చాలా పెద్ద వృక్షం సార్. ఆ స్ట్రీట్ లో ఉన్న వాళ్ళందరూ బాగా తెలుసు, అందరూ ఇంటి ముందుకు వచ్చేసి బాబు కరేపాకు కావాలి కరేపాకు కావాలంటే నేనే తీసి అందరికి ఇచ్చేవాళ్ళం. తర్వాత ఒక్కసారి కొద్ది మంది వస్తారు కదా సార్, మహిళలు వాళ్ళందరూ వస్తారు కదా సార్. నేను పెద్ద పెరిగిన తర్వాత, నేను చదువుకున్న తర్వాత వరంగల్ కు వచ్చిన తర్వాత మ్యాగజైన్స్ కాలేజ్ మ్యాగజైన్స్ అవి చూస్తున్నప్పుడు ఒక ఆవిడ ఫోటో కనపడింది సార్, ఆవిడ ఎద్దనపూడి సులోచంద అని. అలాంటి పర్సన్ మా ఇంటికి వచ్చేది సార్, బాబు మాకు కరేపాకు కావాలి అని వచ్చేది. వేరే వేరే వచ్చేవాళ్ళు సార్, మాతో మాట్లాడడం కోసమైనా వచ్చేవాళ్ళు. తర్వాత ఇంటి పక్కనే ఒక పెంకుటిల్లు కట్టుకున్నాం సార్, అక్కడ ఒక ఇల్లు ఉంటుంది. నెగిటివ్ ప్లేస్ వరంగల్ కాబట్టి రిటైర్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చింది. ఇక్కడ అగ్రికల్చర్ ల్యాండ్స్, వ్యవసాయం చేయడం, నేనేమో స్కూల్లో టీచర్ చేయడం సార్.
0: మీ ఇంట్లో కరివేపాకు చెట్టు కోసం చాలా చక్కటి విషయాన్ని తెలియజేసిన ధన్యవాదాలు. మీకోసం ఒక మంచి పాట వినిపిస్తున్నా, వినండి.
1: థ్యాంక్ యూ సార్.

0: ఆకాశవాణి ప్రసారం చేస్తున్న పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమంలో మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో.
1: హలో, నమస్తే సార్.
0: నమస్తే, మీ పేరు, ఎక్కడి నుంచి?
1: సుజాత నగర్ అండి. రేణుక.
0: రేణుక, ఎలా ఉన్నారు రేణుక గారు?
1: బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు?
0: ఫైన్ ఫైన్. కానీ కొంత ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల మానసికంగా ఆరోగ్యం కొంత ఇబ్బంది పడుతూ ఉంది కదా మనకి, అయ్యో ఎండలు అనే బాధ ఎక్కువగా ఉంది.
1: అవును సార్.
0: మరి మీరు బయటకు వెళ్ళి పని చేసుకోవాల్సిన సందర్భాలు ఉన్నాయి కదా, ఎలా?
1: అవును సార్, వెళ్తున్నాం సార్, తోటకి వెళ్తున్నాం, మిర్చి తోటకి.
0: మిర్చి అంటే మరి ఇంకా మంట ఎక్కువ కదా, ఎలా జాగ్రత్త పడతారు?
1: ఎలా అంటే ఇంకా ఎక్కువ వాటర్ తీసుకుంటాను సార్. ఇంకా ఇంటికి వచ్చాక కొంచెం మజ్జిగ గానీ నిమ్మరసం గానీ అలాంటివి తాగుతాం సార్. ఇంకా పిల్లలు ఎండకి వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటారు.
0: ఇప్పుడు మిర్చి కోత జరుగుతుందా?
1: చేస్తున్నాం సార్, కోస్తున్నాం కాయలు.
0: ఆల్రెడీ మొదటి కోత అయిపోయింది, రెండో కోత?
1: మూడో కోత సార్.
0: మూడో కోతకు వచ్చేసారా మీ తోటలో?
1: అవును సార్.
0: ఓకే, ఇంకెన్ని కోతలు వస్తాయి?
1: ఇంకంతే సార్, లాస్ట్ ఇది ఫైనల్ మూడు.
0: మూడు మూడు కోతలు తీసుకుంటే అయిపోతుంది. అయితే ఒక విషయం చెప్పండి రేణుక గారు, ఇప్పుడు మిరపకాయలు చేత్తో పట్టుకోవడం వల్ల చేతులకు కూడా ఒక రకమైన కారం అంటుతుంది. చేత్తో పట్టుకున్నప్పుడు ఆ కారం అనేది మనకి ఘాటు తెలుస్తుంది కదా బాడీకి.
1: అవును సార్.
0: మరి ఇలా జరగొద్దు అంటే ఏం చేయాలి?
1: అట్లే ఉండదు సార్, జరగద్దు అని అంటే దానికి ఏముండదు సార్, రాగానే స్నానం చేసి నూనె రాసుకుంటారు సార్, మంట తగ్గిద్ది. కొబ్బరి నూనె గానీ మంచి నూనె గానీ రాసుకుంటే కొంచెం చల్లగా ఉంటుంది సార్.
0: చల్లగా ఉంటుంది. కానీ దీనికంటే కూడాను గ్లౌజెస్ వేసుకుంటే కూడా మంచిదే. మిరపకాయలకి మనం ఏదైతే కోతకు వెళ్తున్నామో చేతికి గ్లౌజెస్ వేసుకుని మనం గనక మిరప కోత చేసినప్పుడు తర్వాత గ్లౌజెస్ తీసిస్తే మనకి ఈ ప్రాబ్లం అనేది తగ్గుతుంది.
1: వేడికి చేతులు చెమట పట్టేసి సార్, మంచిగా అనిపించదు దాంట్లో. గ్లౌజ్ వేసి
0: అలవాటు అయితే బాగానే ఉంటుంది. గ్లౌజ్ వేసుకుని మిరపకోత చేస్తే చేతికి కారం అంటే అవకాశాలు ఉండవు. మీరు అన్నట్టుగా ఇక గ్లౌజ్ వేసుకోలేదు, చేత్తో కోస్తున్నాం అన్నప్పుడు అది కోసిన వెంటనే మనం ఆయిల్ అప్లై చేసుకుంటే సరిపోతుంది.
1: అవును సార్.
0: ఓకే రేణుక గారు, మరి ఆకాశవాణి ద్వారా చాలా చక్కటి విషయాలు మాట్లాడినందుకు ధన్యవాదాలు. మీకోసం ఒక మంచి పాట వినిపిస్తున్నా, వినండి.
1: థ్యాంక్స్ సార్.
2: Hey!

మీరింతవరకు పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట శుక్రవారం ఉదయం 11 గంటలకు రికార్డు చేసిన కార్యక్రమం విన్నారు. కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, నిర్మాణ సహకారం శ్రీమతులు ఎం స్వప్న, డి సౌజన్య, సాంకేతిక సహకారం శ్రీతులు పి ప్రభాకరరావు, ఎం కోటేశ్వరరావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణ.

చిత్రగీతల కార్యక్రమంలో ముందుగా మీరు విన్న ఆ పాట ఎస్ జానకి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించారు. చిత్రం ఆ ఒక్కటి అడక్కు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి కెఎస్ చిత్ర, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట చిత్రం గ్యాంగ్ లీడర్.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 మెగాహెర్ట్స్ పై శ్రోతలు చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి చిత్ర కేజేఎస్ దాస్ ఆలపించారు చిత్రం అల్లుడు గారు.

ఈ ప్రసారంలో 10:03 90 వసంతాల ప్రచార ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం అవుతుంది 10:03.

పది గంటల మూడు నిమిషాలకు 90 వసంతాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఏకచిత్రగానం. ఈనాటి ఏకచిత్రగాన కార్యక్రమంలో రేఖా కంబైన్స్ వారి చందమామ చిత్రంలోని పాటలు వింటారు. ఈ చిత్రానికి కెఎం రాధాకృష్ణన్ సంగీతం సమకూర్చగా సాయి శ్రీహర్ష, అనంత శ్రీరామ్, పెద్దడమూర్తి, వనమాలి, లక్ష్మీ భూపాల్, సుద్దల అశోక్ తేజ సాహిత్యం అందించారు. కెఎం రాధాకృష్ణన్, రాజేష్, కారుణ్య, జెస్సి గిఫ్ట్, ఆశాభూన్స్లే, సుజాత, మమతా మోహన్ దాస్, గాయత్రి ఆలపించారు. వినండి రేఖా కంబైన్స్ వారి చందమామ చిత్రంలోని పాటలు ఈ పూట ఏకచిత్రగాన కార్యక్రమంలో.

మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అర్ధనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
2: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా నడువులో తామరా
3: సైబాల్. 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
4: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతల యొక్క చిత్రగానం శీర్షికన రేఖా కంబైన్స్ వారి చందమామ చిత్రంలోని పాటలు వింటున్నారు. చిత్రానికి కెఎం రాధాకృష్ణన్ సంగీతం సమకూర్చారు. సాయి శ్రీహర్ష, అనంత శ్రీరామ్, పెద్దడమూర్తి, వనమాలి, లక్ష్మీ భూపాల్, సుద్దల, అశోక్ తేజ సాహిత్యం అందించారు. గానం కెఎం రాధాకృష్ణన్, రాజేష్, కారుణ్య, జెస్సిగిఫ్ట్, ఆశా భున్స్లే, సుజాత, మమతా మోహన్ దాస్, గాయత్రి ఆలపించారు. మీరు వింటున్నారు రేఖా కంబైన్స్ వారి చందమామ చిత్రంలోని పాటలు ఈ పూట ఏకచిత్రగాన కార్యక్రమంలో.

0: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు. ఏదైనా డిజిటల్ టూల్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా sc.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: ధీమ్ తనక ధీమ్ తడిద దక ధీమ్ తనక ధీమ్ ధీమ్ తనక ధీమ్ తడిద దక ధీమ్ తనక ధీమ్ ధీమ్ తనక ధీమ్ తడిద దక ధీమ్ తనక ధీమ్.

0: Hey, baby!
1: పది లక్షల లాటరీ నాకా? వావ్,
2: చిక్కుకుంది.
3: ఊటకపు ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.
4: ఆర్బీఐ అంటుంది.
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

ఇంతవరకు మీరు ఏకచిత్రగానం శీర్షిక రేఖా ఖమ్ మెన్సువరి చందమామ చిత్రంలోని పాటలు విన్నారు. ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు కెఎం రాధాకృష్ణన్. సాహిత్యం అందించారు సాయి శ్రీహర్ష, అనంత శ్రీరామ్, పెద్దడమూర్తి, వనమాలి, లక్ష్మీ భూపాల్, సుద్దాల అశోక్ తేజ. గానం కెఎం రాధాకృష్ణన్, రాజేష్, కారుణ్య, జస్సి గిఫ్ట్, ఆశభున్స్లే, సుజాత, మమత మోహన్ దాస్, గాయత్రి ఆలపించారు. ఈనాటి ఏకచిత్రగాన కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలే గుందే.
1: చిక్కుకున్నాడు. యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
2: ఆర్బీఐ అంటుంది.
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: ఆకాశ వణుకుతోడు కేంద్రం. సమయం 10:03గా వస్తుంది. కొద్ది క్షణాల్లో ప్రకటించిన కార్యక్రమం వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: అందులో భాగంగానే ఈరోజు మనతో ఒక విశిష్ట అతిథి ఉన్నారు, శ్రీ రావులపాటి సీతారామారావు గారు. సార్ ఇస్ రిటైర్డ్ యాజ్ అ అడిషనల్ డైరెక్టర్ జనరల్. హీస్ రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్. సార్, వి హార్టిలీ వెల్కమ్ యూ టు అవర్ స్టూడియోస్.
1: చాలా సంతోషం అమ్మా, నమస్కారం. మీరు ప్రత్యేకంగా నన్ను ఆహ్వానించినందుకు మీకు నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
0: సార్, మీతో చాలా విషయాలు మాట్లాడాలి సార్.
1: అంటే
0: అడ్మినిస్ట్రేటివ్ పర్స్పెక్టివ్లో, పోలీసింగ్ పర్స్పెక్టివ్లో, అంతేకాకుండా మీరు ఒక గొప్ప లిటరీ పర్సనాలిటీ. ఎన్నో పుస్తకాలు రాశారు, చాలా వైవిధ్యం ఉంది మీరు రాసిన పుస్తకాలన్నీ ఆ ప్రొఫైల్ చూస్తే గనక. అయితే ఈరోజు ముఖ్యంగా రేడియోతో మీ అనుబంధం మాట్లాడుతూనే మీ జీవితం నుంచి కొన్ని అనెక్డోట్స్ మా లిసనర్స్కి ఇవ్వాలని ఉంది సార్, అవన్నీ కూడా కవర్ చేస్తాను.
1: తప్పకుండా.
0: సార్, మరి చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడు చదువుకుంటూ పెద్దయ్యాక ఏమవ్వాలని కలలు కన్నారు సార్?
1: నేను నిజంగా చెబితే మీరు నంబర్ కానీ ఆల్ ఇండియా రేడియోలో వార్తలు చదవాలని అనుకునేవాడిని.
0: నిజంగా
1: అప్పుడు ఎందుకంటే నా చిన్నతనంలో కొంగర జగ్గయ్య ఆల్ ఇండియా రేడియో వార్తలు చదువుతున్నది, కొంగర జగ్గయ్య. తర్వాత ఆకాశవాణి వార్తలు చదువుతున్నది పంజాల రంగనాథరావు. వీటితోటి నేను ప్రభావితమయ్యాను. అంటే నాకు దాదాపు కాలేజీ ఎడ్యుకేషన్ వరకు, అంటే మీరు నంబర్ కానీ నాకు ఎంఏ అయిపోయిన తర్వాత అక్కడ వైభవస్థి తీసుకుంటారు. మొత్తం అందరు కూర్చొనున్నప్పుడు జనరల్గా వాట్ యు వాంట్ టు బికమ్ అని అడిగారు అక్కడ మా ప్రొఫెసర్ లాంటి వాళ్ళు ఇన్ఛార్జ్. అంటే ఐ వుడ్ లైక్ టు గో టు ఆల్ ఇండియా రేడియో యాజ్ న్యూస్ రీడర్. వాట్ ఈస్ ఇట్? యు ఆర్ గోయింగ్ టు బి అన్ ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్ అయితే విత్ యువర్ సో కాల్డ్ దిస్ థింగ్ అని ఆయన నవ్వుతూ, అంటే నాకు అదే అదంతగా నాకు ఆల్ ఇండియా రేడియో వార్తలు, తర్వాత హాయిగా చక్కగా నాటకాలు, డ్రామాలు, లిటరేచరు, సాహిత్యం వీటి మీద నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండేది. నేను అన్నింటిలో యాక్సిడెంటల్గా అయ్యాను. ఆ విధంగా ఆలోచిస్తే నేను పోలీస్ ఆఫీసర్గా యాక్సిడెంటల్గా అయ్యాను. నేను జనరల్గా పోలీసులు అంటే నాకు చిన్నప్పుడు చాలా భయం ఉండేది. నిజంగా అప్పుడు ఆల్మోస్ట్ నేను సర్వీస్లో సెలెక్ట్ అయ్యానని తెలిసిన తర్వాత నా యాక్సిడెంట్స్ వెరిఫై చేయడానికి

0: ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్స్ వాళ్ళు వచ్చి మేము అన్నీ రాసుకోవాలి సార్ అంటే నేను భయం భయంగా చూశాను వాళ్ళు. తర్వాత ప్రొఫెషనల్గా రాణించడం వేరు, మనకున్నటువంటి అభిలాషలు వేరు, మన యాప్టిట్యూడ్ ఈజ్ డిఫరెంట్. అయితే ఫార్చునేట్లీ నా కేసులో ఏమైందంటే యాప్టిట్యూడ్ నేను ఫుల్ఫిల్ చేసుకున్నాను, ప్రొఫెషనల్ యాంగిల్లో కూడా నేను సక్సెస్ఫుల్గా, అంటే ప్రజలు అనుకున్నారు నేను సక్సెస్ఫుల్గా రాణించాను అనేటువంటి అభిప్రాయం. ఆ విధంగా చూస్తే నాకు జీవితం నా పట్ల చాలా చాలా సుఖవంతమైన జీవితంతో పాటు హ్యాపీగా కొన్ని మెమరీస్ దాచుకునేటువంటిది, క్యారీ చేసేటువంటి అదృష్టం నాకు లభించింది.
1: మీ అనుభవాల్లోంచి మీ ఆలోచనల్లోంచి మంచి లిటరేచర్ కూడా తీసుకొచ్చారు సార్. ఒక బిజీ పోలీస్ ఆఫీసర్గా ఉంటూనే అదంతా మీరు సమాజానికి అందించారు. ప్రొఫెషన్లోనూ మీరు సమాజానికి సేవ చేశారు, మీ ప్యాషన్లో కూడా యూ మేడ్ సంథింగ్ దట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ద సొసైటీ. దాన్ని మీరు ఎలా బ్యాలెన్స్ చేయగలిగారు సార్?
0: నిజం మాట్లాడితే నేను దాదాపు 10-12 ఏళ్ల వయసులో మా అమ్మ నాకు విశ్వనాథ సత్యనారాయణ గారి 1000 పడగలు చదివి వినిపించింది.
1: ఓకే.
0: చాలా మంది ఆ 1000 పడగలు చాలా కష్టం.
1: అవును, అంటే ఒక చిన్న పిల్లవాడికి అర్థం చేసుకోవడం.
0: ఇప్పటికీ ఆ క్యారెక్టర్స్ నాకు జ్ఞాపకం ఉన్నాయి, ధర్మారావు అనేది. అది ఎంతగా ప్రభావితం చేసిందంటే నాకు సాహిత్యం పట్ల అభిలాష ఆ విధంగా వచ్చింది. దానికి ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు మై మదర్. అండ్ అట్ ది సేమ్ టైం నేను కాలేజీ కంటే ముందరనే ఎవరైనా కథలు చదవటం నాకు బాగా అలవాటైపోయిందండి. ముళ్ళపూడి వెంకటరమణ, ఉడుగు చిచ్చుల పిడుగు, ఇట్లాంటి సరదాగా హ్యూమరస్ స్టోరీస్, తర్వాత పెద్ద పెద్ద వాళ్ళు రాసిన కథలు కూడా చదవటం, ఇవన్నీ అయ్యేవరకల్లా మా కాలేజీ ఎడ్యుకేషన్కి వచ్చేవరకల్లా ఒక గ్రూప్ తయారయ్యాం. ఇప్పుడు మీరు వర్క్షాప్స్ అని చేస్తున్నారు చూసారా, అట్లా కాకుండా మేము మా క్లాసెస్ బిగిన్ కాకమనుపు అట్లా కూర్చొని ఇగో ఇవాళ చూసావా ఆ పత్రికలో ఈ కథ వచ్చింది, ఆ కథను గురించి డిస్కస్ చేసేవాళ్ళం, ఆ కథలో ఇది అది అనుకుంటా. అట్లా నేను సరదాగా మా కాలేజీకి కథలు రాయటంలో ఒక కథ రాశాను, నాకు బాగా జ్ఞాపకం అనురాగశ్రవ అంతే. నేను రోజు కాలేజీకి పోయేకల మ్యాగజైన్ చదువుతూ బాగా ఇందుట్లో అభినవేశం ఉన్నటువంటి ఒక మా సీనియరు సీతారామరావు మంచి కథ అనురాగశ్రవ అంతే నేను చదివిపిస్తాను అంటూ చదివితే మొదలు పెడితే నాకు చాలా హృదయం నిండిపోయింది.
1: ఈ రోజు రీడింగ్ క్లబ్స్ చూస్తున్నాం,
0: కూర్చొని చదువుతున్నాం అప్పుడే. అది అప్పుడు నేను ఆయన తద్దిమ వాళ్ళందరూ కూడా నన్ను ప్రోత్సహించారు కథలు రాస్తే బాగుంటుంది. నేను ఊరికే కూర్చొని బిఏ అయిపోయింది, రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాం, ఒక కథ మీరు నమ్మండి నమ్మకండి వార్షికోత్సవం అని ఒక కథ రాశాను. అది ఎట్లా అంటే నేను అప్పుడు డ్రామాటిక్ అసోసియేషన్ సెక్రటరీని మా కాలేజీలో. డ్రామాటిక్ అసోసియేషన్ ఆడవాళ్ళంతా వచ్చి మేము డ్రామా వేస్తాం అంతా ఆడవాళ్ళని కలిసి వేస్తాం అంటే చాలామంది అపోజ్ చేశారు, ఎట్లా అది బాగుండదు. నేను యాజ్ సెక్రటరీ తప్పకుండా వేయాలని చెప్పి ఆ వార్షికోత్సవం ఆ యొక్క డ్రామా వేస్తున్నప్పుడు కొంతమంది చెడగొట్టాలని కోడిగుడ్లు గుడ్లు వేసే ప్రయత్నం కూడా చేశారు.
1: అయ్యో
0: కాలేజీలో అంతే ఉంటుంది. అట్లాంటప్పుడు నేను చాలా జాగ్రత్తలు తీసుకుని మాకు లెక్చరర్స్ వాళ్ళంతా సహాయం చేసి దాన్ని ఆఫ్ చేసి ఏదో విధంగా ఆ వార్షికోత్సవం డ్రామా పూర్తి చేశారు. అండ్ ఇట్ వాజ్ ఎ బిగ్ సక్సెస్.
1: అది మీరు రాసిన కథ
0: నా కాదు, వార్షికోత్సవం వేరే. నేను వార్షికోత్సవం కథ తర్వాత రాసిన, దాన్ని బేస్ చేసుకుని వార్షికోత్సవం నాడు జరిగినటువంటి డ్రామాను ఆటంకపరచడానికి ఎంతమంది ప్రయత్నం చేశారు, అయినప్పటికీ విజయవంతంగా ఆడపిల్లలు దాన్ని వేయగలిగారు ఫర్ ది ఫస్ట్ టైం.
1: ఆ ఎపిసోడ్ అంతా మీరు కథగా రాశారు?
0: కథగా సరదాగా రాశాను. రాస్తే నేను 2-3 వారాల తర్వాత నాకు మీ కథ యాక్సెప్ట్ చేశామని వచ్చింది. ఏమిటిది నాకు అది దాన్ని పట్టుకొని హాయిగా ఒక దాదాపు ఆ చిన్న కార్డు మీ కథ వార్షికోత్సవం మేము ప్రచురిస్తున్నాం, అది వీలు బట్టి ప్రచురించబడుతుంది నాకు ఇప్పటికీ ఆ సెంటెన్స్ జ్ఞాపకం. దాని తర్వాత ఆంధ్ర సచిత్ర వారి పత్రికలో అది వచ్చింది అనుకోండి. ఆ తర్వాత చాలా 10-15 కథలు రాశాను. అండ్ ఎంఏకి పోబోయే ముందు సడన్గా ఒకసారి చూస్తే ఆ పత్రికల వాళ్ళు ఈ సంవత్సరం ఎక్కువ కథలు రాసిన వారిలో వీరొకరు రాశారు తదిమ వాళ్ళతో. ఆ విధంగా నాకు మొదలైంది. ఈ తర్వాత మీరు వీకి సంబంధించినంత వరకు నేను ఎంఏ అయింది. ఉద్యోగం కోసం బాగా ప్రయత్నం చేసినానండి నేను. ఎంఏ అయిన తర్వాత నాకు మంచి ర్యాంక్ కూడా వచ్చింది. అయినప్పటికీ కూడా ఉద్యోగం అనే ఆ రోజుల్లో చాలా కష్టం ఉంది. అంతా బాగానే ఉంది కానీ ఉద్యోగం పురుష లక్షణం అంటారు కదా, యాక్చువల్గా పురుష లక్షణం అనేది సపరేట్గా ఆ రోజుల్లో లేదు, కానీ అదొక పెద్ద నానుడి, దాన్ని దృష్టిలో పెట్టుకొని కాదు కానీ ఏదో విధంగా మంచి ఉద్యోగం సంపాదించాలనేటువంటి తాపత్రయంలో ఉన్నప్పుడు ఉద్యోగం రాదేమో అనుకునేటువంటి పరిస్థితిలో ఒక రాత్రి యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ చాలా బాగా జ్వరం వచ్చింది. జ్వరంలో ఉన్నప్పుడు ఒక నవల ఎందుకు రాయకూడదని అప్పటికప్పుడు కూర్చొని ఒక 2 చాప్టర్స్ రాశాను.
1: ఓకే. అది జాయిన్ అవ్వక ముందే
0: జాయిన్ అవ్వకుండా ప్రతి బంగారం అనే ఆ విధంగా స్టార్ట్ అయింది మొదటి నవల నాది. 2 రోజు నాతో పాటు ఉన్నటువంటి రూమ్మేట్స్ నేను లేచే వరకల్లా వాళ్ళు చదువుతున్నారు ప్రతి అది ఇదేంటరా నువ్వు ఎప్పుడు రాశావు రాత్రి అది చాలా బాగుంది ఇది అని అన్నారు. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా నెక్స్ట్ డే నాకు ఉద్యోగం వచ్చింది కాలేజీ.

0: లెక్చరర్గా వెళ్ళాను. ఖాళీ అయింది, మర్చిపోయాను, పక్కన పడేసాను టెన్నిస్ గిన్నీస్ అని. ఈవినింగ్ అక్కడ ఇంగ్లీష్ లెక్చరరు, మేము టెన్నిస్ ఆడుతున్నప్పుడు ఆయన కూర్చొని ఆ కాగితాలు చూస్తూ చూస్తూ ఈ కాగితాలు చూశాడు. మేము బయట టెన్నిస్ ఆడుతున్నాం, అంటే క్వార్టర్స్ పక్కనే ఉండేది మా కాలేజీ పక్కనే. చూస్తూ ఇదేమిటి చదివి నేను రాగానే సిద్ధరామరావు, ఏమిటి రెండు చాలా బాగుంది, నువ్వు రేపటి నుంచి టెన్నిస్ ఆడటానికి వీల్లేదు, మొత్తం ఇది కంప్లీట్ చేయాలి. ఏమైనప్పుడు అంత చేసే సమయానికి నాకు ఈ పోలీసు ఉద్యోగం వచ్చింది. రాకముందరనే నేను దాన్ని ఏం చేశానంటే ఆంధ్రప్రభ వారికి కీలక ఉగాది నవల పోటీకి పంపించాను. అక్కడ నేను ఇన్సిడెంటల్లీ ఐ వాజ్ స్టూడెంట్స్ యూనియన్ అడ్వైజర్ని. ఇక్కడ విశ్వనాథ్ సత్యనారాయణ గారిని, గుంటూరు శేషాంత శర్మ గారిని, ఇంత పెద్ద పెద్ద వాళ్ళందరినీ తీసుకొచ్చాం. అక్కడ కాలేజ్ డే ఏదో జరుగుతుంటే తీసుకొచ్చి వాళ్ళంతా కూర్చున్నప్పుడు టెలిగ్రామ్కి సంబంధించి ఎవరో ఇవ్వటానికి వచ్చినట్టుగా వచ్చాడు, ఒక పోస్టల్ ఎంప్లాయీ లాగా వచ్చాడు. వస్తే నేను ఫ్యాన్సీ డ్రెస్ అనుకున్నాం, సీర దగ్గరికి వచ్చి ఇక్కడ సీతారామరావు ఎవరండి అన్నారు. అందులో మా ప్రిన్సిపల్ గారు ఏంటి ఏంటి ఏం కావాలంటే ఆయనకు టెలిగ్రామ్ ఇచ్చిపోయాడు. నేను విశ్వనాథ్ సత్యనారాయణ పైకి తీసుకుపోయి కూర్చోబెట్టి ఆడవాళ్ళు ఉన్నాం. ఆయన నాకేం చెప్పకుండా సీదా విశ్వనాథ్ సత్యనారాయణ గారి దగ్గరికి పోయి, సార్ మా సీతారామరావు గారికి ప్రైజ్ వచ్చింది సార్ ఇందుట్లో ప్రతకుమార్ అని. ఆయన పిలిచి దగ్గర పోయి ఏం ఏం రాసావు బాబు అంటే ఇది ఈ నవలన రాశాను శాసనం. ఆయనకు మేము ప్రత్యేకంగా కర్నూలు పోయి తీసుకొచ్చిన సెలవులు నాకు గప్పాడు. అది జరిగింది అనుకోండి. బట్ ఈ కథ ఇంతటితో ఆగలేదు. నేను ఐజీ వైజాగ్ ఉన్నప్పుడు ఆయన అక్కడ పేరాల భరత శర్మ గారు అని ఒక ఆయన ఉండేవాడు పెద్ద ఆయన. ఆయన ఒకరోజు సడన్గా మా ఇంటికి వచ్చాడు. వచ్చి సీతారామరావు గారు మీరు బ్రతుకు బొంగరం అనే నవల రాశారు కదా, ఒకసారి నాకు ఇస్తారా అని. ఇది ఎక్కడుందో ఏమిటో కదంటే కాగా చూడండి అంటే దీనికైనా ఇచ్చాను. అది అప్పటికే నా 5-6 ప్రింట్స్ అయింది వచ్చింది. రెండు రోజుల తర్వాత మళ్ళీ తిరిగి వచ్చాడు. దీని వెనక ఒక కథ ఉందండి అన్నాడు. అదేంటండి అన్నాడు. నా నవల వెనక ఏం కథ ఉందా అని చెబుతాను. నేను ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటే నేను కూడా అప్పుడు విశ్వనాథ్ సత్యనారాయణ గారికి ఆయన చెప్తున్న వాటిని రాసుకునేవాళ్ళు. ఇద్దరు ముగ్గురు ఉన్నవాళ్ళు శిష్యుల్లో ఈయన ఒకడట. ఆయన చెప్పిన రచనలు చేస్తున్నప్పుడు చేసేవాళ్ళు. ఆయన ఆయన బ్రదర్ ఒకడు వెంకటేశ్వరులు గారు అని ఉండేవాట. ఈయన ఒకటి తీసిన తర్వాత ఈయన కూడా ఒక నవల రాశాడు చూసి, ఈ ప్రభకు సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్ చూసి చూసి రాసి ఆయనకు చూపించాట. బాగానే ఉందయా పంపించు అన్నట్టు. పంపించిన తర్వాత అంతా అయిపోయింది. ఒకరోజు తెల్లవారుజామున విజయవాడలో ఆయన ఇంటి పక్కనే ఉండేవాట, టక్కన ఆఫ్ చేసి రిక్షాలో వచ్చాట. సత్యనగరం వచ్చి నువ్వు నీకు రాదు ఎవరు లెక్చర్ కొట్టుకోపోయాడు, గద్వాల నుంచి ఇప్పుడే వస్తున్నాను నేను. అది ఎప్పుడో 1869 రాసినటువంటి 1969 నేను విశాఖపట్నం ఐజీగా ఉన్నది బహుశా 99. ఇంత మధ్యలో ఆయన పేరాల భర్త శర్మ అంటే వరల్లీ స్మాల్ విశ్వనాథ్ సత్యనారాయణ గారు నాకు ఇష్టమైనటువంటి ఆయన. ఆ విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఆయన చెప్పడం, ఈయన వింటాం, మళ్ళీ నాకు వచ్చి చెప్పడం, ఇదంతా చూస్తే జీవితం అనేది ఒక చిత్రమైందండి. ఇట్ గోస్ ఆన్ రౌండ్ అండ్ రౌండ్. ఓన్లీ థింగ్ ఈజ్ వీ షుడ్ టేక్ గుడ్ థింగ్ ఫ్రమ్ దట్ అండ్ బ్యాడ్ థింగ్ యూ హ్యావ్ టు లీవ్.
1: మన చేతనైనంత మంచి చేసి సేనిటీ కాపాడితే మంచి.
0: అప్పటి నుంచి నాకు మంచి జరిగింది. ఇది నేను చాలా కేవలం నేను యాక్సిడెంటల్ అంటాను. నేను పోలీస్ ఆఫీసర్ కావడం కూడా యాక్సిడెంటలే అంటాను. ఇది సాహిత్యపరం అంతెందుకు చిన్న నేను అయిపోయింది. ఉద్యోగంలో చేరాను, బాగా బిజీ అయిపోయాను. అసలు దాదాపు 10 తర్వాత బ్యాక్ ఏం రాయలేదు. ఎడిషన్ స్పీచ్ తిరుపతి చేస్తున్నప్పుడు పులికంటి కృష్ణారెడ్డి గారిని ఆయన సాహిత్య మధ్య బాగా అక్కడ
1: రేడియోకి చాలా దగ్గర
0: పులికంటి కృష్ణారెడ్డి గారు నా దగ్గరికి వచ్చి ఆయన అంటే ఏం చదవలేదండి మీరు, ఏం రాయటలేదు ఇదంటే ఈయన వస్తామండి హడవాళ్ళు రాయించారు రాయించండి హైదరాబాద్ పోతున్నా రెండు కథలు నాకు ఇవ్వండి అక్కడ ఇచ్చొస్తాను అన్నాడు. ఇది నా వైఫ్ అది ఆయన ఆయన కాఫీ ఇచ్చినప్పుడు ఇది విని ఏంటి మీరు అంత అంటే కానీ నేను పెళ్లి తర్వాత ఒక టెలిగ్రామ్ వచ్చింది ఇదంతా ఆమెకు తెలుసు అంత. కానీ అన్నట్టు నాకు రాసిన దాఖలాలు ఎక్కడ కనపడలేదు నిజంగా.
1: ఇదంతా అసలు నిజమేనా అని అడిగారు.
0: అసలు నేను రాశారా లేకపోతే అట్లా అండి, ఎవరికైనా సహజంగా వస్తుంది కదా. సరే మంచిదని నేను ఏం చేశాను అంటే ఆమె ఊరికి పోతుంది ఖమ్మం సరే నువ్వు వచ్చే లోపల నేను రాసి పెట్టాలి అన్నాను. అని ఈ లోపలే రెండు కథలు ఆయన రాసి ఆయనకి ఇచ్చి పంపించాను. ఆమె వచ్చే లోపల రెండు పబ్లిష్ అయ్యాయి. అంటే నిజంగానే మీరు రాశారు. ఆమె ఏంటంటే ఆమెనే నాకు ప్రైజ్ వచ్చిందని, పెళ్ళైన తర్వాత ఆమెనే నాకు ఉద్యోగం వచ్చిందని, ఆమెనే నాకు
1: అంటే
0: అదే అదే అని ఆమె క్లెయిమ్ చేసినప్పుడల్లా నేను లైటర్ వేలను అంటుండేవాడిని. నీ వల్లనే నాకు పోలీసుల్లో చేరటం వల్ల కష్టాలు వచ్చిన ఉద్యోగంలో, లేకపోతే హాయిగా ఉండేవాడిని నచ్చారు. కానీ ఇదేవో సరదాగా హ్యాపీగా అట్లా నేను ఆ తర్వాత ఈ పోలీసులకు సంబంధించి కాకి కలం అనేటువంటి చాలా కథలు రాశాను దాన్ని. ఆ సందర్భంగా ఎందుకు వచ్చిందంటే మేము కాన్ఫరెన్స్కి వచ్చాము. ప్రభాకర్ రావు గారు రొద్దం ప్రభాకర్ రావు గారు డీజీ, ఆయన సీతారామరావు గారు పోలీసుని గురించి చాలా అడ్వర్స్గా రాస్తున్నారు ఎక్కడైనా.

0: మీడియాలో కానీ వాటిలో కానీ కొంచెం మనం పాజిటివ్ ఆస్పెక్ట్లో ఉండేటువంటి మీరు రాసే వాళ్ళు రాస్తుంటారు కదా, అందులో మా సురక్ష పత్రిక నేను విజయరామారావు గారు మేమంతా దాని దగ్గర ఉండి
1: పోలీస్కి సంబంధించిన పత్రిక దానికి కూడా చాలా కాంట్రిబ్యూట్ చేశారు.
0: చాలా కదా, ఆయన దానికి ఎయిటర్, నేను చీఫ్ ఎయిటర్గా విజయరామారావు ఆయన పోయిన తర్వాత నేనే టేక్ ఓవర్ చేశాను. ఆయన సిబిఐ దాని పోయిన దానికి అదాదం 25-30 ఇయర్స్ నేను ఉండేవాడిని. తర్వాత అసలు నేను రిటైర్ అయినప్పుడు నన్ను లైఫ్ లాంగ్గా పాపం ఉంచాలని చూశారు కానీ నేను వేరే కారణాల వల్ల ఉండలేకపోయాను. అయితే దానికి నేను చేస్తున్నప్పుడు మీరు ఎందుకు రాయకూడదు, పోలీసుని ఒక పాజిటివ్ యాంగిల్లో చూపించాలి మీరు మీలాంటి వాళ్ళని అంటే, అదే సమయానికి నాకు ఒక పత్రికల వాళ్ళు ఆంధ్రప్రభ వారు అనుకుంటాను అక్కడ ఎడిటర్ వాళ్ళు, మీరు మాకు ఒక 10-15 ఎపిసోడ్స్ క్రైమ్కి సంబంధించినవి అనుకుంటున్నాం, వై డోంట్ యు రైట్ అంటే, నేను కాకికలం పెట్టాలని దాని మీద పెద్ద కాంట్రవర్సీ. అది పతంజలి ఆయన కాకి వనమని రాశారు, అందులో కొంచెం అడ్వర్స్గా ఉంటుంది. వాటికి సంబంధించిన ఎడిటర్కి వాళ్ళంతా ఈ కాకికలం అంటే కొంచెం అంటే కాకికలం ఏంటండి, కాకి మాది అది తటిమాళ్ళంతా వేసుకుని దాన్ని పాటు చేశారు కాబట్టి కాకి నికార్స్గా మేము కథలు రాయాలంటే కాకే నేను అనుకుంటాను, కాకి కలం అని పెట్టాను. అది 13 ఎపిసోడ్స్ అనుకున్నది 5 సంవత్సరాలు నడిచింది. ఎవ్రీ వీక్ ఒకే పేజీ వచ్చిన బొమ్మ ఉంటుంది, 3 కాలమ్స్లో నేను కథ కంప్లీట్ చేయాలి, దాంట్లో క్లైమాక్స్ ఉండాలి, దాంట్లో క్రైమ్ ఉండాలి. బట్ సంభవ్
1: అదంతా ఒక పుస్తకంగా కంపైల్
0: దాన్ని చాలా వచ్చినాయి.
1: ఉద్యోగ విజయాలు కూడా అలాగే,
0: ఉద్యోగ విజయాలు ఏంటంటే తర్వాత నేను రిటైర్ అయిన తర్వాత నాకు సంబంధించిన పోలీస్ అది కూడా మళ్ళీ ఈ మధ్యనే జీవితం అక్రందం అని దాన్ని కొన్ని అడాప్ట్ చేసి అది చాలా బాగా పోతున్నాయి జీవితం అక్రందం కూడా. ఇట్లాంటిది ఏంటంటే లైఫ్లో నాకు తెలిసింది ఏంటంటే వాస్తవికతకు దగ్గరగా ఉన్నటువంటి ఏ ఇన్సిడెంట్ అయినా ప్రజలు ఆకర్షించబడతారు, ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు.
1: ఇంకోటి సార్, మీరు ఇందాక అన్నారు కదా, మీరు కూడా ఫర్ దట్ మ్యాటర్ మీరు సర్వీస్లో జాయిన్ అయ్యే వరకు కూడా పోలీస్ అంటే భయం అన్నారు. సినిమాలు కానివ్వండి, మనం గతంలో విన్న కథలు కానివ్వండి, అవన్నీ పోలీస్ని ఒక మాన్స్టర్ లాగా పోర్ట్రే
0: చేసినాయి,
1: చివరికి వచ్చి హడావిడి చేస్తారని. ప్రాక్టికల్ గా కూడా ఆలోచిస్తే గతంలో ఇంత క్విక్ కమ్యూనికేషన్ కూడా లేదు, సినిమాలో పోలీస్ లాగా అంతా అయిపోయాక వచ్చావు ఇలాంటివన్నీ అనేవాడు. కాకపోతే మీ ఉద్యోగ విజయాలు చదివినా కాకి కలం చదివినా గానీ ఎంత ఎఫిషియెంట్ గా జరుగుతుంది, దాని వెనకాల ఎంత వర్క్ జరుగుతుంది అన్నది కూడా అందులో కనిపిస్తుంది సార్. ఇప్పుడు మాత్రం కొంత మారింది అనాలి,
0: కొంత మారింది కానీ
1: సిటిజన్ పోలీసింగ్ ఎక్కువ అయిపోయింది సార్ బికాస్ ఆఫ్ సోషల్ మీడియా.
0: ఎక్కడ ఏ గొడవ జరిగినా ఎవడో ఒకడు ఉండవు, ఇద్దరు రాజుగారి దగ్గర ఒక ఆస్థానం ఒకళ్ళు ఎవరు ఏ చేసినా డబ్బులు తింటానుకోడు ఉండేవాడు. అట్లనే ఇప్పుడు ప్రభుత్వంలో ఏ జరిగినా ఒక డబ్బులు తింటానుకోడు ఉండాలి, అది పోలీసు. అయితే ఇది పక్కన పెడితే పోలీసులు నిజంగా కొన్ని విషయాల్లో ఈ ముఖ్యంగా ఈ క్రైమ్కి సంబంధించిన దర్యాప్తు గుప్పిడ మూసినప్పుడే దాంట్లో ఏముందని ఉంటుంది, ఒకసారి గుప్పిడి దొరికితే ఈజీ అండి. చిన్న ఉదాహరణ ఇస్తాను, అడిషనల్ ఎస్పీ తిరుపతి ఉన్నప్పుడు రాత్రి వేళ 11:30 పనిటప్పుడు ఒక ఆమె నాకు ఫోన్ చేసి, సార్ మా అబ్బాయి కనపట్టలేదండి, సాయంత్రం వచ్చారు టిఫిన్ చేశాడు బయటికి వెళ్ళాడు ఆడుకోవడానికి పోయాడు అనుకున్నాను, ఇంత రాలేదు అక్కడ ఇక్కడికి మా బంధువుల దగ్గర రాలేదు అని కంగారు పడుతుంది. అమ్మ మీరేం పర్వాలేదు, నేనే వస్తాను మీ ఇంటికి, ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఏంటంటే ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో అక్కడికే పోవాలి ఫస్ట్, అక్కడనే మనకు విజిటింగ్ కార్డు లాగా దొరుకుతుంది మనకు ఏం జరిగింది. అక్కడికి పోయాను, అక్కడికి పోయాడు వాళ్ళంతా ఏం చెప్తున్నారు, నువ్వు ఎదిగారు, నేను ఇల్లు ఇటు పోయాను అటు పోయాను ఇటు పోయాను, చివరికి బాత్రూమ్ దగ్గరికి పోయి అటు తలుపు తీస్తే పిల్లగాడు హాయి సన్నమామ పట్టుకొని నిద్రపోతున్నాడు. అన్నీ చూశారు కానీ అందుతో చూడలేదు, వాడు వచ్చాడు హాయికి వచ్చాడు లాభ పోయాడు పుస్తకాలు సన్నమామ తీసుకొని పోయాడు, నిద్ర వచ్చింది పడుకున్నాడు, ఇట్లా పెట్టుకొని మేము చూసినట్లు ఇటు పడుకొని ఉన్నాడు. ఎందుకు చెప్తున్నా అంటే అది ఎంత తేలిక, అదే కనుక ఇన్వెస్టిగేషన్ అనే దర్యాప్తు అనేది కొంచెం నిశ్చితంగా చేస్తే తేలికైపోతుంది
1: సార్. మరి మీడియాని ఫోర్త్ ఎస్టేట్ అంటారు, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, లెజిస్లేచర్తో పాటు మీడియా ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ అంటారు. ఈరోజు మీడియా అన్నదానికి ఒక బార్డర్ లేకుండా అయిపోయింది సార్, అందరూ నేనే మీడియాని ఒక వ్యక్తి కూడా క్లెయిమ్ చేసుకునే రోజు వచ్చింది. బట్ మీరు వర్క్ చేసినప్పుడు స్పెషలీ మీ గ్రోయింగ్ ఇయర్స్ నుంచి స్టార్ట్ చేద్దాం సార్, మీ అసోసియేషన్ విత్ రేడియో ఎలా ఉంది?
0: ఓకే, యాక్చువల్గా రేడియో తోటి మాకున్నటువంటి అనుబంధం ఏంటంటే రేడియోలో ఒక వార్త వచ్చిందంటే అది నికార్స్ అయిన వార్త, అది అథెంటిక్, ప్రతివాడు దాన్ని ఇదే కరెక్ట్ అని తీసుకోవాల్సినటువంటి వార్తగా ఉండేది. నేను చూసి నాకు తెలిసినంత వరకు కొంతమంది ముఖ్యమంత్రులు సాయంత్రం 6 గంటలకే చిన్న ట్రాన్సిస్టర్ పెట్టుకొని వింటుండేవారు. ఏంటి సార్ ఏంటంటే ప్రాంతీయ వార్తలయ్యా, ఏంటికి మళ్ళీ పెట్టుకున్నారు ఏంటంటే జాతీయ వార్తలు అనేవాళ్ళు. అంటే రేడియో అనేది అంత ఇంతందుకు. నేను యాక్చువల్గా కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ మీడియా దృష్టిలో పడాలన్నప్పుడు మాకు చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు రేడియో వాళ్ళు, రేడియో జర్నలిస్ట్ వాళ్ళు వచ్చిన పిలిచి ఇది

0: మాత్రం మా దృష్టికి వచ్చిందండి, ఇది జరిగింది ఇది, కానీ ఇది కాదు, ఇది కరెక్టు, మీరు మాత్రం నేను రాంగ్ అని మీకు చెప్తాను ఫస్ట్, అంటే మీకు ఫస్ట్ మాకు తెలియపరిస్తే మీకు, నాకు ప్రజలకు పోవటం ముఖ్యంగా రేడియోలో వస్తేనే నమ్ముతారు, ఇంకో విధంగా చేస్తే ఏదో ఇది చేస్తున్నా అంటే, అట్లా నేను రేడియో మిత్రులు ఎంత బాగా సహకరించే వాళ్ళంటే మాతోటి, ఖచ్చితంగా అవన్నీ మేము చెప్పినవన్నీ రేడియోలో వచ్చిందంటే, ఆ రేడియో ఉంది కదా, చివరికి నక్సలైట్లు కూడా రేడియో వినేవాళ్ళు, మీరు ఏదైనా కమ్యూనికేట్ చేయాలన్నా కూడా అదే, మాకు వాళ్ళు ఏదైనా కమ్యూనికేట్ చేయాలన్నా కూడా అదే. చూడండి ఆ రేడియో యొక్క విలువ ఆ రోజుల్లో అట్లా ఉండేది, ఇప్పటికీ ఉంది అనుకోండి, ఇప్పటికైనా అది ఉంది, కానీ బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆకాశవాణి అనగానే ఆకాశంలోంచి ఖచ్చితంగా దేవుడి వాణి వినపడుతున్నదా అనేటువంటి అభిప్రాయం ప్రతివాడికి కలుగుతుంది. ఇప్పుడు దీంట్లో ఛానల్స్ అని అవన్నీ ఇవన్నీ చేశారు, కానీ కానీ ఇప్పటికీ నాకు తెలిసిన చాలా పెద్దవాళ్ళు రాజకీయ నాయకులు కానివ్వండి వేరే వాళ్ళు కానీ రేడియో అంటే ప్రాణం పెడతారండి, ఈవెన్ పెద్దగా వేరే ఛానల్స్ చూడటానికి కూడా ఇష్టపడరు రేడియో అనేది. అంతెందుకు నాకు ఎప్పుడు ట్రాన్సిస్టర్ అంటేనే చాలా ఇష్టం. నేను యాక్చువల్ నేను ఫస్ట్ జాయిన్ కాగల ఉద్యోగంలో లెక్చర్గా ఫస్ట్ కొన్నది ఒక ట్రాన్సిస్టర్,
1: ఓకే,
0: కొన్ని ఇంట్లో తీసుకుపోతే మా సిస్టర్ ఎవరు నాకు ఇది కావాలండి ఇచ్చాను, మళ్ళీ ఇంకో ట్రాన్సిస్టర్ కొనుక్కున్నాను, ఆ ట్రాన్సిస్టర్ అట్లా రెండు మూడు ట్రాన్సిస్టర్ నాకు సంతోషంగా ఉండేది, పెద్దగా 300 400 500 ఆ రోజులు ఉండేది, బట్ పెద్ద పెద్ద రేడియోలు పెట్టుకునేవాళ్ళు, పెద్ద రేడియో ఉన్న వాళ్ళకు చాలా గొప్పవాళ్ళు అనేటువంటి ఫీలింగ్ ఉండేది. అది జవహర్లాల్ నెహ్రూ చనిపోయిన రోజున నేను చూశాను కమ్మల్లో మా చాలా మా దగ్గర వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వార్తలు ఇట్లా పెట్టుకొని విని అప్పటికప్పుడు ఆయన అడ్వకేటు కోర్టు బ్లాక్ చింపేసి అందరికి తల వడ్డి పంపించుకొని మామూలుగా పోతుంటారు చూసి సంతాప సూచకంగా అంతే వెళ్ళారండి, దాదాపు 100 మంది 200 300 నేను చూస్తుండగానే 500 మంది అంటే ఆ విధంగా వాళ్ళు సంతాపాన్ని వ్యక్తపరిచారు. కేవలం రేడియో వార్త విన్న తర్వాత జవహర్లాల్ నెహ్రూ పరమవదించారు. అది ఇవన్నీ చాలా అద్భుతమైనటువంటి విషయాలు అనుకోండి. రేడియోని గురించి తలుచుకున్నప్పుడల్లా ఇప్పుడు ఏంటంటే మన ఇంట్లో ఉన్నటువంటి పెద్దవారు అక్కడ పక్కన కూర్చొని ఉన్నారు వినాలి మనమని, అంటే మంచి మాటలు వినటానికే రేడియో.
1: సార్ అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ కూడా రేడియోలో ఒక వార్త వచ్చిందంటే దానికి క్రెడిబిలిటీ ఉంటుంది, ముఖ్యంగా మీరు ఇప్పుడు చెప్పినట్టు జవహర్లాల్ నెహ్రూ గారు పరమపదించినప్పుడు కానివ్వండి, ఎమర్జెన్సీ టైంలో కానివ్వండి, ఏ వార్త కూడా వెంటనే సెన్సేషనలైజ్ చేయాలన్న ఉద్దేశంతో ఆకాశవాణి ఎప్పుడు ఇవ్వదు. ప్రజల బాగోగులు అలాగే లా అండ్ ఆర్డర్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇస్తుంది సార్. బట్ ఈ రోజుల్లో ఒక వార్త వచ్చిందంటే దాన్ని ఎంత తొందరగా పంపించి నా క్రెడిబిలిటీ పెంచుకుందామా అని అనుకునే సంస్థలు ఉన్నాయి. మరి అలాంటి సందర్భంలో సార్ యాజ్ అ ఐపీఎస్ ఆఫీసర్ వాట్ డు యూ సే?
0: రెండు విషయాలండి, మీరు చాలా మంచి ప్రశ్న చేశారు. నేను ఇప్పుడు నాకు తెలియదు కానీ నేను మా డిపార్ట్మెంట్లో పనిచేసినప్పుడు కానీ ఒక జిల్లాకు పోలీస్ అధికారిగా ఉన్నప్పుడు కానీ లేకపోతే డిఐజీగా ఉన్నప్పుడు కానీ ఐజీగా ఉన్నప్పుడు కానీ ఎవరైనా నా దగ్గరకు వచ్చి సెన్సేషనల్ విషయాన్ని నా దగ్గర అడిగినప్పుడు మీరేమనుకోకపోతే నేను చెప్తానండి అనేవాడిని, అంటే మీరు అనుకున్నట్టుగా ఇది జరగలేదండి అన్నాను. అంటే కాదు సార్, బయట చెప్పుకుంటున్నారు సార్, మీకు ఇప్పుడు ఏది చెప్పినా మీరు నమ్మరు, కానీ ఇది మీరు నోట్ చేసుకోండి, రేపు ఉదయం 8 గంటలకల్లా మాకు పూర్తి దర్యాప్తు జరుగుతుంది, నేను చెప్పిన దాంట్లో ఏమైనా తేడా ఉంటే అప్పుడు మీరు నోట్ చేసుకొని చెప్పండి, మీరు అనుకున్నటువంటి వెర్షన్ అప్పుడు వస్తే మీరు చెప్పండి, అప్పటిదాకా దయచేసి ఆపించండి అంటే అప్పుడు అది ఒప్పుకునేవాళ్ళండి. నెక్స్ట్ డే నేను చెప్పినప్పుడు సాధ్యమైనంత వరకు 99% నేను నిజమే చెప్పేవాడిని. నేను ఒక్కొక్కసారి ఏం చేసేవాడిని నేను అబద్ధం చెప్పనండి, నా మీద నమ్మకం ఉంటే మీరు నమ్మండి అండ్ నమ్మేవాళ్ళు, నమ్మని వాళ్ళు ఏదైనా రాసుకున్నా చివరికి అది 2 3 సార్లు చూసేవాళ్ళు అది తప్పని తెలియదు. ఎందుకు చెప్తున్నా అంటే ఇది వాళ్ళు సహజంగా జర్నలిస్టులు అక్కడ ముఖ్యంగా రేడియోకి సంబంధించిన వారని ఎవరైనా అంటే ఒక వార్తను కరెక్ట్గా చేరవేయాలనుకునే వాళ్ళు అందరి దగ్గరికి పోతారు వార్తలు జాగ్రత్తారు, కానీ నాకు ట్రాన్స్ఫర్ అయినప్పుడు వాళ్ళు వచ్చి ప్రత్యేకంగా నాకు ఫేర్వెల్ పార్టీ ఇచ్చారు. ఎందుకు కారణం ఏంటంటే అభిమానం, వారి దగ్గరికి పోతే మనకు కరెక్ట్నెస్. నాకు కూడా ఏంటంటే వాళ్ళు ఎప్పుడు అనవసరంగా లేనిపోని విషయాలు ఏం కల్పించి చెప్పరు, మనం చెప్పింది యథాతథంగా ప్రజల్లోకి పోతుంది, అది ముఖ్యం కదా. కమ్యూనికేషన్ కరెక్ట్గా చేయటం అనేది రెండు వైపులా ఉంటుందండి, ఇటు ఇచ్చేవాడి దగ్గర అటు వేసుకునేవాడి దగ్గర, అటు కమ్యూనికేట్ చేయటంలో మళ్ళీ అతను ఈ మధ్యన ఏమైందంటే మన పత్రికలు బాగా అమ్ముడు పోవాలంటే ఏదో చిన్నపాటి కొంచెం మసాలా వేయాలనేటువంటి అభిప్రాయం ఉండటం చేత ఆ విధంగా జరుగుతుంది. కానీ ఒకటి మనం గుర్తుంచుకోవాలి, ప్రజలు ఎప్పుడు నిజమేంటో రాబడతారండి. ఒకసారి లేట్ అవుతుంది, రెండుసార్లు లేట్ అవుతుంది, కానీ ఖచ్చితంగా ఇది ఇట్లా జరిగి ఉండదు అనేది వాళ్ళ కామన్ సెన్స్ ఉంది. అపారమైనటువంటి ఇంగీత జ్ఞానం ఉన్నవాళ్ళు ఎవరంటే కామన్ మ్యాన్. కామన్ మ్యాన్ హ్యాస్ గాట్ అన్కామన్ కామన్ సెన్స్ నిజం చెప్తే, అది మనం నమ్మాలి.
1: సో రేడియో వాళ్ళకి కావాల్సింది సరైన సమయంలో అందిస్తుంది కాబట్టి దట్ ఈస్ ద మోస్ట్

0: క్రెడిబుల్ సోర్స్ అండ్ విల్ ఆల్వేస్
1: నిజంగా. నేను ఇప్పుడు మీకు కార్మికుల కార్యక్రమాన్ని ఉండేది 12, ఎంత బాగా ఉండేదండి అది. బాలానందం అనేది ఉండేది, అది ఎంత బాగా
0: చిన్నప్పుడు వినేవాళ్ళ సార్
1: అబ్బా అది. ఇప్పుడు మధ్యాహ్నం 12 కాగా అందుట్లో కొన్ని సీరియల్స్ కూడా వచ్చేవి, అవి ఉండేది. నాకెందుకు నా బ్రతుకు బంగారం అనేది నవలను సీరియల్గా చేసేసారు. ఇవి మామూలుగా నవలను సీరియల్స్ కి వేసి మధ్యాహ్నం పూట 2, 3, 2, 3
0: నవల స్రవంతి అని
1: స్రవంతి ఏదో ఉండేది. నాకు తెలియకుండే ఒక పాప ఆయన పేరు మర్చిపోయాను, ఆయన ప్రత్యేకంగా తీసుకొని వేస్తున్నాం అంటే అని చెప్పాడు. నేను ఎదురు తీసుకుని ఎక్కడో ఉన్నాను, సడన్ గా ఆయన మీరు వినండి ఇవాళ మధ్యాహ్నం ఏంటి, నేను నా నవల దీంట్లో ఇప్పుడు కొందరు నవలు హైదరాబాద్ సులోచన అని వాళ్ళ నవల వీళ్ళ నవలు మధ్యాహ్నం పూట కూర్చొని వినేవాళ్ళం, నా నవల వచ్చింది అనేటువంటి సంతోషం. ఇట్లాంటి చాలా మంచి చక్కటి అద్భుతమైనటువంటి అనుభూతులు కలిగించింది నాకు రేడియోతో ఉన్నటువంటి సాన్నిహిత్యం.
0: సార్ మరి ఇంకా చాలా విషయాలు మీ నుంచి తెలుసుకోవాలనుకుంటున్నాను సార్, కానీ మీ లైఫ్ నుంచి నేను శ్రోతలకి ముఖ్యంగా యువ శ్రోతలకి తెలియజేయాలనుకున్నాను సార్, మీ టైం మేనేజ్మెంట్ చాలా కీలకమైన పాత్రలు పోషించారు సార్ మీరు యాజ్ అన్ ఐపీఎస్ ఆఫీసర్. అట్ ద సేమ్ టైం మీరు కాకి కలం లాగా

0: చక్కటి అద్భుతమైనటువంటి అనుభూతులు కలిగించింది నాకు రేడియోతోటి ఉన్నటువంటి సాన్నిహిత్యం.
1: సార్, మరి ఇంకా చాలా విషయాలు మీ నుంచి తెలుసుకోవాలనుకుంటున్నాను సార్, కానీ మీ లైఫ్ నుంచి నేను శ్రోతలకి, ముఖ్యంగా యువ శ్రోతలకి తెలియజేయాలనుకున్నాను సార్, మీ టైం మేనేజ్మెంట్ చాలా కీలకమైన పాత్రలు పోషించారు సార్ మీరు యాజ్ అన్ ఐపీఎస్ ఆఫీసర్. అట్ ద సేమ్ టైం మీరు కాకి కలంలాగా ఒక పోలీస్ ఆఫీసర్ పర్స్పెక్టివ్ నుంచి సొసైటీకి ఇవ్వాల్సింది ఇచ్చారు, ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ పర్స్పెక్టివ్లో కూడా మీరు కొంత సాహిత్యాన్ని అందించారు, అందులో కూడా చాలా వైవిధ్యం చూపించారు. దీనికి అంతా ఆలోచించాలి. అండ్ ఒక రచయితకి సమాజం పట్ల పర్స్పెక్టివ్ డిఫరెంట్గా ఉంటుంది, ఒక పోలీస్ ఆఫీసర్కి డిఫరెంట్గా ఉంటుంది. సో ఈ ఇమోషనల్ బ్యాలెన్స్ అండ్ టైం మేనేజ్మెంట్ మీరు ఎలా చేసేవాళ్ళు సార్?
0: ఇది ఏమిటంటే, ప్రొఫెషనల్గా ఉన్నంత మాత్రాన సున్నితత్వాన్ని కోల్పోకూడదు అనేది ఎక్కడ రూల్ లేదండి. సున్నితత్వంతో పాటు మనం ప్రొఫెషనల్ యాంగిల్ మర్చిపోకూడదు అనేటువంటి అభిప్రాయం నాకుండేదండి. నేను ఎప్పుడైనా, అంటే చెప్పొచ్చో చెప్పకూడదు నాకు తెలియదు, కానీ ఒక వ్యభిచార గృహాన్ని రైడ్ చేసినప్పుడు నేను ఒక చిన్న చూపు అన్నట్టు చూడలేదు. కానీ ఒక చోట నేను ఒక అమ్మాయి, సార్ ఉండండి సార్, మా ఇన్స్పెక్టర్ చెప్పడం విన్నాను, అబ్బాయికి పాలు పట్టి వస్తాను సార్ లోట. అది నా హృదయం తెరిగించింది. ఎంబటి వారిని వదిలిపెట్టండి అన్నాను, వద్దు మన ఎంబటి తీసుకుపోతు అని వదిలిపెట్టండి అన్నాను. అట్లాంటి చాలా సంఘటనలు. తర్వాత ఒక మదర్ జరిగింది, హస్బెండ్ చనిపోయాడు, ఆమె ఉన్నది, మా ఇన్స్పెక్టర్ వాళ్ళంతా సార్ బయట జరిగింది అది అన్నాను. నేను పోయాను, చూశాను, తలుపు లోపల వేసింది, తలుపు లోపల అన్ని గడియలు వేసినప్పుడు ఎట్లా జరుగుతుంది ఇది అని అమ్మ పక్క తీసుకుని, నిజం చెప్పు, నీకు ఈయనంటే బాగా కోపం ఉంది కదా, నేనే చేశాను సార్ అంది. ఒకే అసలు నేను ఎక్కడ ఆమెను ఏమని లేదు అమ్మా.
1: ఇప్పుడు మీరు ఆ వ్యక్తిని ఎంపతితో చూసారా సార్?
0: ఎంపతి
1: మర్డర్గా చూసారా?
0: లేదు, ఆ అమ్మాయి ఆమెకు అన్ని చేసి తర్వాత నేను ఆ కారణాలన్నీ దాంట్లో వచ్చేట్లు చేసి, ఇది ఎఫ్ఐఆర్లోనే ఏ విధంగా హింసించి, అంటే దాని మోటివ్ అనేది ఉంది, ఎందుకు చేశాడు అనే దానికి మోటివ్ చూపించి, ఆ మోటివ్ దాని తర్వాత కేసు గీసి పక్కాగా ఉంది, కానీ జడ్జి సింపతి చూపించాడు. ఆ విధంగా నేను సహాయం చేసి అనుకోలేదు, కానీ నేను యాజ్ పర్ రూల్ పోయాను. బట్ జడ్జి ఈజ్ జడ్జ్, హీ హాజ్ కరెక్ట్లీ అసెస్డ్ ది కేస్,
1: యూ హ్యావ్ డన్ యువర్ డ్యూటీ అండ్ హీ గేవ్ హిస్ ద జడ్జ్మెంట్.
0: ఇట్లాంటి నాకు అందువలన పోలీస్ వాడు సాహిత్య పరంగా కొంచెం ఆలోచన, మానవీయ విలువలను గురించి ఆలోచించినట్లయితే బెస్ట్ పోలీస్ ఆఫీసర్ కాదు, బెస్ట్ హ్యూమన్ బీయింగ్, బెస్ట్ హ్యూమన్ బీయింగే మనకు అవసరం. ఒక్కటి నేను చెప్తానండి చివరగా, యూనిఫామ్ వేసుకున్నప్పుడు పౌరుడిగా ఉండాలి, పౌరుడిగా ఉన్నప్పుడు పోలీస్ వాడుగా ఉంటేనే ఏదైనా అరికట్టగలరు. పోలీస్ వాడు యూనిఫామ్లో ఉన్నటువంటి సిటిజన్ అనుకోవాలి, సిటిజన్ నేను యూనిఫామ్ లేని పోలీస్ ఉంటే ఈ సొసైటీ గొప్పగా ఉంటుంది.
1: ప్రతి సిటిజన్ నేను యూనిఫామ్ లేని పోలీస్ అనుకోవాలి. వండర్ఫుల్ సార్. సార్, మరి ఆకాశవాణి 1936లో మన దేశంలో ప్రజా ప్రసార మాధ్యమంగా ప్రస్థానం మొదలుపెట్టింది, 90 సంవత్సరాలు ఈ జూన్కి కంప్లీట్ చేసుకోబోతుంది సార్. మా శ్రోతలకి మీరు అందించే మెసేజ్?
0: నిజంగా 90 సంవత్సరాలు నిండిన సందర్భంగా నేను ఇక్కడ ఉండి మీరు నాతోటి ఒక మెసేజ్ అడగటం అనేది నాకు గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. నాకు రేడియోతోటి ఉన్నటువంటి అనుబంధాన్ని గురించి ఇంత విస్తృతంగా చెప్పేటువంటి అవకాశం రాలేదు. ఆ విధంగా నేను సంతోషాన్ని అనుభవిస్తూ, రేడియో వలన నేను చాలా లాభాలు పొందాను. లాభాలు ఎట్లా అంటే, నాకు సరైన ఇన్ఫర్మేషన్ నాకు చేరేటువంటిది రేడియో వల్లనే వచ్చింది, నాకు ఖచ్చితమైనటువంటి వార్త రేడియో వల్లనే. ప్రొఫెషనల్ కూడా మేము రేడియోనే వాడుకున్నాం. నక్సలైట్ లాంటి వాళ్ళతోటి సందేశాలు వాళ్ళకి చేరాలంటే మాకు రేడియో, అడవుల్లో ఏది వేరే గచ్చిన లేదు, వాళ్ళకు ట్రాన్సిస్టర్ ఉండేది మాకు, ఆ విధంగా మేము అందించగలిగాం. అంటే మెసేజెస్ సరైన సమయంలో సరైన రీతిలో ఇచ్చేటువంటి అవకాశాన్ని ఆకాశవాణి తీసుకుందండి, అంతకంటే ఇంకేం కావాలి. ఎప్పుడు ఆకాశవాణికి మేము కృతజ్ఞతాపూర్వకంగా ప్రతి వ్యక్తి ప్రతి పౌరుడు ఉండాలని నేను ఆశిస్తున్నాను.
1: థ్యాంక్ యూ సార్.
0: నమస్కారం.
2: 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం, 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ఇప్పటి వరకు అందించిన ప్రత్యేక కార్యక్రమంలో ఇంతవరకు రిటైర్డ్ అడిషనల్ డైరెక్టర్ జనరల్, రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ శ్రీ రావులపాటి సీతారామారావు గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీమతి నిహారా కానేటి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
3: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్రగీతలు వింటారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన

మీరు వింటున్న పాట రావణుడే రాముడైతే చిత్రం కోసం ఎస్ జానకి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన గీతం.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలు చిత్రగీతాలు వింటున్నారు. ఘంటసాల సుశీల ఆలపించిన యుగళగీతం వినండి. చిత్రం భట్టి విక్రమార్క.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 మెగాహెడ్స్ పై చిత్రమేతలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత మీ స్నేహం ఈ చిత్రం కోసం ఉషా పాడిన పాట విందాం.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989607 6.
1: మరొక నెంబర్ 7989707158.

కరెక్టే. ప్రేమ గురించి నాకేం తెలుసు, లైలా మజ్నులకు తెలుసు, పారు దేవదాసులకు తెలుసు, ఆ తర్వాత తమకే తెలుసు. ఇదిగో తమ్ముడు, మనకి ఓ లవ్ స్టోరీ ఉందమ్మా, వింటావా?

0: మరి తర్వాత ఏమైంది?
1: తర్వాత ఏమవుతుంది? ఆ మరుసటి రోజు మా ఏరియాలోకి ఐశ్వర్య వచ్చింది.

చూడు తమ్ముడు, ప్రేమ అనేది లైఫ్ లో చిన్న పార్టే గాని ప్రేమే లైఫ్ కాదు. ఆ మాత్రం దానికి అమ్మాయి కోసం ప్రాణాలు తీసుకోవడం లేదా ఆ అమ్మాయి ప్రాణాలు తీయటం నేరం, క్షమించరాని నేరం. అండర్స్టాండ్?

చిత్రగీతాల కార్యక్రమంలో తర్వాత సైనికుడు. ఈ చిత్రం కోసం కార్తీక్, కారుణ్య, హరిణి, మాలతి పాడిన పాట విందాం. సాహితీ అందించారు పేటూరి.

0: సరికొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకుంది నాగలక్ష్మి. మంచి మనసులు చిత్రం నుంచి ఇసే జ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన
1: జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీరాకకై.
2: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం రెండు మూడు వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపగలరు. వాట్సాప్ నెంబర్ 8367576757. వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.

చిత్రగీతల కార్యక్రమంలో తర్వాత స్వీయ సంగీత సారథ్యంలో దేవిశ్రీ ప్రసాద్ పాడిన పాట చిత్రం బన్నీ.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఇదే ప్రసారంలో 12:40 మరికొన్ని చిత్రగీతాలు వినొచ్చు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 12:00 కావస్తుంది. ముందుగా హిందీలో 12:05 ఆన్లైన్లో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శాస్త్రీయ సంగీతం. ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో నిషిత్ ఖాన్ గారి సితార్ వాద్యం వింటారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలే గుందే.
3: చిక్కుకున్నాడు.
4: యూపీఐ పిన్ ఎంట్రింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
5: ఆర్బీఐ అంటుంది.
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
6: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం.

ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
2: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అర్ధనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
3: ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో వినండి నిషత్ ఖాన్ గారి సితార్ వాదనం.

మీరింతవరకు నిషత్ ఖాన్ గారి సితార్వాదనం విన్నారు. ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 12:30 కావస్తోంది. తెలుగులో జాతీయ స్థాయి వార్తా ప్రసారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి మరికొద్ది క్షణాల్లో.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముల్లకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. పశ్చిమ బెంగాల్లో తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు 2026లో భాగంగా 5 రోజుల వ్యవసాయ కార్యవర్గపు అంతర్జాతీయ సదస్సు ఈరోజు మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ప్రారంభమవుతుంది. రవీంద్రనాథ్ ఠాగూర్ 165వ జయంతి సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు జైపూర్లో జరిగే మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ గుజరాత్ టైటన్స్తో తలపడుతుంది. ఇక వార్తల వివరంగా, పశ్చిమ బెంగాల్ తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ఈరోజు కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ మైదానంలో ప్రమాణం చేశారు. ముఖ్యమంత్రితో పాటు కేబినెట్ మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆర్ఎన్ రవి వారిచే ప్రమాణ స్వీకారం చేయించారు. కేబినెట్ మంత్రులుగా దిలీప్ ఘోష్, అగ్నిమిత్ర పాల్, అశోక్ కిర్తానియా, నిసిత్ ప్రామాణిక్, సుధీరామ్ తుడు ప్రమాణం చేశారు.
1: আমি শুভেন্দু অধিকারী ঈশ্বরের নামে শপথ করিতেছি যে বিধি দ্বারা স্থাপিত ভারতের সংবিধানের প্রতি আমি অকৃত্রিম নিষ্ঠা ও আনুগত্য পোষণ করিব। আমি ভারতের সার্বভৌমত্ব ও অখণ্ডতা রক্ষা করিব।
0: బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు 2026లో భాగంగా 5 రోజుల వ్యవసాయ కార్యవర్గపు అంతర్జాతీయ సదస్సు మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఈరోజు ప్రారంభమవుతుంది. బ్రెజిల్, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా, సౌదీ అరేబియా, ఇరాన్, ఇండోనేషియా, మలేషియాతో సహా 21 దేశాలకు చెందిన వ్యవసాయ మంత్రులు, సీనియర్ అధికారులు, శాస్త్రవేత్తలు, విధాన నిర్ణేతలు ఈ 5 రోజుల సదస్సులో పాల్గొంటారు. ఈ సదస్సు జూన్ 13వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ సదస్సు 2 దశల్లో నిర్వహిస్తారు. ఈ రోజు నుండి జూన్ 11వ తేదీ వరకు జరిగే మొదటి దశ సమావేశంలో ఆహార భద్రత, స్మార్ట్ ఫార్మింగ్, వాతావరణ మార్పులు, రైతుల సంక్షేమం వంటి కీలక అంశాలపై సీనియర్ అధికారులు సాంకేతిక చర్చలు జరుపుతారు. ఈ సందర్భంగా ఇండోర్లోని రూరల్ హాట్ బజార్లో ఒక ప్రత్యేక వ్యవసాయ ప్రదర్శనను కూడా ఏర్పాటు చేశారు. 2వ దేశ సమావేశంలో ప్రపంచ స్థాయి వ్యవసాయ సహకారం, విధానపరమైన అంశాలపై చర్చిస్తారు.

రవీంద్రనాథ్ ఠాగూర్ 165వ జయంతిని పురస్కరించుకుని ఈరోజు పోచిషే బొయిషాక్ ను జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శాంతినికేతన్, విశ్వభారతి విశ్వవిద్యాలయం, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ వ్యాప్తంగా ప్రధాన వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ కు ఘనంగా నివాళులర్పించారు. గురుదేవ్ ఠాగూర్ చేసిన సేవలు సాహిత్య రంగానికి అతీతంగా విస్తరించాయని ఉపరాష్టపతి సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ఠాగూర్ ను ఒక మార్గదర్శక ఆలోచనపరుడు, కళాకారుడు, విద్యావేత్తగా ఉపరాష్టపతి అభివర్ణించారు. ఆయన రచనలతో భారత నాగరికత గొప్పతనాన్ని, మానవత్వపు సార్వత్రిక విలువలను ప్రతిబింబిస్తూ సమాజంపై తమదైన ముద్ర వేశారని ఉపరాష్టపతి అన్నారు. ఠాగూర్ అసాధారణ ప్రతిభ కలిగిన రచయిత అని, విశ్వకవి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఠాగూర్ ఒక విశిష్ట తత్వవేత్తగా, విద్యావేత్తగా, కళాకారుడిగా భారతదేశ నాగరికతకు కళాతీత స్వరంగా నిలిచారని అన్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్ 165వ జయంతి సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయనకు నివాళులర్పించారు. గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని మరింత బలోపేతం చేశారని రక్షణ మంత్రి సోషల్ మీడియా వేదికగా కొనియాడారు. భారతదేశపు గొప్ప నాగరికత, సాంస్కృతిక విలువలను అరుదైన ప్రతిభతో ప్రపంచానికి ఠాగూర్ పరిచయం చేశారని ఆయన అన్నారు. మానవాళికి శాంతి, సామరస్యం, మానవ ఐక్యత అనే విశ్వజనన సందేశాన్ని ఠాగూర్ అందించారని పేర్కొన్నారు. సాహిత్యం, సంగీతం, తత్వశాస్త్రం ద్వారా స్వాతంత్ర స్ఫూర్తికి ఠాగూర్ సరికొత్త ఉత్తేజాన్ని ఇచ్చారని హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఠాగూర్ కళాతీత రచన గీతాంజలి మానవాళికి ఆధ్యాత్మికతకు కొత్త దిశను చూపిందని, అలాగే జన గణ మన జాతీయ సమగ్రతకు, గౌరవానికి, ఆత్మగౌరవానికి గొంతుకుగా నిలిచిందని ఆయన కొనియాడారు. మహారాణా ప్రతాప్ జయంతి సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయనకు నివాళులర్పించారు. మహారాణా ప్రతాప్ అకుంఠిత ధైర్యానికి, అచంచలమైన గర్వానికి ప్రతీక అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. స్వాతంత్ర్యం, ఆత్మగౌరవం, త్యాగానికి మహారాణా ప్రతీప్ స్ఫూర్తి అని, ఆయన తన జీవితంలోని ప్రతి క్షణాన్ని మాతృభూమి, సంస్కృతిని పరిరక్షించడానికి అంకితం చేశారని అమిత్ షా చెప్పారు. మహారాణా ప్రతాప్ సాటిలేని శౌర్యం, మాతృభూమి పట్ల ఆయనకున్న భక్తి ఈనాటికి ప్రతి భారతీయుడి హృదయంలో దేశభక్తి జ్వాలను రగిలిస్తూనే ఉంటుందని చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వేడీని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చిలీ విదేశాంగ మంత్రి ఫ్రాన్సిస్కో పెరెజ్ మెకిన్నా ఈ రోజు నుండి ఈ నెల 15వ తేదీ వరకు భారత్లో పర్యటిస్తారు. ఢిల్లీలో రేపు నిర్వహించే ఒక కార్యక్రమంలో మెకిన్నా పాల్గొంటారు. సోమవారం రోజు ఫోరం ఆఫ్ ఇండియన్ ఫుడ్ ఇంపోర్టర్స్ అసోచామ్ నిర్వహించే వ్యాపార కార్యక్రమాల్లో కూడా ఆయన పాల్గొంటారు. ఈ నెల 12వ తేదీన వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్తో ఆయన సమావేశమై సీఐఐ అలాగే సీఐఐ వార్షిక వ్యాపార సదస్సు 2026 నిర్వహించే ఒక కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం భారత్ చిలీ సంయుక్త వ్యాపార ప్రతినిధుల సమావేశానికి హాజరవుతారు. కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో మన దేశం కంటే తలసరి జీడీపీ గణనీయంగా ఎక్కువగా ఉన్న అభివృద్ది చెందిన దేశాలతో గత 4 ఏళ్లలో భారత్ 8 స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుందని జనవరి 30వ తేదీన గోయల్ ప్రకటించిన నేపథ్యంలో ఈ పర్యటన జరుగుతోంది. జాతీయ న్యాయసేవల అథారిటీ నల్సా 2026 సంవత్సరానికి గాను 2వ జాతీయ లోక్ అదాలత్ ను ఈరోజు దేశవ్యాప్తంగా నిర్వహిస్తుంది. నల్సా సభ్య కార్యదర్శి సంజీవ్ పాండే మాట్లాడుతూ, ప్రజల భాగస్వామ్యం, కేంద్రీకృత వ్యవస్థల ద్వారా వివాదాలను పరిష్కరించడం, కోర్టులపై భారాన్ని తగ్గించడం ఈ కార్యక్రమం లక్ష్యమని తెలిపారు. హైకోర్టులు, జిల్లా కోర్టులు, ట్రిబ్యునల్స్, వినియోగదారుల ఫోరంలు, శాశ్వత లోక్ అదాలత్లతో సహా పలు స్థాయిల్లో జాతీయ లోక్ అదాలత్ ను నిర్వహిస్తామని తెలియజేశారు. లోక్ అదాలత్లో క్రిమినల్, రాజీపడదగిన కేసులు, చెక్ బౌన్స్ కేసులు, బ్యాంకు రికవరీ వివాదాలతో సహా అనేక రకాల వివాదాలను స్వీకరిస్తారని తెలిపారు. కాగా 2023 నుండి 2025 మధ్య 12 జాతీయ లోక్ అదాలత్లను నిర్వహించగా వాటిలో 26 కోట్ల కేసులు పరిష్కారమయ్యాయని వెల్లడించారు. లెఫ్టినెంట్ జనరల్ ఎన్ఎస్ రాజాసుబ్రహ్మణిని తదుపరి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ గా ప్రభుత్వం నియమించింది. అలాగే ఆయన సైనిక వ్యవహారాల శాఖ కార్యదర్శిగా కూడా పనిచేస్తారని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నెల 30వ తేదీతో జనరల్ అనిల్ చౌహాన్ పదవీకాలం ముగిసిన తర్వాత ఆయన బాధ్యతలు చేపడతారు. మరోవైపు వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ ను తదుపరి నావికాదళ అధిపతిగా ప్రభుత్వం నియమించింది. వైస్ అడ్మిరల్ స్వామినాథన్ ప్రస్తుతం వెస్ట్రన్ సేవల్ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్ గా పనిచేస్తున్నారని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. భారత నావికాదళంలోని కీలక పదవుల్లో విస్తృతమైన కార్యాచరణ, వ్యూహాత్మక సిబ్బంది నిర్వహణ అనుభవంతో పాటు అడ్మిరల్ స్వామినాథన్ దాదాపు

0: దశాబ్దాలకు పైగా నావికాదళంలో విశిష్ట సేవలు అందజేశారు. న్యూఢిల్లీలో ఈ ఏడాది జనవరిలో జరిగిన 16వ భారత్ ఈయు శిఖరాగ్ర సమాపేశం ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఊతమిచ్చిందని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన యూరప్ దినోత్సవ వేడుకల్లో మంత్రి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్బంగా నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, భారత్ ఈయు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు విజయవంతంగా ముగియడం, భద్రతా రక్షణ భాగస్వామి ఒప్పందంపై సంతకాలు చేయడం, మొబిలిటీపై సహకారం కోసం సమగ్ర ప్రణాళికను రూపొందించడం వంటి పరిణామాలు ఇండో ఈయు సంబంధాల్లో ఒక కొత్త అధ్యయనాన్ని సూచిస్తున్నాయని తెలిపారు. ఈ సమాపేశంలో 2030 దిశగా భారత్ ఈయు సంయుక్త సమగ్ర వ్యూహాత్మక ప్రణాళిక అంశాన్ని కూడా ఆమె ప్రముఖంగా ప్రస్తావించారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ గుజరాత్ టైటన్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ ఈ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. కాగా నిన్న రాత్రి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్పై కోల్కతా నైట్ రైడర్స్ 8 తేడాతో విజయం సాధించింది. రెండు రోజుల పాటు జరిగిన ఇండియన్ ఓషన్ డైలాగ్ నిన్న న్యూఢిల్లీలో ముగిసింది. పరివర్తన చెందుతున్న ప్రపంచంలో హిందూ మహాసముద్ర ప్రాంతం అనే ఇతివృత్తంతో ఈ సదస్సు జరిగింది. హిందూ మహాసముద్ర ప్రాంతంలోని కీలక పరిణామాలు, ఎదురవుతున్న సవాళ్లపై చర్చించడానికి ఐఓఆర్ఏ సభ్య దేశాలు, సీనియర్ అధికారులు, విధాన రూపకర్తలు, నిపుణులు ఈ సదస్సులో పాల్గొన్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. పశ్చిమ బెంగాల్లో తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణం చేశారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు 2026లో భాగంగా 5 రోజుల వ్యవసాయ కార్యవర్గపు అంతర్జాతీయ సదస్సు ఈరోజు మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ప్రారంభమవుతుంది. రవీంద్రనాథ్ ఠాగూర్ 160వ జయంతి సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు జైపూర్లో జరిగే మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ గుజరాత్ టైటన్స్తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుసుకుందాం.
1: ఆకాశవాణి హిందీ
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్రగీతాలు వింటారు. ముందుగా జీన్స్ చిత్రం నుండి ఈ పాట.

మీరింతవరకు చిత్ర గీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 1:10 కావస్తుంది. ముందుగా ప్రాంతీయ వార్తలు. 1:20 వనితా లోకం స్త్రీల కార్యక్రమం ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

విషయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో అధికారులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. పర్యటనలో భాగంగా సుమారు 8,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులకు ప్రధానమంత్రి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన కరీంనగర్ బంద్ పాక్షికంగా కొనసాగుతోంది. మేడిగడ్డలోని 3 పిల్లర్లకు మరమ్మతులు చేస్తే కేసీఆర్కు పేరు వస్తుందనే భయంతోనే ప్రభుత్వం తుమ్మిడిహట్టి నిర్మాణం అంటూ కొత్త మోసానికి తెరలేపిందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో మైనారిటీల కోసం ప్రత్యేక డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వీటిలో నైపుణ్యాభివృద్ధి, ఏఐ బోధనకు ప్రాధాన్యమిస్తూ ఉపాధి అవకాశాలు పెంచాలని సూచించారు. ఇమాం మోజుంల గౌరవ వేతనాలను క్రమం తప్పకుండా విడుదల చేయాలని, ఖబరిస్తాన్లకు భూములు కేటాయించాలని అన్నారు. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులో భాగంగా అన్ని మతాల ప్రార్థనా మందిరాల నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అజరుద్దీన్ ఇతర ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో విద్యార్థులకు ప్రోత్సాహకాలు, ఆటోల రెట్రోఫిట్టింగ్ వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో షబీర్ అలీ, ఫహీం ఖురేషి తదితరులు పాల్గొన్నారు. నాంపల్లి హజ్ హౌస్లో యాత్రికుల బస్సును ప్రారంభించిన ముఖ్యమంత్రి ఓటరు సవరణ పేరిట సాగుతున్న కుట్రలను తెలంగాణలో సాగనివ్వమని స్పష్టం చేశారు. హిందూ ముస్లింలను రెండు కళ్లుగా భావిస్తూ మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, విమాన ఇంధన ఛార్జీల భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని వెల్లడించారు. హైదరాబాద్లోని 2 లక్షల డీజిల్ ఆటోలను ఉచితంగా ఎలక్ట్రిక్ వాహనాలుగా మారుస్తామని హామీ ఇచ్చారు. రాష్ట అభివృద్ది కోసం ప్రార్థించాలని యాత్రికులను కోరారు. మంత్రి అజరుద్దీన్ హజ్ సౌకర్యాలను వివరించగా ఎంపీ అసాదుద్దీన్ ఓవైసీ యాత్రికులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో షబీర్ అలీ, షఫీయుల్లా తదితర నేతలు పాల్గొన్నారు. తెలంగాణ నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఈ సందర్భంగా నేతలు పునరుద్ఘాటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు హైదరాబాద్ లో పర్యటిస్తారు. 3వ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టాక నగరానికి వస్తున్న మోదీ హెచ్ఎస్సిసిలో సుమారు 8,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు. జహీరాబాద్ స్మార్ట్ సిటీ, జాతీయ రహదారి పనులు, ఐఓసీ టెర్మినల్ వంటి కీలక ప్రాజెక్టులు ఇందులో ఉన్నాయి. అనంతరం

0: పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించే భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. ఈ పర్యటన కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు నేతృత్వంలో అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేయగా బీజేపీ శ్రేణులు నగర వ్యక్తం ఫ్లెక్సీలు బ్యానర్లతో సందడి చేస్తున్నారు. ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ రైల్వే స్టేషన్ నుంచి రేపు హైదరాబాద్ లోని పరేడ్ మైదానంలో నిర్వహించే ప్రధానమంత్రి బహిరంగ సభకు ప్రత్యేక రైలు సౌకర్యం కల్పిస్తున్నట్లు సిర్పూర్ బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నియోజకవర్గం నుంచి 2000 మందిని సభకు తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కొత్త కమిటీలు వేస్తామని యువతకు అవకాశం ఇస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు అన్నారు. నిన్న రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు గ్రామాల్లో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వీర్నపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. యుద్దానికి ఎలాగైతే సిద్దమవుతామో రానున్న ఎన్నికల్లో కూడా అలాగే సిద్దంగా ఉండాలని, బీఆర్ఎస్ నాయకులు కేసులకు భయపడవద్దని అన్నారు. మున్సిపాలిటీలో గెలిచినట్టే పరిషత్ ఎన్నికలు పెడితే గట్టిగా పోటీ ఇచ్చి గెలవాలన్నారు. పండించిన ధాన్యం తూకం వేసేందుకు రైతులు లంచాలివ్వాల్సిన దుస్థితి నెలకొందని ఆరోపించారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు తొలిసారి నిర్వహిస్తున్న డిజిటల్ జనగణనలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని జనాభా లెక్కలు విజయవంతం చేయాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి సూచించారు. ప్రతి ఒక్క భారతీయుడు రేపటితో ముగియనున్న సెల్ఫ్ ఎన్యూమరేషన్ లో తమంతట తాము తమ వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలు అమలు చేయడంలో జనగణన కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఇవాళ ఉదయం వనపర్తి జిల్లా కేంద్రంలో ముఖ్య ప్రణాళికా శాఖ అధికారి జనగణన జిల్లాధికారి ఆధ్వర్యంలో నిర్వహించిన మ్యారథాన్ కార్యక్రమానికి వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ప్రారంభించారు.
1: ఆపరేటర్ సూపర్వైజర్స్ మన జిల్లాలో దాదాపు 1300 మంది అధికారులు మేము ఇంటింటికి వెళ్లి ఆ హౌస్ లిస్టింగ్ కానీ ఆ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు వారి డీటెయిల్స్ మొత్తం కూడా ఇప్పుడు గ్యాదర్ చేస్తారు. జూన్ 10వ తారీఖు వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ రాష్ట్రానికి ఎన్ని నిధులు వెళ్లాలని ఈ సెన్సెస్ బేస్ మీదనే ఉంటుంది. సెల్ఫ్ ఎన్యూమరేషన్ కూడా మనకు మనమే స్వయంగా డిజిటల్ లో కూడా మీరు మీ ఇన్ఫర్మేషన్ ని పూర్తి చేసుకుంటే అది ఈజీగా అప్లోడ్ చేయొచ్చు. అప్పుడు మా అధికారులు ఎవరైతే ఉన్నారో మీ ఇంటికి వచ్చి కేవలం అది కరెక్టా కాదా అని అడిగి వెళ్ళిపోతారు.
0: స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుంచి పాలిటెక్నిక్ కళాశాల వరకు మ్యారథాన్ కార్యక్రమంలో ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIRNews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి 90 వసంతాలోత్సవం సందర్భంగా ఆకాశవాణిలో వచ్చే వార్తలు వాస్తవాలకు నిదర్శనమని ఖమ్మంకు చెందిన డాక్టర్ మారణరాజు రంగారావు చెప్పారు. తాను చిన్నతనం నుంచి రేడియో వింటానని, అప్పుడు ప్రసారమైన బాలానందం కార్యక్రమం అంటే తనకెంతో ఇష్టమని చెప్పారు. ఇప్పటికీ ప్రతిరోజు రేడియోలో ప్రసారమయ్యే వార్తలు వింటానని, రేడియో కార్యక్రమాలని కూడా పక్షపాతం లేకుండా నిజం తెలియజేసే విధంగా ఉంటాయని డాక్టర్ మారణరాజు రంగారావు అన్నారు.
2: యాక్చువల్ గా రేడియో కార్యక్రమాలు అన్ని కూడా చాలా పక్షపాతం లేకుండా నిజమైన వార్తల్ని ప్రసారం చేస్తూ మనకి ఇప్పుడున్న మాధ్యమం కాకుండా అంతకుముందు ఎలా అయితే న్యూస్ ఉండేదో చాలా పర్ఫెక్ట్ గా వచ్చేది.
0: తమ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై బీజేపీ దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ పిలుపునిచ్చిన కరీంనగర్ బంద్ పాక్షికంగా కొనసాగుతోంది. బంద్ ను అడ్డుకుంటామని బీజేపీ హెచ్చరించగా ఈ దాడులతో తమకు సంబంధం లేదని కాంగ్రెస్ స్పష్టం చేసింది. పోలీసులు భారీగా మోహరించి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ను గృహ నిర్బంధం అరెస్ట్ చేశారు. దీంతో కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నల్ల జెండాలతో అక్కడే కూర్చుని ఆందోళనకు దిగారు. ప్రభుత్వంపై బండి సంజయ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ బలవంతంగా వాహనంలోకి ఎక్కించి సిటీసీకి తరలించారు. అంతకుముందు గంగుల కమలాకర్ మీడియాతో మాట్లాడుతూ దాడికి పాల్పడిన వారిపై తప్పనిసరిగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా 2025-26 ఆర్థిక సంవత్సరంలో 100% ఇంటి పన్ను వసూలు చేసి రాష్ట్రంలోనే రికార్డు సృష్టించింది. మొత్తం 260 పంచాయతీల్లో 7,96,00,000 రూపాయల లక్ష్యాన్ని చేరుకుని మొదటి స్థానంలో నిలిచింది. ఒక జిల్లాలో పూర్తి స్థాయి పన్ను వసూలు కావడం రాష్ట్ర చరిత్రలోనే ఇది తొలిసారని పంచాయతీరాజ్ శాఖ వెల్లడించింది. తుమ్మిడిహట్టి అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, వివేక్ వెంకటస్వామిలపై మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు చేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో హరీష్ రావు మాట్లాడుతూ మేడిగడ్డ 3 పిల్లర్లను మరమ్మతులు చేస్తే కేసీఆర్ కు పేరొస్తుందని, తుమ్మిడిహట్టి నిర్మాణం అంటూ మోసానికి తెరలేపారని మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలోనే 150 మీటర్లకు మహారాష్ట ప్రభుత్వం అనుమతిచ్చిందని మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడడం పచ్చి అబద్దం అన్నారు. తుమ్మిడిహట్టి నుంచి గ్రావిటీ ద్వారా నీళ్లు తెస్తామని మంత్రి జూపల్లి, సుందిళ్లకు నీళ్లు తెస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎల్లంపల్లికి నీళ్లు తెస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవగాహన రహిత్యంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. పలు కేసుల్లో గత 15 రోజులుగా సంగారెడ్డి జైల్లో

0: మండలం బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నే కృషాంక్ ఈ రోజు ఉదయం విడుదలయ్యారు. ప్రభుత్వం రాజకీయ కక్షతోనే కృషాంక్ను అరెస్ట్ చేసిందని బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపించాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన బాంబు డిస్పోజల్ బృందం సిబ్బందిని ఎస్పీ రోహిత్ రాజ్ అభినందించారు. మావోయిస్టుల సెర్చ్ ఆపరేషన్లో 6 డంపులను 5 ఆయుధాలను స్వాధీనం చేసుకోవడంలో వీరు సమర్థవంతంగా విధులు నిర్వర్తించారని ప్రశంసిస్తూ వారికి ప్రత్యేకంగా సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో గోడకూలిన ఘటనలో మరణించిన రైతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ భరోసా ఇచ్చారు. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ, రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నారు. మృతుడు లచ్చన్న కుమారుడు మనోజ్కు తక్షణమే అవుట్సోర్సింగ్ ఉద్యోగం కల్పించాలని కలెక్టర్కు సూచించారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇంటి నంబర్లు లింక్ డాక్యుమెంట్ లేని 9,645 ఇళ్ల సమస్యలు పరిష్కరిస్తామని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ చెప్పారు. రెవెన్యూ మున్సిపల్ అధికారులతో కలిసి కలెక్టర్ పానుగల్ సుందరయ్య కాలనీలో పర్యటించి బాధితుల నుంచి వివరాలు సేకరించారు. ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ పట్టణంతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరు నార్నూరు ఇంద్రవెల్లిలో ఉన్న ఏకలవ్య ఆదర్శ రెసిడెన్షియల్ విద్యాలయాల్లో ఇంటర్ ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈఎంఆర్ఎస్ ప్రిన్సిపల్ రమేష్ రావు ఒక ప్రకటనలో ఈ విషయం తెలియజేశారు. 15వ తేదీలోపుగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. హైదరాబాద్ నగరంలో ఈవేళ మధ్యాహ్నం 12:12 జీరో షాడో ఏర్పడింది. భూమి తన చుట్టూ తన తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరిగే క్రమంలో సూర్యకిరణాలు భూమధ్యరేఖకు ఉత్తర దక్షిణ దిశల్లో కర్కట రేఖ నుంచి మకర రేఖ మధ్య నిలువుగా పడతాయి. ఈ క్రమంలో సూర్యుడు సరిగ్గా 90 డిగ్రీల కోణంలో నడినెత్తి మీదకొచ్చినప్పుడు వస్తువుల నీడలు వాటి కిందకి చేరిపోతాయి. ఫలితంగా జీరో షాడో కనిపించి సూర్యుడు మాయమైనట్లుగా అనిపిస్తుంది. విశేషాలు మరొకసారి. ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో మైనారిటీల కోసం ప్రత్యేక డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రధానమంత్రి హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో అధికారులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానమంత్రి 8,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన కరీంనగర్ బంద్ పాక్షికంగా కొనసాగుతోంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి ఈనాటి వనితాలోకం కార్యక్రమంలో ఎడ్యుకేషన్ అండ్ కెరీర్ గురించి అకాడమిషియన్ శ్రీమతి శాంతి వేదుల, కెరీర్ కౌన్సిలింగ్ ఎక్స్పర్ట్ శ్రీ విజయ్ కిరణ్ అగస్త్య గారితో చర్చా కార్యక్రమం రెండో భాగం వింటారు.
2: ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. విద్య ఎవరూ దోచుకోలేని ధనం. అటువంటి విద్యలో 10th తర్వాత భవిష్యత్ అనేది చాలా కీలకం. అలాగే ఇంటర్ తర్వాత కూడా మనం తీసుకున్న డెసిషన్ మన భవిష్యత్తు నిర్ణయిస్తుంది. మరి అంత ఇంపార్టెంట్ అయిన ఈ డెసిషన్ ఏ విధంగా తీసుకోవాలి, ఎటువంటి భవిష్యత్ మార్గాలు ఉన్నాయి ఈ 10th తర్వాత, ఏ గ్రూప్ని ఎంచుకోవాలి, మన ఇంట్రెస్ట్ ఎటుంది, ఎటు వెళితే మన భవిష్యత్తుకి మనం బంగారు బాట వేసుకోగలం, ఇలాంటి ఎన్నో ప్రశ్నలు మనల్ని సంధిస్తూ ఉంటాయి ఇంక 10th అయిపోయిన తర్వాత. పేరెంట్స్కి, స్టూడెంట్స్కి, అలాగే ప్రతి స్టూడెంట్ని ప్రేమించే ప్రతి గురువుకి ఇది ఉంటుంది. అరే ఇందులో వీళ్ళు ఎక్స్పర్ట్ కదా, వీళ్ళని ఏ విధంగా, వీళ్ళ కెరీర్ని ఏ విధంగా గైడ్ చేద్దామని ఇలాంటి ఎన్నో ప్రశ్నలు నివృత్తి చేయడానికి మనతో మన స్టూడియోస్లో ఉన్నారు ప్రముఖ అకాడమిషియన్ శాంతి వేదుల గారు, అలాగే ప్రముఖ కెరీర్ కౌన్సిలింగ్ ఎక్స్పర్ట్ విజయ్ కిరణ్ గారు. వారిని అడిగి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్కారం శాంతి వేదుల గారు. నమస్కారం విజయ్ కిరణ్ గారు. శాంతి వేదుల గారు, ముందుగా మీరు చెప్పండి, 10th తర్వాత మనకి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి, ఎటువైపుగా మనం వెళ్ళగలం?
3: లావణ్య గారు, మీరు చాలా చక్కని ప్రశ్న వేశారు. అయితే ఒక ఉదాహరణతోటి ఈ డిస్కషన్ ని స్టార్ట్ చేస్తాను. ఒక తండ్రికి ఇంట్లో టీవీ అనే వస్తువు కొనాలి అంటే వాళ్ళు డబ్బులు పట్టుకుని, అంటే ఇప్పుడు అంటే ఆన్లైన్ ఏ టీవీ ఉంది, ఎన్ని ఇంచెస్ ఉంది, దాని మీద మనకు వచ్చే డిస్కౌంట్ ఏంటి, ఈఎంఐ ఆప్షన్ ఉందా, క్రెడిట్ ఆప్షన్ ఉందా, లేదా క్లారిటీ ఏంటి, దీని సర్వీసెస్ ఎలా ఉన్నాయి, కింద రేటింగ్ ఎలా ఉంది, ఇలాగా కనీసం 10 వెబ్సైట్స్ చూస్తారు. తర్వాత ఈ 10 వెబ్సైట్స్ లో కూడా ఆయన అనుకున్న కన్క్లూషన్ రాకపోతే ఫిజికల్ షాపింగ్ కూడా చేస్తారు. అంటే ఒక వస్తువు కొనడానికి ఒక ఇంట్లో ఒక యజమాని అంత టైం కేటాయించి ఆన్లైన్ షాపింగ్ చెక్ చేసి, ఆఫ్లైన్ చూసి, క్రెడిట్ రేటింగ్ చూసే తల్లిదండ్రులు తనకు సొంత బిడ్డల గురించి ఎక్కడ ఏ కళాశాలలో జాయిన్ చేయాలి, ఏ కోర్సు, ఏ కాలేజీ, ఏ రేటింగ్ ఎందుకు చూడలేకపోతున్నారు, ఇది

చాలా బాధాకరమైన విషయం. అయితే 10వ తరగతి తర్వాత పిల్లలు 10th అయిపోయింది కాబట్టి వాడు వాళ్ళ దోస్తులతోటి ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు వాటి జాయిన్ అయ్యారు కాబట్టి అటు వెళ్ళిపోదాం ఇటు వెళ్ళిపోదాం అని అనుకోకుండా దయచేసి ఇప్పటికైనా ఒక వస్తువుకి ఇచ్చే ప్రాధాన్యత సొంత పిల్లల కెరీర్ కి ఇవ్వండి. పిల్లల్ని కూర్చోబెట్టండి, నానా నువ్వు 10th పాస్ అయిపోయావు లేదా ఇంటర్ పాస్ అయ్యావు ఈ స్ట్రీమ్ తోటి, ముందు 10th క్లాస్ విద్యార్థుల గురించి మాట్లాడుకుందాం, పాస్ అయ్యావు కాబట్టి తర్వాత నీకు ఆప్షన్స్ ఏంటి అంటే, ఆ అబ్బాయిని టెక్నికల్ గా గనుక ఆ అబ్బాయి మంచి ప్రతిభ కనపరుస్తున్నాడు అంటే పాలిటెక్నిక్ ఎంట్రన్స్ రాయించవచ్చు, సీప్ అంటాం, కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫర్ పాలిటెక్నిక్. ఈ సీప్ రాసిన తర్వాత ఏమవుతుంది, వాళ్ళు అందులో ఒక 5 నుంచి 10 వరకు విశిష్టమైన స్ట్రీమ్స్ ఉంటాయి టెక్నికల్ ఎడ్యుకేషన్ వస్తే, స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ విల్ డీల్ విత్ దిస్. అయితే ఈ సీప్ నుంచి వచ్చే పిల్లలు ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేయొచ్చు, సివిల్ ఇంజనీరింగ్ చేయొచ్చు, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేయొచ్చు, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ చేయొచ్చు. అట్లా ఈ ఇంజనీరింగ్ స్ట్రీమ్ లోకి వచ్చి పాస్ అయిన తర్వాత వాళ్ళకి వచ్చే సర్టిఫికేట్ ని డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఇట్లా వస్తాయి, డిప్లొమా ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్ ఇట్లా వచ్చిన వాళ్ళు వాళ్ళ భవిష్యత్ ఏమవుతుంది, 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పాలిటెక్నిక్ అయిపోతుంది, అయిపోయిన తర్వాత వాళ్ళు జాయిన్ అయ్యేది ఈసెట్ ఎఫ్డిహెచ్ అనే ఎంట్రన్స్ ద్వారా బీఈకి వస్తారు. ఇక్కడ మళ్ళీ బీటెక్ కి బీఈకి డిఫరెన్స్ ఉంది, తల్లిదండ్రులు ఇది గమనించుకోవాలి. పాలిటెక్నిక్ నుంచి వచ్చే వాళ్ళు బీఈకి వస్తారు ఈసెట్ ఎఫ్డిహెచ్ రాసి. సో ఆ బీఈకి వచ్చే స్ట్రీమ్ లోకి వచ్చేసరికి పాలిటెక్నిక్ అంటే డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఉంది కాబట్టి బ్యాచిలర్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ అంటే ఇంటర్ డిగ్రీ కోర్సులు లాగా అనుకోండి, సాంప్రదాయ కోర్సులతో పోలిస్తే ఇట్లా తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఇవి కాకుండా తీసుకోవాలి, ఇది కాదు టెక్నికల్ వద్దు అనుకుంటే ఇంటర్మీడియట్ లో వొకేషనల్లో వాళ్ళు స్కిల్ ఓరియంటెడ్ గా వెళ్తాము అంటే ఒక పిల్లలో ఒక నైపుణ్యాన్ని గమనిస్తే వాళ్ళని జనరల్ ఎంపీసీ బైపీసీ జాయిన్ చేయొద్దు. అలాగా ఒక స్కిల్ ఓరియంటెడ్ తోటి ఒక స్కిల్ తోటి ఒక టాలెంట్ తోటి వచ్చే పిల్లలకి బెటర్ ఆప్షన్ ఏంటంటే ఇంటర్ వొకేషనల్, ఎందుకంటే ఈ 2 కోర్సెస్ లో వాళ్ళ మేధాశక్తి ఓపెన్ ఎండెడ్ గా ఉంటుంది మనకు, అంటే కన్ఫైన్ చేయం వాళ్ళు. అయితే ఇప్పుడు ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే ఫిజిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎంపీసీ తీసుకోమంటారు, కానీ వాళ్ళు నాకు ఇలా కాదమ్మా నాకు ఏదో కొంత వేరే కోర్సెస్ తోటి, ఇప్పుడు ఒక అబ్బాయి మనం చెప్పాలంటే మనం ఎప్పుడూ కూడా ఎప్పుడో మనకి క్రీడల్లో ఒక గోల్డ్ మెడల్ వస్తే మనం ఏమంటాం, తొక్కేస్తున్నారు మన దగ్గర క్రీడారంగాన్ని అంటాం. కానీ ఏ తండ్రి అయినా ఏ తల్లి అయినా తన పిల్లలకి నువ్వు స్పోర్ట్స్ లో ప్రతిభ కనపరుస్తున్నావు రన్నింగ్ రేస్ లో ఉన్నావు అంటే పరిగెట్టావంటే కాళ్ళు విరిచేస్తానంటారు తప్ప, నువ్వు ఆ పలానా క్లాస్ లో ఆ పలానా స్కూల్లోకి వెళ్ళి ఈ స్ట్రీమ్ పక్కకు పెట్టి స్పోర్ట్స్ లో రాటు తీరు అని ప్రశంసించి అభినందించి పంపించి ప్రోత్సహించే తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా కంటిన్యూ చేయించాలంటే వాళ్ళ తాలూకు అభిరుచులను తెలుసుకుని వాళ్ళు ఒక నైపుణ్యం ఓరియంటెడ్ గా డెవలప్ అవుతున్నారా అటువైపు తీసుకెళ్ళండి. అలా తీసుకెళ్ళడానికి మనకున్న ఆప్షన్స్ ఏంటి, పాలిటెక్నిక్ ఉంది అలాగే ఇంటర్ వొకేషనల్ ఉంది. ఇలా కాకుండా మనకి స్పోర్ట్స్ ఓరియంటెడ్ గా కూడా జూనియర్ కాలేజెస్ కోర్సెస్ తర్వాత గ్రాడ్యుయేషన్ కూడా మనకి గవర్నమెంట్ కాలేజెస్ విత్ ఓన్లీ స్పోర్ట్స్ ఫోకస్ ఉన్నాయి, అట్లా తీసుకోవచ్చు. ఇక్కడ తర్వాత 3 దశాబ్దాల విద్యారంగం నుంచి నేను కనుక్కున్న కొన్ని ఆప్షన్స్ ఏంటంటే, ఇంటర్మీడియట్ ఎంపీసీ తీసుకుంటారు, డిగ్రీ బీకామ్కి వస్తారు, ఫిజిక్స్ కెమిస్ట్రీ చదవలేమని ఎంబీఏ చేస్తారు పోస్ట్ గ్రాడ్యుయేషన్. ఈ పిల్లలు ఎక్కడా రాణించరు. కారణం ఏంటంటే ఫౌండేషన్, ఇప్పుడు సివిల్ ఇంజనీర్స్ కి సింపుల్ క్వశ్చన్, తండ్రి సివిల్ ఇంజనీర్ అయితే బాగా అర్థమవుతుంది, ఇప్పుడు కానాలు ఒకదానికి వేసి పిల్లర్స్ ఒకదానికి వేసి పైకి వెళ్తున్న కొద్దీ నీ కన్స్ట్రక్షన్ నీ మైండ్ మారిపోతుందా, మారదు కదా, బ్లూ ప్రింట్ ఏదైతే వేసుకున్నారో అదే కన్స్ట్రక్షన్ వేసుకుంటూ వెళ్తారు. మరి ఒక విద్యార్థి దశను ఎందుకు అలా తీసుకోరు? ఇందాక నుంచి నేను 2 క్వశ్చన్స్ చాలా స్ట్రాంగ్ అడుగుతున్నాను. మొదటిది ఏంటంటే ఒక వస్తువు కొనుక్కోవడానికి ఇచ్చే ఆసక్తి పిల్లల విద్యార్థి విషయంలో, వాళ్ళు చదువుకునే కాలేజీలు ఎలా ఉన్నాయి, కాలేజ్ రేటింగ్ ఏంటి, ప్రిన్సిపల్ క్వాలిఫికేషన్స్ ఏంటి, లెక్చరర్స్ డాక్టరేట్స్ ఉన్నారా లేదా, ఆ కాలేజ్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది, అక్కడ అడ్రస్ లో ఉందా లేదా, ఇవన్నీ చూడకుండా ఏదో బ్లైండ్ గా వాడిని వెళ్ళి తీసేసుకోనో దోస్తానాలతోనో లేకపోతే తల్లిదండ్రుల అభిరుచులతోనో తీసుకుంటున్నారు. ఇది ఒకటి కొంచెం దారుణం. రెండవది ఏంటి, వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రకారంగా కొంచెం దాంట్లో తల్లిదండ్రులు కూడా రీసెర్చ్ చేయాలి. తల్లిదండ్రులు ఇద్దరూ కూడా ఉద్యోగస్తులు అవ్వడం వల్ల వాళ్ళకి అంత టైం కేటాయించలేకపోతే నైట్ టైం కూర్చోండి, అట్లీస్ట్ డిన్నర్ డిస్కషన్స్ పెట్టుకోండి. పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే, నేను ఇదిగో నానా నాకు ఇందులో ఉంది, లలిత కళల్లో ఇంట్రెస్ట్ ఉంది, మనకి ఇప్పుడు సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు యూనివర్సిటీలో మనకు ఫైన్ ఆర్ట్స్ ఉన్నాయా, తెలుగు ఉందా, భాష మీద పట్టు ఉంది ఒక అబ్బాయి కనుక్కోండి, ఇవాళ రేపు భాష మీద పట్టు చాలా తక్కువ మందికి వస్తున్నారు, కానీ మరి లెక్చరర్స్కి వచ్చేసరికి ఎంఏ సంస్కృతం కావాలి.

అమ్మాయి హిందీ కావాలి, అమ్మాయి తెలుగు కావాలి. కానీ ఆ కోర్సుల్లో ఎంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని ప్రోత్సహిస్తున్నారు? ఆ కోర్సులను అణగదొక్కేసి మళ్ళీ మీకు వచ్చేసరికి డాక్టరేట్ అయిన ఎంఏ తెలుగు కావాలి, డాక్టరేట్ అయిన హిందీ కావాలంటే ఎక్కడి నుంచి వస్తారు? కాబట్టి ఒక క్రీడ, ఒక లలిత కళ, ఒక అవగాహన, కనీసం లాంగ్వేజ్ చదువుతావురా వద్దురా అని అనకుండా కనీసం మన ధర్మం, మన భాషమైనా మనం పెంపొందించుకోవాలంటే ఆ ఫస్ట్ కావాల్సింది ఏంటి? ఆ అభిరుచి కనుక్కోండి. ఎంచుకున్న రంగంలో ప్రతి ఒక్కళ్ళు రాణిస్తారు. కాబట్టి ఒకవేళ 10th తర్వాత మీరు ఎంచుకున్న రంగం మంచిది.

0: భాషనైనా మనం పెంపొందించుకోవాలంటే ఆ ఫస్ట్ కావాల్సింది ఏంటి, ఆ అభిరుచి కనుక్కోండి. ఎంచుకున్న రంగంలో ప్రతి ఒక్కళ్ళు రాణిస్తారు. కాబట్టి ఒకవేళ 10th తర్వాత మీరు ఎంచుకున్న రంగం మంచిది కాదు అని మీకు అనిపిస్తే ఇంటర్లో టైం ఉంది, మార్చుకోండి. ఇప్పుడు ఎంపీసీ ఉంది, ఫిజిక్స్ కెమిస్ట్రీ చదవలేవు, అప్పుడు ఏం చేయాలి? బీఎస్సీ మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్ తీసుకోవాలి. ఫిజిక్స్ ఉండదు నీకు, ఇంకా ఎంఎస్సీఎస్ తీసుకో, మ్యాథ్స్ స్టాట్ కంప్యూటర్ సైన్స్. నెక్స్ట్ ఏమో చేయొచ్చు, మాస్టర్స్ ఇన్ కంప్యూటర్స్ చేసుకో, నువ్వు రాణిస్తావు గ్యారంటీగా. ఎందుకంటే మ్యాథమెటిక్స్ తోటి కంప్యూటర్ సైన్స్, లాజికల్ రీజనింగ్ అవన్నీ ఉంటాయి మీకు. క్యాలిక్యులేషన్స్ కూడా బ్రెయిన్ చాలా ఫాస్ట్గా ఉంటుంది వాళ్ళది. కాబట్టి ఇటువంటి కోర్సెస్లోకి వెళ్తే పిల్లలు రాణిస్తారు. తీసుకునే స్ట్రీమ్స్, వాళ్ళని పంపించే విధానము, వాళ్ళ ఎంపిక చేసుకున్న విధానం కరెక్టా కాదా. ప్రతి తల్లిదండ్రి ఏంటంటే పిల్లడు నానా నేను బీటెక్ మెకానికల్ చదువుతాను అంటే నలుగురు విద్యావేత్తలనో కెరీర్ కౌన్సిలర్స్నో కనుక్కోవాలి, బీటెక్ మెకానికల్కి ఇప్పుడు లైఫ్ ఉందా లేదా. ఇప్పుడు కొత్త కోర్సెస్ వస్తున్నాయి, కొత్త కోర్సు ఎంత తొందరగా వస్తున్నాయో అంత తొందరగా మార్కెట్ నుంచి వ్యానిష్ అయిపోతున్నాయి. అటువంటి కోర్సు వాళ్ళకి భవిష్యత్ ఏంటి అనేది కొంత సమయాన్ని అట్లీస్ట్ మార్చిలో ఎగ్జామ్స్ అయిన దగ్గర నుంచి జూన్ జూలై వరకు ఈ 4 నెలల కాల వ్యవధిలో ప్రతి తల్లిదండ్రి రోజుకు ఒక 10 నిమిషాలు కేటాయించినా కూడా విద్యార్థుల భవిష్యత్తు బాగుంటుంది.
1: శాంతి వేదిల గారు, ఒక చక్కటి స్ట్రీమ్ లైన్ చెప్పారు మీరు 10th తర్వాత కానీ ఇంటర్ తర్వాత కానీ ఏ విధంగా తీసుకోవాలని. కానీ విజయ్ కిరణ్ గారు, మనం ఒక రైట్ డెసిషన్ తీసుకుని అలాగా కరెక్ట్గా వేలో వెళ్ళిపోతే అదొక పద్ధతి. ఇన్ కేసు మన 10th తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదని ఇంటర్లో మనకి తెలిసినప్పుడు, నేను వెళ్తున్న మార్గం కరెక్ట్ కాదు, ఇది నాకు అంత ఇంట్రెస్ట్గా లేదు అన్నప్పుడు మీరు ఏ విధంగా వాళ్ళని గైడ్ చేస్తుంటారు?
2: అయితే ఇక్కడ ఏంటంటండి, 10th క్లాస్ అప్పుడు కూడా మా పద్ధతి ఏంటంటే పిల్లవాడి మేధస్సు, దేర్ యాప్టిట్యూడ్, వాళ్ళ ఇంట్రెస్టు, వాళ్ళ పర్సనాలిటీ, ఈ కాంబినేషన్లో కెరియర్స్ చూస్ చేయాలి అని దానికి ఒక అప్రోచ్. వీటికి కెరియర్ అసెస్మెంట్స్ అని ఉంటాయి, ఆ అసెస్మెంట్స్ తీసుకుంటాం. మళ్ళా మేము వాళ్ళని కొన్ని ప్రశ్నలు అడిగి ఆ అసెస్మెంట్కి ఇంకా స్ట్రెంగ్తన్ చేసి ఒక నిర్ణయాన్ని తీసుకుంటాం. ఏ స్టేజ్లో అయినా మన అప్రోచ్ సేమ్ మళ్ళా, ఎందుకంటే 2nd డెసిషన్ పాయింట్లో మళ్ళీ ర్యాండమ్గా సెలెక్ట్ చేసి మళ్ళీ మిస్టేక్ చేస్తే ఉపయోగం ఏం లేదు, ఇంకా కన్ఫ్యూజన్ ఇంకా పెరుగుతుంది, నేనేం చేసినా వర్కౌట్ అవ్వట్లేదని ఒక స్ట్రెస్ కూడా పెరుగుతుంది. కాబట్టి మళ్ళీ అప్రోచ్ సేమ్, మళ్ళీ మీకు మీ పర్సనాలిటీ ఏంటి, మన ఇంట్రెస్ట్ ఏంటి, మన యాప్టిట్యూడ్, దేని మీద ఎక్కువ మనం ఏ విషయాల్లో మనం స్ట్రాంగ్ అనేది చూస్తాం. అయితే చేంజ్ ఏంటంటే 10th అప్పుడు మనకి కెరియర్ ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి. మనం ఒకసారి ఇంటర్మీడియట్ కొన్ని స్ట్రీమ్స్లోకి ఎంటర్ అయ్యాక వేరే స్ట్రీమ్కి స్విచ్ అవ్వటం ప్రతిసారి పాసిబుల్ కాదు. ఇందాక శాంతి మేడం చెప్పినట్టుగా ఎంపీసీ నుంచి మీరు ఈజీగా ఒక కామర్స్ కెరియర్కి స్విచ్ అవ్వచ్చు, కానీ ఒక ఎంఈసీ నుంచో సిఈసీ నుంచో అన్ని సైన్సెస్ కెరియర్స్కి స్విచ్ కాలేం, కొన్నిటికైతే అసలు నాట్ పాసిబుల్, ఇట్ ఈస్ నాట్ అలౌడ్. సో కాబట్టి ఏమవుతుందంటే పద్ధతి సేమ్ ఉంటుంది, నేరో డౌన్ అయిపోతూ ఉంటాయి మీ ఆప్షన్స్. ప్లస్ 2 తర్వాత అయితే నేరో డౌన్ అయిపోతాయి, మళ్ళీ దాని తర్వాత గ్రాడ్యుయేషన్ తర్వాత మళ్ళీ నేరో డౌన్ అయిపోతూ ఉంటాయి. సో అది ఒక పాయింట్. రెండోది ఏంటంటే, ఇందాక మేడం మాట్లాడిన దాంట్లోంచి స్కిల్ ఫోకస్ ఉండాలి. ఇండస్ట్రీలో ఏమవుతుందంటే కాలేజెస్లో స్కిల్ బిల్డ్ అయినా అవ్వకపోయినా కొన్ని ఆస్పెక్ట్స్ చూసి ఒక పిల్లవాడిలో, లెటర్సే వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్ ఎలా ఉంది, కాన్ఫిడెంట్గా ఉన్నారా లేదా, డిసిప్లిన్ ఎలా ఉంది, ఇటువంటివి ఏవో కొన్ని ఆస్పెక్ట్స్ చూసి వాళ్ళని హైర్ చేసుకొని మళ్ళీ టెక్నికల్ స్కిల్స్ మళ్ళీ కంపెనీ వాళ్ళే ట్రైన్ చేస్తూ ఉంటారు. అది అన్ని ఫీల్డ్స్, అది ఫైనాన్స్ కానివ్వండి, ఇంజనీరింగ్ కానివ్వండి, అదర్ ఫీల్డ్స్, ఎనీ స్ట్రీమ్ తీసుకోండి, ఇండస్ట్రీ ఏం చేస్తుంది మళ్ళీ వాళ్ళ ఓన్ స్కిల్ బిల్డింగ్ అనేది చేస్తూ ఉంది. సో లాస్ట్ 10-15 ఇయర్స్గా మనం గమనిస్తే ఏంటంటే ఇండియాలో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, అలాగే జీసీసీస్ అంటే గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ అంటున్నారు వీటిల్లో, అలాగే ఫిన్టెక్, ఫైనాన్స్ టెక్నాలజీ, వీటిల్లో బోల్డ్ ఉద్యోగ అవకాశాలు వచ్చేసరికి ఏమవుతుందంటే అవకాశాలు మన స్కిల్ వల్ల వస్తున్నాయని పిల్లవాళ్ళు అనుకుంటూ ఉండొచ్చు. కంపెనీ ఎలా ఆలోచిస్తుంది, వాళ్ళకి బేసిక్ డిగ్రీ ఉండి బేసిక్గా కొన్ని స్కిల్స్ వస్తే నేను ట్రైన్ చేసుకుంటాను అనుకుంటుంది. ఐడియల్లీ అలా ఉండకూడదు, ఐడియల్లీ కాలేజే కావాల్సిన స్కిల్స్ బిల్డ్ చేసి అక్కడికి పంపించాలి. అది జరగట్లేదు, అది జరగట్లేదు కాబట్టి కంపెనీ ఫోకస్ ఏముంటుంది, నాకు ఏది కావాలో ఆ స్కిల్ బిల్డ్ చేస్తాను, నిన్ను వెల్ రౌండెడ్గా బిల్డ్ చేయాల్సిన అవసరం నాకు లేదు, నాకు త్వరగా నిన్ను కమర్షియలైజ్ చేయాలి, నీ నుండి నేను రెవెన్యూ జనరేట్ చేయాలి, లేకపోతే నీ నుండి నేను అవుట్పుట్ జనరేట్ చేసుకోవాలి. సో అలాగా అందుకే స్టేజ్ దాటిపోతున్న కొద్ది ఏంటంటే మీ స్కిల్ బిల్డింగ్ అంత నేరో అయిపోతా ఉంటుంది అన్నమాట. సో మన పద్ధతి సేమ్ ఉంటుంది బట్ ఆప్షన్స్ తగ్గిపోతా ఉంటాయి.
1: శాంతి వేదిల గారు, ఇప్పుడు కెరీర్ ఓకే కరెక్ట్గా రన్ అవుతుంది.

0: ఉంటే అందరూ అప్రిషియేట్ చేస్తారు సక్సెస్ వస్తే. కానీ
1: అవును
0: ఇన్ కేస్ 10th లో ఒక బ్రేక్ పడింది అనుకోండి,
1: అవును
0: వాళ్ళని పేరెంట్స్ ఎలా చూడాలి, టీచర్స్ ఎలా చూడాలి, సమాజం వారి పట్ల బాధ్యత ఎలా ఉండాలంటారు?
1: 10th క్లాస్లో ఫెయిల్ అయ్యి లేదా ఇంటర్మీడియట్లో ఒక సబ్జెక్ట్ ఇప్పుడు ఫెయిల్ అయితే మెజారిటీ స్టూడెంట్స్, అంటే నేను డిగ్రీ వ్యవస్థలో ఎక్కువ ఉన్నాను కాబట్టి ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయిన విద్యార్థులు నేను చాలా కౌన్సిల్ చేసేదాన్ని. కారణం ఏంటంటే ఇటువంటప్పుడు తల్లిదండ్రులు కానీ వాళ్ళు ఫోకస్ చేసి, అంటే విద్యార్థికి ఫలానా లెక్చరర్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అంటే కొంతమందికి మ్యాథ్స్ అంటే భయం ఉంటుంది, కొంతమందికి ఇంగ్లీష్ అంటే ఇష్టం ఉంటుంది. అట్లాంటప్పుడు ఇంగ్లీష్ అంటే ఇష్టం ఉందనుకోండి, నేను ఇంగ్లీష్ మేడం పాఠం చెప్తుంటే ఎట్టి పరిస్థితుల్లో దొరద వేసుకున్నా గోక్కోకుండా వింటాను. కారణం ఏంటి అంటే ఆవిడ మీద అంత ఫోకస్ చేస్తానన్నమాట. ఇంకా అటువంటప్పుడు ఏంటంటే కనీసం పిల్లలు ఒకసారి ఫెయిల్ అవడం అనేది జీవితంలో తప్పు కాదు. ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ సక్సెస్. అయితే ఒక విద్యార్థి దశకు వచ్చేసరికి చాలా కారణాల వల్ల విద్యార్థి డైవర్ట్ అయిపోవచ్చు. డైవర్ట్ అయిపోయినా కూడా ఒక స్టూడెంటు ఒక టీచర్ మీద ఫోకస్ పెట్టుకున్నప్పుడు, ఆ టీచర్ మీద ఫోకస్ పెడుతున్నాడు, తను చెప్పేదానికి తన అటెన్షన్ పే చేస్తున్నాడు అన్నప్పుడు అది స్టూడెంట్ కన్నా ముందు టీచర్ గమనించవచ్చు. యాజ్ ఏ టీచర్ నేను డయాస్ మీద నుంచుంటే నాకు ఎదురుగా కూర్చున్న 60 మందిలో ఉన్న 120 కళ్ళు, 60 బ్రెయిన్లు, మస్తిష్కాలు ఎటున్నాయనేది వాళ్ళకన్నా బెటర్ నేను జడ్జ్ చేయగలను. పక్కన ఒక పిల్లల్ని లేపి మనం ఒక ప్రశ్న వేస్తాం ర్యాండమ్గా, ఇప్పుడు ఏం చెప్తున్నాను చెప్పని. అంటే దాని ఉద్దేశం ఏంటి, టీచర్ గమనిస్తున్నాడు వీళ్ళందరూ ఉన్నారా, బాడీ ప్రెసెంట్, మైండ్ యాబ్సెంట్ అనేది. అటువంటప్పుడు ఏమవుతుందంటే ఒక విద్యార్థి ఫెయిల్ అయ్యారే అనుకోండి, అది వాళ్ళకి ఏదో తప్పిదమో లేకపోతే మిన్ను విరుగు మీద పడినట్టో, అవసరం లేదు. ఎందుకు తప్పిదం? దీన్ని నేను ఇంకొక విషయంగా కూడా కన్వర్ట్ చేస్తాను. వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు లేదా వాళ్ళు సబ్జెక్టులో అంత ఏకాగ్రత పెట్టలేకపోతున్నారు అన్నప్పుడు మెంటరింగ్ వ్యవస్థ ద్వారా ముందే కనుక్కోవడం అనేది స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9. వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయట్లేదు. ఎందుకు అంటే ఇందాక మనం చెప్పుకున్నాం వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా వాళ్ళు ఫెయిల్ అవుతారు. కాబట్టి ఈ ఫెయిల్ అవడం అనేది పలు రకాలుగా ఏదో ఒక ప్రభావం చేత ఫెయిల్ అవ్వచ్చు. వాళ్ళకి క్రీడల మీద ఆసక్తి ఉంటుంది కాబట్టి ఇటువంటి వాటి వల్ల కూడా ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఫెయిల్ అయిన వాళ్ళని ఏం చేయాలంటే ఏ టీచర్ అయితే వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటుందో ముందుగానే వాళ్ళని పిలిచి, నీకు స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ కదా, నువ్వు పంచి ఇంటర్ పాస్ అయిపో, మీ నాన్నగారిని పిలిచి నేను నీకు స్పోర్ట్స్ రంగం వైపే క్రీడారంగం వైపు మాట్లాడతానంటే వాడు వెంటనే ఇంటర్ పాస్ అవుతాడు. ఇలా మన పరిధిలో ఉన్నంత వరకు తప్పిదం జరగకుండా సేవ్ చేయొచ్చు. ఒకవేళ ఇది కాకుండా ఫెయిల్ అయిపోయారని అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, వాళ్ళని పిలిచి నువ్వు ఫెయిల్ అయ్యావు, వాళ్ళ పిల్ల పాస్ అయింది, ఇగో ఈ పిల్ల చూడు, తాడపిల్ల అయి 480 మార్కులు తెచ్చుకుంది, నువ్వు 30 మార్కులు తెచ్చుకోలేకపోయావు అనే కంపారిజన్స్ దయచేసి వద్దు. రెండోది, అలా పక్క పిల్లకి ఇలా వచ్చింది, ఆడపిల్లకి ఇలా వచ్చిందని మగపిల్లల్ని, అన్నయ్యకి వచ్చిందని చెల్లిని దయచేసి కంపారిజన్స్ వద్దు. అలా కాకుండా వాళ్ళని పిలిచి దగ్గరికి తీసుకుని వాళ్ళలో ఉన్న అంగవైకల్యం ఏంటి, ఎందుకు ఫెయిల్ అయ్యారు అనే దాని కారణాలు తీసుకుని కనుక చేస్తే వాళ్ళు ఒక్కసారిగా మనం సెట్ చేస్తే లైఫ్ లాంగ్ వాళ్ళు మనం గుర్తుపెట్టుకుంటారు. ఇంకొకటి ఏంటంటే ఈ 3 దశాబ్దాల్లో నేను గమనించింది 96 మార్కులు వచ్చే విద్యార్థిని కౌన్సిల్ చేసి 99 వస్తే ఆ పిల్లవాడు, ఆ విద్యార్థి ఫలానా టీచర్ వల్ల నాకు ఇవాళ టాప్ ర్యాంక్ వచ్చింది, స్టేట్ ఫస్ట్ వచ్చిందని చచ్చిన చెప్పడు. అన్లెస్ అండ్ అంటిల్ మనం ఫోర్స్ చేసి నువ్వు మా గురించి చెప్పు అని చెప్తే తప్ప. కానీ 30 మార్కులు వచ్చిన వాడిని మీరు 40 మార్కులు తెప్పించి వాడిని గట్టెక్కించి పాస్ చేయించి వాడిని కౌన్సిల్ చేసి చేస్తే జీవితాంతం ఇవారు రోజు నేను ఇలా ఉన్నానంటే నాకు ఫలానా మేడమే కారణం. నాకే లైవ్ ఎగ్జాంపుల్, నా స్టూడెంట్సే చాలా మంది ఇప్పటికి వచ్చి మేడం అప్పుడు అకౌంటెన్సీ నేను చదవలేకపోతే మీరు కొట్టేవాళ్ళు గుర్తుందా అంటారు. అంటే ఓకే, అంటే ఇన్ వన్ పర్టికులర్ సిచ్యువేషన్ ఐ హ్యావ్ కౌన్సిల్ దెమ్. అది టీచర్లో దాగి ఉన్న క్వాలిటీ. అది ఒక టీచర్కు ఉండాల్సిన రియల్ క్వాలిటీ ఏంటంటే ఐడెంటిఫై, స్వాట్ అనాలిసిస్ అంటాం దీన్ని, వాళ్ళ స్ట్రెంగ్త్ వీక్నెసెస్ ఏంటి అట్లా చేసి ఆ రకంగా కనుక మనం గైడ్ చేస్తే అసలు ఫెయిల్యూర్ అనేది సబ్జెక్ట్లో కాదు జీవితంలోనే ఏ విద్యార్థి ఫెయిల్ అవడం. కాబట్టి ఫెయిల్ అయిన విద్యార్థిని కౌన్సిల్ చేయాలి. ఆ ఫెయిల్యూర్ వెనకాతలు ఉన్న కారణాలు ఏంటి అవి కనుక్కుంటే ఏ విద్యార్థి అయితే ఫెయిల్ అయిపోతారో వాళ్ళని మనం కౌన్సిల్ చేసి పెట్టిన వాళ్ళ జీవితాలు ఉన్న సక్సెస్ స్టోరీస్ స్ట్రీమ్ పర్ఫెక్ట్ గా వచ్చి 99 మార్కులతో వచ్చిన వాళ్ళకు కూడా అంత ఉండవు. కాబట్టి ఫెయిల్యూర్ విద్యార్థులను కౌన్సిల్ చేయడం అనేది మనకి ఎంత అవసరమో చేయించుకోవడం కూడా ఒక జీవితాన్నే మార్చేస్తుంది ఒక కౌన్సిలింగ్.
2: సో శాంతి గారు చెప్పిన పాయింట్స్ లోంచి నాకు కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు గుర్తొచ్చాయండి, అవి షేర్ చేద్దాం అనుకుంటున్నాను. నంబర్ 1, మేడం అన్నట్టుగా

0: టీచర్ అనేవాళ్ళు ప్రతి స్టూడెంట్ యొక్క ప్రత్యేకత ఏంటి, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి అనేది వాళ్ళకు ఒక అవగాహన ఉంటుంది కాబట్టి ఆ అవగాహన నుండి వాళ్ళకి గైడ్ చేసే అవకాశం ఉంటుందని. ఇక్కడ ఇంకొక చిన్న ఇష్యూ ఉందండి, ఎస్పెషల్లీ ఇది కాలేజెస్లో మనకుండే ఎక్స్పీరియన్స్. స్కూల్స్ కొంచెం మటుకు ఇంప్రూవ్ అయ్యాయి, స్టూడెంట్ టీచర్ రేషియో ఏదైతే ఉందో అది చాలా ఇంబ్యాలెన్స్డ్గా ఉంటుంది. చాలా ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉంటారు ఒక క్లాస్ రూమ్లో పర్ టీచర్. దానివల్ల ఏమవుతుంది, టీచర్కి ఆ 1-to-1 ఇంటరాక్షన్ కానీ వాళ్ళ మీద ఉండే అవగాహన కానీ చాలా తక్కువ. సో మనం టీచర్ నుండి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అది అక్కడ ఫెయిల్ అవుతుంది. రెండోది, టీచర్స్కి కూడా ఒక ఛాలెంజ్ ఉందండి ఈరోజు, ఎస్పెషలీ కాలేజెస్లో. మనం ఏదైతే క్లాస్ రూమ్లో చెప్దాం అనుకుంటున్నామో ఇవన్నీ కూడా ఒక యూట్యూబ్ ఛానల్లోనో ఇంకో సోషల్ మీడియాలోనో ఆల్రెడీ అవైలబుల్గా ఉంటుంది. సో టీచర్స్ మీద ఎక్స్ట్రీమ్ ప్రెషర్ ఉంది. ఇంతకుముందు ఒక టీచర్కి కాంపిటీషన్ ఎవరు అంటే పక్క క్లాస్ టీచర్ మాత్రమే, ఇప్పుడు ప్రపంచం అంతా కాంపిటీషనే. ఆ స్టాండర్డ్కి మనం మీట్ అవ్వటం నాట్ సో ఈజీ. సో టీచర్స్ కూడా ఏంటంటే కాన్స్టెంట్గా వాళ్ళు నేర్చుకోవాలి, వాళ్ళ డెలివరీ పద్ధతులు మార్చుతూ ఉండాలి, కొంచెం ఇన్నోవేటివ్గా ఇంటరాక్టివ్గా ప్లేఫుల్గా చెప్తూ వాళ్ళకి నేర్పించాలి. ఇవి చేస్తే కొంచెం ఇంట్రెస్ట్ లెవెల్ అనేది మారుతుంది. ఇంకొకటి, స్టూడెంట్స్లో ఎందుకు ఈ యాటిట్యూడ్ మారుతుంది కాలేజెస్లో, డిగ్రీ కాలేజెస్లో ఎస్పెషలీ ఆర్ బీటెక్లో ఎందుకు అవుతుందంటే, ఇంటర్మీడియట్ వరకు ప్లస్ టూల వరకు ఒక పెద్ద గ్రైండ్లో పెట్టేస్తున్నాం పిల్లల్ని. అంటే 24/7 చదువుతూనే ఉన్నారు వితౌట్ బ్రేక్, ఓన్లీ పడుకునేటప్పుడే బ్రేక్. దానివల్ల ఏమవుతుందంటే ఒకసారి ఆ దానిలోంచి ఆ కోర్సులోంచి బయటకు వచ్చాక వీళ్ళకి ఏదో ఒక షాకిల్స్ ఫ్రీ అయిపోయినట్టు అయిపోయి అప్పుడు ఇంక చదువు మీద ఇంట్రెస్ట్ పోతుంది టోటల్గా. ఆ పిల్లలు అప్పుడు ఎంటర్టైన్మెంట్, టైం పాస్ దీని మీదకి వచ్చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే, సొసైటీని ఎస్పెషలీ యంగ్స్టర్స్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసే మాధ్యమాలు ఏంటి, ఇంతకుముందు మూవీస్ ఉండేవి, ఇప్పుడు మూవీస్, సోషల్ మీడియా. మూవీస్ సోషల్ మీడియా ఏం ప్రమోట్ చేస్తున్నాయి, నువ్వు చదవకపోయినా పర్వాలేదు, చాలా సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు అసలు చదువుకొని వారు అనే ఎగ్జాంపుల్స్ ఎక్కువ షోకేస్ చేస్తూ ఉంటారు. ఒకటి ఇక్కడ అర్థం చేసుకుంది ఏంటంటే, పిల్లలు కూడా 100,000 మంది స్కూల్ డ్రాప్ అవుట్ అవుతే అందులో ఒకరు సక్సెస్ అవుతున్నారు. ఆ ఒకరు ఎగ్జాంపుల్ తీసుకొని స్కూల్ డ్రాప్ అవుటో కాలేజ్ డ్రాప్ అవుట్ అవుతే ఆటోమేటిక్గా సక్సెస్ అవుతాం అనుకోవటం కూడా తప్పు. దీనివల్ల ఏంటంటే ఇవన్నీ మైండ్లో పెట్టుకొని, ఇంకోటి ఇప్పుడు చిన్న చిన్న కెరియర్స్ వస్తున్నాయి, అంటే చిన్న చిన్న మనీ జనరేటింగ్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి. ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసో, లేకపోతే ఒక చిన్న ఫుడ్ జాయింట్ స్టార్ట్ చేసో, లేకపోతే ఒక డెలివరీ బాయ్ అవ్వటమో, ఇవన్నిటి వల్ల వాళ్ళకి రెవెన్యూ కొంచెం జనరేట్ చేసే అవకాశాలు ఉండటం వల్ల ఇవన్నీ ఉన్నాయి కదా, నేను అసలు క్లాస్ రూమ్లో ఎందుకు చదువుకోవాలి, నేను అసలు ఎందుకు ఫోకస్ చేయాలి అనే ఒక థాట్ ప్రాసెస్ వచ్చింది. వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చిన్న చిన్న కెరియర్ ఆర్ చిన్న చిన్న మనీ జనరేటింగ్ ఆపర్చునిటీస్ ఎప్పుడు ఉంటాయి, బట్ ఎంతకాలం నువ్వు అలాగా డెలివరీ బాయ్ ఉంటావు, నెక్స్ట్ 30 ఇయర్స్ చేయగలవా, దాని బేసిస్ మీద ఫ్యామిలీని రన్ చేయగలవా, ఎంతకాలం ఒక చిన్న చిన్న బిజినెసెస్ చేయగలుగుతాం. బిజినెస్ని నేను ఇక్కడ తక్కువ చిన్న చూపు చూడట్లేదు, బిజినెస్ని కూడా స్కేల్ చేస్తేనే ఆపర్చునిటీ పెరుగుతుంది, మన ఫ్యామిలీకి కూడా అది మంచి సపోర్ట్ అవుతుంది. బట్ స్కేల్ చేయలేని చిన్న చిన్న బిజినెస్ ఆపర్చునిటీస్ అవి ఎక్కడికి తీసుకెళ్ళు. కాబట్టి స్టూడెంట్స్ ఏంటంటే చదువుకునేటప్పుడు ఈ డిస్ట్రాక్షన్స్ ఉండకూడదు, ఈ రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ ఉండకూడదు.
1: శాంతి గారు మీరు చెప్పండి, ఇంటర్ తర్వాత ఎటువంటి డెసిషన్స్ తీసుకోవాలి, మన కెరీర్ని ఏ విధంగా మలుచుకోవాలంటారు?
2: ఇంటర్ తర్వాత కెరీర్ బెనిఫిట్స్, కెరీర్ మలుచుకోవడం తీసుకుంటే కనుక ఎంఈసీ తీసుకున్న వాడికి, అంటే 1-by-1 కోర్స్ వైజ్గా చెప్పుకుంటూ వస్తే, ఎంఈసీ తీసుకుంటే సాంప్రదాయ కోర్సెస్ లైక్ బీకామ్ బీబీఏతో పాటు ఆ విద్యార్థి బీఎస్సీ ఎంఎస్సీఎస్ అంటే బీఎస్సీ ఫిజికల్ సైన్సెస్, ఫిజిక్స్ కెమిస్ట్రీ కాంబినేషన్స్ కాకుండా మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్ కంప్యూటర్ సైన్స్ కోర్సు కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది, అట్లా తీసుకోవచ్చు. అపార్ట్ ఫ్రమ్ రెగ్యులర్ బీకామ్ బీబీఏ స్పెషలైజేషన్స్ ఇన్యూమరబుల్ అట్లా కాకుండా, అదే గనక సిఎస్సీ స్టూడెంట్కి వస్తే ఒక్క ఆప్షన్ మాత్రం ఓపెన్ ఉండదు, దట్ ఈస్ బీఎస్సీ ఎంఎస్సీఎస్. బీకామ్ బీబీఏలో ఎన్నైనా జాయిన్ అవ్వచ్చు, కానీ సిఎస్సీ స్టూడెంట్ ప్లస్ టూ మ్యాథమెటిక్స్ ఉండదు కాబట్టి వాళ్ళకి బీఎస్సీ స్ట్రీమ్స్ లకు వచ్చే అర్హత లేదు. ఇంకా హెచ్ఈసీ చూసుకుంటే కనుక బీఏ కాంబినేషన్స్ ఉంటాయి, బీఏ కాంబినేషన్స్ తర్వాత ఈ వొకేషనల్ వాళ్ళు, హెచ్ఈసీ వాళ్ళు వీళ్ళందరూ కూడా రెగ్యులర్ బీకామ్ బీబీఏకి దే ఆర్ ఎలిజిబుల్. అయితే బీఎస్సీ ఎంపీసీ తీసుకున్న వాళ్ళు ఎప్సెట్ రాసుకుని, ఎప్సెట్ తర్వాత ఎంసెట్ ర్యాంకింగ్ తోటి రాకపోతే కనుక బీఎస్సీ ఫిజికల్ సైన్సెస్ అని దోస్త్ ఉన్న కాలేజీల్లో అయితే బకెట్ సిస్టమ్ అంటాం. ఈ బకెట్ సిస్టమ్ అంటే ఏంటో కూడా ఇన్ ఏ నట్షల్ ఐల్ టెల్ యూ. దిస్ ప్లేస్ ఎ పివోటల్ రోల్. స్టూడెంట్ తెలంగాణ అడ్మిషన్స్ అన్ని కూడా డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ ద్వారా

915 ప్రైవేట్ కాలేజీలు కానీ లేకపోతే 78 అటానమస్ కాలేజెస్ గవర్నమెంట్ కాలేజెస్ కానీ అడ్మిషన్ ఇలా రావాల్సింది. అయితే ఈ బకెట్ సిస్టమ్ లో ఏంటంటే 4 ఆప్షన్స్ ఉంటాయి, విద్యార్థి 3 ఆప్షన్స్ నుంచి చూస్ చేసుకోవాలి, అప్పుడు వెబ్ ఆప్షన్ లాక్ అవుతుంది. అంటే ఆప్షన్ ఏలో మ్యాథమెటిక్స్ ఉంటుంది, ఆప్షన్ బిలో ఫిజిక్స్ ఉంటుంది, ఆప్షన్ సిలో కెమిస్ట్రీ ఉంటుంది, ఆప్షన్ డిలో కంప్యూటర్స్ ఉంటుంది. అంటే ఒక విద్యార్థి ఏం డిసైడ్ అవ్వాలి ఇక్కడ, మ్యాథ్స్ ఫిజిక్స్ కంప్యూటర్స్, మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ, లేదా కంప్యూటర్ ఫిజిక్స్ కెమిస్ట్రీ, ఇట్లా కంప్లీట్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే 4 ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డిలు ఉంటాయి, కానీ 3 ఆప్షన్స్ మాత్రమే లాక్ అవుతాయి. మీరు 4 సెలెక్ట్ చేసినా 4 సెలెక్ట్ అవ్వదు, 3 సెలెక్ట్ చేసేసిన తర్వాత బ్లాక్ అవుతుంది. అప్పుడు సబ్మిట్ బటన్ నొక్కారంటే ఇంకా ఆ కోర్సు మీకు పక్క. సో అంటే ఒక ఎంపీసీ స్టూడెంట్ కి వస్తే ఫిజికల్ సైన్సెస్ కాంబినేషన్స్ అన్ని ఎలిజిబిలిటీ ఉంటుంది. అంటే ఇప్పుడు మనం మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ ఇవన్నీ కూడా వాళ్ళు తీసుకోవచ్చు. ఇప్పుడు కొత్తగా డేటా అనాలిటిక్స్ వచ్చింది, AIML కూడా వచ్చింది, ఉస్మానియా యూనివర్సిటీ ఈ సంవత్సరం నుంచి ఇంట్రడ్యూస్ చేశారు. సో ఈ ఆప్షన్స్ అన్ని వీటిని అన్నిటినీ కలిపి బకెట్ సిస్టమ్ లో బీఎస్సీ ఫిజికల్ సైన్సెస్ అంటాం. అంటే ఎంపీసీ స్టూడెంట్ కి ఇంజనీరింగ్ స్ట్రీమ్ అయినా వెళ్ళొచ్చు, బీఎస్సీ ఫిజికల్ సైన్సెస్ ఇన్ని రకాల బకెట్ కాంబినేషన్స్ తోటి రావచ్చు. ఇవే కాకుండా బీకామ్, బీబీఏ, బిఏ వీటన్నిటికీ ఎలిజిబిలిటీ ఉంటుంది. అంటే ఇంకా కొన్ని కోర్సెస్ ఉన్నాయి, బీఎస్డబ్ల్యూ ఉంది, సోషల్ వర్క్, అది చాలా తక్కువ ఆదరణ పొందుతుంది. కాబట్టి అంటే ఒక ఎంపీఎస్సీ స్టూడెంట్ కి ఇన్ని రకాల ఏరియాస్ లో ఓపెన్ ఆఫర్స్ ఉన్నాయి, కానీ బైపీసీకి వస్తే మళ్ళీ లిమిటెడ్ ఆఫరే ఉంటుంది. బైపీసీ స్టూడెంట్ నీట్కి వెళ్ళి నీట్లో ఆ పోటీ ప్రపంచంలో కనుక వాళ్ళు రాణించకపోతే వాళ్ళు బీకామ్కి రావచ్చు, వాళ్ళు బీబీఏకి రావచ్చు, వాళ్ళు బీఏకి వెళ్ళిపోవచ్చు, కానీ ఫిజికల్ సైన్సెస్లోకి మాత్రం రాలేరు. సో కోర్సుల్లో అంటే ఇంటర్మీడియట్లో ఎక్కువ ఆప్షన్స్ ఉన్న కోర్స్ ఏది అంటే ఎంపీసీనే కనిపిస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి మ్యాథమెటిక్స్ తోటి ఉంటుంది కాబట్టి కొంచెం బ్రెయిన్ షార్ప్ ఉంటుంది. కాబట్టి +2 మ్యాథ్స్ ఎంపీసీ తీసుకున్న పిల్లలు ఎక్కడైనా రాణిస్తారు అనేది ఒక నానుడు లాగా అయిపోయింది. అలాగే మళ్ళీ ఇప్పుడు ఇంటర్మీడియట్ వొకేషనల్ వాళ్ళు ఉన్నారు, వొకేషనల్ వాళ్ళు కూడా రేడియాలజీ ఉంది, AIML ఉంది అంటే మెషిన్ లెర్నింగ్ తోటి ఉంది, తర్వాత MLTs ఉంది, మెడికల్ లెర్నింగ్ ట్రాన్స్క్రిప్ట్స్ అని చెప్పి, దాంతో ఉన్న వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళు బీకామ్కి ఎలిజిబుల్ కాదు, కానీ బీఎస్సీ బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, కెమిస్ట్రీ, జువాలజీ, బాటనీ ఆ కాంబినేషన్స్కి వాళ్ళు వెళ్ళిపోవచ్చు. లేదా ఇప్పుడు టాక్సేషన్ ఉంది ఇంటర్మీడియట్ తోటి వొకేషనల్ కోర్సెస్లోనే, అది తీసుకున్న వాళ్ళు బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్కి, బీకామ్ బిజినెస్ అనలిటిక్స్కి, బీబీఏకి ఎలిజిబిలిటీ ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ అడ్మిషన్స్ ఇప్పుడు జరుగుతున్నాయి కాబట్టి నాన్ దోస్తు కాలేజీలకు అయితే నేరుగా వెళ్ళిపోయి మానవ అడ్మిషన్స్, మాన్యువల్ అడ్మిషన్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు దోస్తు ద్వారా తీసుకోవాల్సిన కళాశాలలు అంటే కనుక దోస్తులో మీకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే ఆ కోర్సు ఎన్ని కాలేజీలు ఆఫర్ చేస్తున్నాయి, వాళ్ళ స్థితిగతులు ఏంటి, వాళ్ళ NAAC క్రైటీరియా ఏంటి, ఎన్ని పాయింట్స్, ఏ గ్రేడ్లో ఉన్నారు, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం సింగిల్ వెబ్సైట్ దోస్తు ద్వారా అవగాహన, అంటే పేరెంట్స్ కనీసం ఒక క్లిక్ చేస్తే ఇన్ఫర్మేషన్ వచ్చేటట్టు. దోస్తు వెబ్సైట్ డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ, ఇది రాష్ట్ర ప్రభుత్వం 2016 హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ద్వారా ఇంపార్టెంట్ గా తీసుకొచ్చారు. ఇది చాలా బాగా రాణించింది కూడా, రాణిస్తోంది కూడా ఇప్పటికీ. అయితే ఈ దోస్తు వెబ్సైట్ లో 3 దశలు ఉంటాయి. ఫస్ట్ మీరు దోస్తు వెబ్సైట్లోకి వెళ్ళిన వెంటనే ఫస్ట్ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ విండో 1, 2, 3 అని హోమ్ పేజ్లో మీకు కనిపిస్తుంటాయి. ఫస్ట్ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత పోర్టల్ ఆటోమేటిక్గా స్టెప్ 2కి మిమ్మల్ని కనెక్ట్ చేస్తుంది. స్టెప్ 2లో ఏంటి, స్టూడెంట్ తాలూకా ఆధార్ మొబైల్ లింక్డ్ మొబైల్ ఉంటుంది కదా, దాని ద్వారా మనం లాగిన్ అవ్వడానికి శ్రేయస్కరం. అది లాగిన్ అయిన తర్వాత మన ఆధార్ డీటెయిల్స్, తల్లి తండ్రి, కాలేజీ డీటెయిల్స్, ఇవి అంటే నామినల్ డీటెయిల్స్ మాత్రమే స్టెప్ 2లో అడుగుతుంది స్టూడెంట్ వెరిఫికేషన్. ఇది అయిపోయిన తర్వాత ప్రొసీడ్ టు పేమెంట్ అని వస్తుంది. ఫస్ట్ స్టూడెంట్ రిజిస్ట్రేషన్, స్టూడెంట్ డీటెయిల్స్, ఆధార్ లింక్డ్ మొబైల్తో ప్రొసీడ్ టు పేమెంట్. పేమెంట్ అయిపోయిన తర్వాత దోస్త్ ఐడి అని జనరేట్ అవుతుంది. ఈ దోస్త్ ఐడి జనరేట్ అవ్వడం ఎంత ఇంపార్టెంట్ అంటే ఆ 3 సంవత్సరాల కోర్స్ అయిపోయే వరకు TSRTC పాస్ కోసం కానీ లేకపోతే ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమ్కి కానీ ఎక్కడ మీరు ఏది అప్లై చేయాలన్నా దీన్ని జనరేట్ చేసుకున్న ఈ దోస్త్ ఐడిని బట్టి అపార్ ఐడీలు కూడా యూనివర్సిటీలు క్రియేట్ చేస్తాయి. ఈ అపార్ ఐడి వరకు మాత్రమే కాదు, ఈవెన్ ఆ పర్టికులర్ కాలేజ్ కనుక అటానమస్ అయ్యుండి లేదా NAAC ఉండుంటే కనుక ABC ఎకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ అని ఉంటుంది అక్కడ వరకు కూడా విద్యార్థి దశలో విద్యార్థి ఐడెంటి

0: సర్టిఫికేషన్ అంటే ఈ దోస్తైడీని ఇట్లా క్రియేట్ చేయడం జరుగుతుంది. ఈ మూడో దశ కూడా అయిపోయి పేమెంట్ అయిపోయిన తర్వాత వెబ్ ఆప్షన్స్కి వెళ్ళి విండో అడుగుతుంది, యూఆర్ రెడీ ఫర్ వెబ్ ఆప్షన్స్ అని. డైరెక్ట్ మీరు బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఏ కాలేజ్ కావాలో దాన్ని క్లిక్ చేసేసుకోవడమే. బీఎస్సీ ఫిజికల్ సైన్సెస్, బీఎస్సీ లైఫ్ సైన్సెస్కి వస్తే బకెట్ సిస్టంలో ఉన్నాయి. అయితే ఈ బీఎస్సీ లైఫ్ సైన్సెస్ బకెట్ సిస్టంలో ఏంటంటే ఆప్షన్ ఏలో బాటనీ, ఆప్షన్ బీలో జువాలజీ, ఆప్షన్ సిలో మైక్రోబయాలజీ, ఆప్షన్ డిలో బయోటెక్నాలజీ ఉంటాయి. మీకు ఏ కాంబినేషన్ కావాలో అది తీసుకుంటూ ఉంటే యాక్సెప్ట్ చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే దోస్తులో మనం సరళీకృతంగా గనక గమనిస్తే ఒక బీకామ్ స్టూడెంట్ అంటే సిఎస్సి స్టూడెంట్ కనుక లాగిన్ అయ్యాడు అనుకోండి, లైఫ్ సైన్సెస్ ఫిజికల్ సైన్సెస్ ఆప్షన్సే కనపడవు. సో పిల్లలు కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు అక్కడ. దోస్త్ ఈజ్ వెరీ స్టూడెంట్ ఫ్రెండ్లీ. కాబట్టి ఒక బైపీసీ స్టూడెంట్ ఎంటర్ అయ్యాడంటే బీకామ్ కనిపిస్తుంది, బీబీఏ కనిపిస్తుంది, బీఏ కనిపిస్తుంది, ఫిజికల్ సైన్సెస్ కనపడవు, లైఫ్ సైన్సెస్ కనిపిస్తాయి. సో అంటే దాన్ని బట్టి కూడా విద్యార్థి ఏ రంగంలోకి వెళ్ళొచ్చు అనేది అవగాహన ఇంత ఫ్రెండ్లీగా ఆ దోస్త్ వెబ్సైట్ కూడా చేయడం జరిగింది.
1: మరి టెన్త్ తర్వాత ఇంటర్ తర్వాత ఏ విధంగా మన కెరీర్ ని ప్లాన్ చేసుకోవాలో చాలా చక్కగా వివరించారు శాంతి వేదల గారు, అలాగే కెరీర్ ఎక్స్పర్ట్ విజయ్ కిరణ్ గారు కూడా చాలా చక్కగా వివరించారు. మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా స్టూడియోస్ కు వచ్చి ఇంత చక్కగా వివరించినందుకు చాలా ధన్యవాదాలండి. నమస్కారం.
2: నమస్తే.
3: మీరింతవరకు ఎడ్యుకేషన్ అండ్ కెరీర్ గురించి అకాడమిషియన్ శ్రీమతి శాంతి వేదుల, కెరీర్ కౌన్సిలింగ్ ఎక్స్పర్ట్ శ్రీ విజయ్ కిరణ్ అగస్త్య గారితో చర్చా కార్యక్రమం రెండో భాగం విన్నారు. నిర్వహణ శ్రీమతి లావణ్య సునీల్ దమ్ము.
4: ఈనాటి వనితా లోకం కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 1:50 ఉర్దూలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
5: ఈ ఆకాశవాణి హై ఖబరోం కే సాత్ మై మొహమ్మద్ అమ్మార్. सुविंदु अधिकारी मगरबी बंगाल के बीजेपी के पहले वजीर आला बन गए हैं. उन्होंने 5 काबिनी वज्रा के साथ हलफ लिया. तमिलनाडु में सरकार बनाने पर सियासी तातुल बरकरार है. टीवी के पार्टी को अक्सरियत मिलना बाकी है. कानूनी खिदमात की कौमी अथॉरिटी तनाजात के बासानी हल के लिए पूरे मुल्क में लोक अदालत का इनेकाद कर रही है. वजीर खारजा डॉक्टर जयशंकर ने बाहमी ताउन को मजबूत करने की गरज से त्रिनिदाद और टोबैगो की वजीर आजम से मुलाकात की. और आईपीएल क्रिकेट में आज शाम जयपुर में राजस्थान रॉयल्स का मुकाबला गुजरात टाइटंस से होगा. अब खबरें तफसील से. कोलकाता के ब्रिगेड परेड ग्राउंड में सुविंदु अधिकारी को मगरबी बंगाल के बीजेपी के पहले वजीर आला के तौर पर हलफ दिलाया गया. उनके साथ 5 दूसरे काबीना वजीरों ने भी हलफ लिया. इन वजीरों के नाम हैं दिलीप घोष, अग्निमित्रा पॉल, अशोक कीर्तानिया, निशित परमानिक और सुधीराम टूडू.
6: आमी सुविंदु अधिकारी ईश्वर नामे शपथ करते विधि द्वारा स्थापित ভারতের সংবিধানের প্রতি আমি অকৃত্রিম নিষ্ঠা ও আনুগত্য পোষণ করিব. আমি ভারতের সার্বভৌমত্ব ও অখণ্ডতা রক্ষা করিব.
5: وزیر اعظم نے مودی، وزیر داخلہ امت شاہ، وزیر دفاع راجناتھ سنگھ، کئی مرکزی وزیروں اور بی جے پی کی سرکار والی ریاستوں کے وزرائے اعلی نے حلف برداری کی تقریب میں شرکت کی. بریگیڈ گراؤنڈ پہنچنے سے پہلے وزیر اعظم نے ایک روڈ شو بھی کیا. तमिलनाडु में सरकार की तश्कील के लिए दरकार अक्सरियत की हिमायत में कमी की वजह से नई सरकार बनाने में ताखीर हो रही है. सीपीआईएम के कौमी जनरल सेक्रेटरी बेबी ने कहा है कि ये गवर्नर का फर्ज है कि वाहिद सबसे बड़ी पार्टी को सरकार बनाने के लिए मदद करे. चेन्नई में नामनिगारों से गुफ्तगू करते हुए उन्होंने गवर्नर पर इल्जाम लगाया कि वो दिल्ली के इशारों पर ताखीर के हरबे इस्तेमाल कर रहे हैं. उन्होंने ये भी कहा कि जमहूरी अमल में ताखीर करके बीजेपी रियासत में एआईएडीएमके सरकार बनाने की कोशिश कर रही है. इसी दौरान एएमएमके सरबराह टीटीवी धीनाकरन ने मांग की है कि उनकी पार्टी के एमएलए की तरफ से हिमायत का फर्जी खत टीवीके को दिए जाने के मामले पर गवर्नर को कार्रवाई करनी चाहिए. दूसरी तरफ एआईएडीएमके के अरकान असेंबली पुदुचेरी से चेन्नई पहुंच गए हैं, जो पार्टी जनरल सेक्रेटरी ई पलानीसामी से गुफ्तगू करेंगे. वजीर आजम ने मोदी कल कर्नाटक और

చివరి హరి కార్యక్రమంలో ముందుగా చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్, ఇంకా భద్రాద్రి కొత్తగూడెం మెదరుబస్తి నుండి భాగ్యలక్ష్మి, భద్రయ్య, మంగమ్మ, సత్యనారాయణ, శ్రావణి, రక్షిత, చరణ్, దీపు, జ్యోతి, రాము, ధీరజ్, శరత్ కుమార్, నరసింహ, వరలక్ష్మి, పింకీ, విష్ణు వీరంతా కోరుతున్నారు ఇంటింటి రామాయణం ఈ చిత్రం కోసం వేటూరి సాహిత్యానికి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటని. సంగీతం అందించారు రాజన్ నాగేంద్ర.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపరెడ్డిపల్లి మండలం తొట్టుపంపు గ్రామం నుండి ఊకి వెంకటేశ్వర్లు సీతయ్య, శ్రీదేవి రేఖ, దేవరాజ్, రామకృష్ణ, వాణి, నాగస్వప్న, నాగచైతన్య, ధరణి వీరంతా కోరుతున్నారు సంపంగి ఈ చిత్రం నుండి పాటని.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989697706.
1: మరొక నెంబర్ 7989707158.

కిన్నెర్ల హరి కార్యక్రమంలో తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజని, మాయ వీరంతా కూర్తున్నారు. సెవెంత్ సెన్స్ ఈ చిత్రం నుండి పాటనే

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం రాఘవాపురం నుండి గుండేటి వెంకటరాములు, శ్రీమతి అదృష్టమ్మ చారిబాబు, ప్రభుదేవి భద్రమ్మదేవి, మామిడల కళ్యాణదేవి చక్రవర్తి, శ్రీవల్లి యోగేంద్ర, లక్ష్మీ ప్రసన్న, నంగమ్మ, దుర్గారావు, నాగమణి, స్వరూప, నాగయ్య, జూపల్లి పుల్లయ్య, నాగమణి వీరంతా కోరుతున్నారు. గీత గోవిందం ఈ చిత్రం కోసం సిద్ శ్రీరామ్ పడిన పాటనే.

0: సరికొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకుంది నాగలక్ష్మి. మంచి మనసులు చిత్రం నుంచి ఇసీ జ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీరాకకై.
1: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం రెండు మూడు వాక్యాలతో చెప్పి వాట్సప్ వాయిస్ మెసేజ్ కి పంపగలరు. వాట్సప్ నెంబర్ 8367576757. వాట్సప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.
2: కన్నడ హరి కార్యక్రమంలో తర్వాత

నిజామాబాద్ న్యూ ఎన్జీఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రేహిత, అక్షయ్, ఇంకా ఋషికేష్ వీరంతా కోరుతున్నారు. సింధువై రవి ఈ చిత్రం కోసం ఇళయరాజా సంగీత సారథ్యంలో పి సుశీల పాడిన పాటని

కిన్నెరలహరి కార్యక్రమంలో తర్వాత ఇల్లెందు కరెంట్ ఆఫీస్ బాలాజీనగర్ నుండి మోకళ్ళ సర్వయ్య, లక్ష్మీ నరసమ్మ, శ్రీనివాసరావు, ప్రసాద్, అనిత, చంద్రశేఖర్, సుమతి, పప్పు, అక్రు వీరంతా కోరుతున్నారు స్టూడెంట్ నెంబర్ 1 ఈ చిత్రం నుండి పాటని.

ఖమ్మం జిల్లా రఘునాథపల్లి మండలం ఈర్లపూడి గ్రామం నుండి కాపర్తి బాబుచారి, సతీష్చారి, పవన్చారి, బ్రహ్మయ్యచారి, సత్యవతి, అమృతమ్మ, కళ్యాణి వీరంతా కోరుతున్నారు పెదరాయుడు ఈ చిత్రం కోసం కేజే యేసుదాస్ పాడిన పాటని.

సమీర్ లహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత ఇల్లందు బాటంఫిట్ బస్తీ నుండి చిన్నపాసి, కన్నాపాసి, బాలపాసి, అరుణదేవి, అరుణ్ కుమార్, అమృత, అనిత, బబిత, చాపెల్, చైతు, భానురాజ్, అమిత్ కన్నా, రాజ్విక, రాహుల్ కన్నా, రాధాపాసి, బవ్వాపాసి, రోహిత్, రోషిణి, ఉమా, మీనా కుమారి, పార్వతీబాయి, పూరంపాసి, సూరజ్లాల్, షాకీర్, షాహిజాదే, మెహ్రూన్, ప్రవీణ్, సుందర, జగన్మాత, వెంకటేశ్వరరావు వీరంతా కోరుతున్నారు. దళపతి ఈ చిత్రం కోసం ఇళయరాజా సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాటనే

కన్నడల హరి కార్యక్రమంలో చివరిగా విందాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం గరిపేట నుంచి నర్సింగ్ వెంకన్న, పద్మ, రమేష్, ఆకాంక్ష, జశ్వంత్ సాయి, సవిత, శ్రీకాంత్, వీరాస్వామి, సుశీల, శేషాద్రి, హనుమంతరావు వీరంతా కోరుతున్నారు డాడీ ఈ చిత్రం కోసం పార్థసారథి పాడిన

0: さあ、
1: ఈనాటి ఏక చిత్రగానంలో సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ వారి ఒక్కడో చిత్రం నుండి పాటలు. ఈ చిత్రానికి సంగీతం అందించారు మణిశర్మ. పాడినవారు ఉదిత్ నారాయణ్, శంకర్ మహాదేవన్, మల్లికార్జున్, చిత్ర, కార్తీక్, శ్రేయా ఘోషల్, ప్రియా సిస్టర్స్.

0: అయ్య బాబోయ్, నాకేంటేంటో ఐడియాలు వచ్చేస్తున్నాయి.
1: ఏం ఐడియాలు? ఆ నెలవంకని తుంచి నా జల్లో తిరుమలనుందా?
0: దాంతో నా వీపు గోకోవాలనుంది.
1: నువ్వే మాయ చేసావు గాని.
0: బాగుంది. ఆ తర్వాత తర్వాత ఒక నిమిషం, నీకు చెల్లేస్తుందా? ఆ చున్నీ ఇట్టిస్తావా? ఇవ్వు, నాకు చెల్లేస్తుంది. అవును, మాయ, నేను చేశానా?

మీరింతవరకు సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ వారి ఒక్కడు చిత్రం నుండి పాటలు విన్నారు. ఈ చిత్రానికి సంగీతం అందించారు మణిశర్మ. పాడినవారు ఉదిత్ నారాయణ్, శంకర్ మహాదేవన్, మల్లికార్జున్, చిత్ర, కార్తీక్, శ్రేయా ఘోషల్, ప్రియా సిస్టర్స్. ఈనాటి ఏకచిత్ర గానం ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989607 6.
1: మరొక నెంబర్ 7989707158.

చిత్రగీతాల కార్యక్రమంలో తర్వాత విందాం ఆనందం ఈ చిత్రం కోసం మల్లికార్జున్ ఇంకా సుమంగళి పాడిన పాటని. సాహిత్యం అందించారు సిరివెన్నెల, సంగీతం దేవిశ్రీప్రసాద్.

చిత్రగీతల కార్యక్రమంలో తర్వాత సొంతం ఈ చిత్రం కోసం చిత్ర పాడిన పాట విందాం. సాహిత్యం సిరివెన్నెల, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

చిత్రగీతాలు వింటున్నారు కార్యక్రమంలో. తర్వాత నువ్వు వస్తానంటే నేను వద్దంటానా ఈ చిత్రం కోసం. సుమంగళి కార్తిక్ పాడిన పాట విందాం. సంగీతం అందించారు దేవిశ్రీ ప్రసాద్.

100.1 MHz పై చిత్ర గీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి గోదావరి చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట.

మీరు విన్న పాట ఆర్యా 2 చిత్రంలోనిది. ఇప్పుడు వినండి, నువ్వే కావాలి చిత్రం నుంచి చిత్ర పాడిన పాట వింటారు.

100.1 మెగాహెర్ట్స్ పై చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి, ఊసరవెల్లి చిత్రం నుంచి విజయప్రకాష్ నేహా బసీన్ పాడిన పాట.

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: 100.1 మెగాహెర్ట్స్ పై చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి, పడేసావే చిత్రం నుంచి ఈ పాట.

హార్ట్ అటాక్ చిత్రం నుంచి రంజిత్ పాడిన పాట విన్నారు. ఇప్పుడు వినండి శ్వేత మోహన్ దాస్, సాయి కార్తీక్ పాడిన పాట, చిత్రం పైసా.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుంచి.

ప్రాంతీయ వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. రాష్టంలో తమ ప్రభుత్వం హిందూ ముస్లింలను రెండు కళ్లుగా భావిస్తూ మైనారిటీ సంక్షేమానికి కట్టుబడిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. సుమారు 8,000 కోట్ల రూపాయల విలువ గల అభివృద్ది పనులకు ప్రధానమంత్రి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు. రాష్టంలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలుకు గోనె సంచులు కూడా ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు కె తారక రామారావు ఆరోపించారు. జనగణనకు సంబంధించి అధికారులు రాష్ట వ్యాప్తంగా పలు అవగాహన ర్యాలీలు నిర్వహించారు. తమ ప్రభుత్వం హిందూ ముస్లింలను రెండు కళ్లుగా భావిస్తూ మైనారిటీల సంక్షేమానికి కట్టుబడిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హజ్ యాత్రికుల బస్సును హైదరాబాద్ నాంపల్లి హజ్ హౌస్ నుంచి ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ యాత్రికుల విమాన ఇంధన ఛార్జీల భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని వెల్లడించారు. రాష్ట అభివృద్ది కోసం ప్రార్థించాలని ఆయన యాత్రికులను కోరారు. ఓటర్ జాబితాల సవరణ పేరుతో బీజేపీ సాగిస్తున్న కుట్రలు రాష్టంలో సాగనివ్వబోమని స్పష్టం చేశారు. మైనారిటీ సంక్షేమ శాఖపై జరిగిన సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ మైనారిటీ విద్యార్థుల కోసం ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. వీటిలో నైపుణ్యాభివృద్ది, కృత్రిమ మేధ బోధనకు ప్రాధాన్యమిస్తూ ఉపాధి అవకాశాలు పెంచాలని సూచించారు. ఇమామ్ల గౌరవ వేతనాన్ని క్రమం తప్పకుండా విడుదల చేయాలని, కబ్రస్థాన్లకు భూములు కేటాయించాలని చెప్పారు. మూసీ రివర్ఫ్రంట్ ప్రాజెక్టులో భాగంగా అన్ని మతాల ప్రార్థనా మందిరాల నిర్మాణం చేపట్టాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్టంలోని నగరాలు, పట్టణాల్లో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక వసతులు అభివృద్ది చేయవలసి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈరోజు సచివాలయంలో నిర్వహించిన పార్లమెంటరీ స్థాయి సంఘం సమావేశంలో ఆయన ఆ మేరకు అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట సమగ్రాభివృద్ది కోసం తెలంగాణ రైజింగ్ 2047 మాస్టర్ ప్లాన్ ఆవిష్కరించిన విషయాన్ని గుర్తు చేశారు. హైదరాబాద్ను సిగ్నల్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దాలని, అండర్ పాస్, సర్ఫేస్, ఎలివేటెడ్ అనే 3 స్థాయిల విధానాన్ని తీసుకురావాలని ఆయన సూచించారు. పార్కింగ్ ఇబ్బందులను అధిగమించేందుకు బహుళార్థ పార్కింగ్ విధానాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. హైదరాబాద్లో కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని, అందులో భాగంగా ఆర్టీసీలో ఈవీ బస్సులు ప్రవేశపెడుతున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. స్థాయి సంఘం చైర్మన్ మాగుంట శ్రీనివాసరెడ్డి, రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, కేంద్ర రాష్ట ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు హైదరాబాద్లో పర్యటిస్తారు. నరేంద్ర మోదీ 3వ సారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా రాష్ట్రానికి వస్తున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు నేతృత్వంలో అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానమంత్రి తమ పర్యటనలో భాగంగా సుమారు 8,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. జహీరాబాద్ స్మార్ట్ సిటీ, జాతీయ రహదారి పనులు, ఐఓసీ టెర్మినల్ వంటి కీలక ప్రాజెక్టులు ఇందులో ఉన్నాయి. సాయంత్రం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించే భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. ప్రధానమంత్రి పర్యటన నేపథ్యంలో సికింద్రాబాద్ చుట్టూ ఈ రాత్రి 12 గంటల నుంచి నో ఫ్లై జోన్ గా ప్రకటించినట్లు పోలీస్ కమిషనర్ సుమతి చెప్పారు. జిల్లాల నుంచి వచ్చే బస్సులకు హైదరాబాద్ ప్రవేశంలోనే పార్కింగ్ ఏర్పాటు చేశామన్నారు. రాష్టంలో రైతులు తమ ధాన్యం తూకం వేసుకునేందుకు లంచాలు ఇవ్వాల్సిన దుస్థితి నెలకొందని, మొక్కల కొనుగోళ్లకు ప్రభుత్వం కనీసం గోనె సంచులు సరఫరా చేయడం లేదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు కె తారక రామారావు ఆరోపించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్కి మత రాజకీయాలు తెలుసు తప్ప ప్రజల, రైతు సంక్షేమంపై ఏమాత్రం అవగాహన లేదని విమర్శించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీలో త్వరలో కొత్త కమిటీలు ఏర్పాటు చేసి యువతకు అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆసిఫాబాద్ జిల్లా నజరుల్ నగర్లో లోవర్ డ్యాం మరమ్మతులకు ఎమ్మెల్యే కోటా నిధుల నుంచి 50 లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు శాసనసభ్యుడు పాల్వాయి హరీష్ బాబు చెప్పారు. గ్రామంలో ఈరోజు జరిగిన రైతు వారోత్సవాల్లో ఆయన మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిందని, నిధులు మంజూరు చేసే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫోలకండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. రాష్టంలో శాంతి భద్రతలు క్షీణించాయని, విశ్రాంత ఐపీఎస్ అధికారి భార్య హత్య, కరీంనగర్ లో పట్టపగలు దోపిడీ వంటి సంఘటన ఇందుకు నిదర్శనమని బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు ఆరోపించారు. నేరస్తులను పట్టుకోవడంలో విఫలమైన ప్రభుత్వం తమ పార్టీ సామాజిక మాధ్యమాల ఇన్ఛార్జ్ కృషాంక్ వంటి వారిపై అక్రమ కేసులు పెడుతోందని ఆయన విమర్శించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ పరిధిలో చేపట్టిన అభివృద్ది పనులను వేగవంతం చేయాలని, పరిశ్రమల స్థాపనకు

0: సభ్యులుగా మౌలిక సదుపాయాలు సిద్దం చేయాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు. నిమ్స్ పరిధిలోని సేకరించిన భూముల ప్రస్తుత స్థితి, భూముల అభివృద్ది తదితర అంశాలపై ఉన్నతస్థాయి అధికారులతో ఆయన ఈరోజు సమీక్షించారు. జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, టీజీఐఎస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్టంలో ఎల్లుండి నుంచి నిర్వహించే జనగణన ప్రక్రియకు సంబంధించి ప్రజలకు అవగాహన కలిగించేందుకు అధికారులు సమావేశాలు, ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. జనగణనలో పాల్గొనడం ప్రతి పౌరుడి బాధ్యత అని, ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వానికి ప్రజల సామాజిక ఆర్థిక స్థితిగతులపై అవగాహన ఏర్పడుతుందని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ చెప్పారు. సంబంధిత సిబ్బంది ఇంటింటికి వచ్చి సేకరించే సమాచారంలో భాగంగా మొత్తం 34 ప్రశ్నలుంటాయని, ప్రజలిచ్చే సమాచారం గోప్యంగా ఉంటుందని స్నేహ శబరీష్ విలేకరుల సమావేశంలో చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కూడలి నుంచి బతుకమ్మ ఘాట్ వరకు ఈరోజు నిర్వహించిన మ్యారథాన్ను జిల్లా కలెక్టర్ ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్ గరిమా అగర్వాల్ ప్రారంభించారు. సమగ్రమైన ఖచ్చితమైన గణాంకాల రూపకల్పనలో జనగణన కీలకమని, ఈ ప్రక్రియలో అందరూ భాగస్వాములు కావాలని గరిమా అగర్వాల్ పిలుపునిచ్చారు.
1: డిజిటల్ రూపంలో చేస్తున్న ఫస్ట్ సెన్సస్, ఈసారి మొదటిసారి కంప్లీట్ గా ప్రాసెస్ ఒక యాప్ ద్వారా ఫోన్ లోనే చేయడం జరుగుతుంది. ఫస్ట్ టైం సెన్సస్ కు ఒక కొత్త ఇనిషియేటివ్ పెట్టడం జరిగింది, అంటే సెల్ఫ్ ఎనిమరేషన్. మన దగ్గర ఉన్న ప్రతి ఒక్క రెసిడెంట్ మన జనగణనలో వాళ్ళు పార్టిసిపేట్ అయ్యి వాళ్ళకి నమోదని ఉండాలి, అదే నేను అందరూ కోరుతున్నాను.
0: వరంగల్ జిల్లాలో ఎల్లుండి నుంచి ఇంటింటికి జనగణన ప్రారంభమవుతుందని, ప్రజలు విధిగా తమ కుటుంబ వివరాలు నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఈరోజు వరంగల్లో జరిగిన అవగాహన సమావేశంలో తెలియజేశారు. మెదక్ జిల్లాలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలులో జాప్యానికి కారణం ఏమిటని శాసనసభ్యుడు మైనంపల్లి రోహిత్రావు అధికారులను ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలు చేయాలంటే రైతులు ధర్నాలకు దిగడం శోచనీయమని ఆయన అన్నారు. దానికి అదనపు కలెక్టర్ నగేష్ స్పందిస్తూ 4-5 రోజుల్లో ధాన్యం సేకరణ ప్రక్రియను ముమ్మరం చేస్తామని చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలని జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆదేశించారు. ధాన్యాన్ని సకాలంలో తూకం వేసేందుకు సరిపడా హమాలీలను నియమించుకోవాలని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 13వ తేదీ నుంచి 21వ తేదీ వరకు జరుగుతాయని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి అభిలాష్ అభినవ్ ఒక ప్రకటన తెలియజేశారు. మొదటి సంవత్సరం పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, రెండో సంవత్సరం పరీక్షలు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయి. ఈ నెల 22-25 తేదీల్లో ప్రాక్టికల్ పరీక్షలుంటాయి. ఈ నెల 13వ తేదీ నుంచి 21వ తేదీ వరకు జరిగే ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల కోసం జనగామ జిల్లాలో 12 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలియజేశారు. నల్గొండ నగరపాలక సంస్థ పరిధిలో ఇంటి నంబర్లు, సరైన లింక్ డాక్యుమెంట్లు లేని ఇళ్ల సమస్యను పరిష్కరిస్తామని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ చెప్పారు. నగరం పరిధిలో సుమారు 9645 ఇళ్లకు ఇంటి నంబర్లు, లింక్ డాక్యుమెంట్లు లేక యజమానులు ఇబ్బంది పడుతున్న విషయాన్ని ఆయన చెప్పారు. ఆసిఫాబాద్ జిల్లాలోని ఇంటి యజమానులు తమ ఇళ్లలో పనిచేసే సహాయకులు, వంట మనుషులు, భద్రతా సిబ్బంది, డ్రైవర్ల వివరాలను స్థానిక పోలీస్ స్టేషన్లో తప్పనిసరిగా నమోదు చేయాలని జిల్లా ఎస్పీ నితికా పంత్ ఒక ప్రకటనలో తెలియజేశారు. విశేషాలు మరొకసారి. రాష్ట్రంలో తమ ప్రభుత్వం హిందూ ముస్లింలను రెండు కళ్లుగా భావిస్తూ మైనారిటీ సంక్షేమానికి కట్టుబడిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు హైదరాబాద్ పర్యటనలో 8,000 కోట్ల రూపాయలు విలువ చేసే అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. రాష్ట్రంలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలుకు గోన సంచులు కూడా ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉందని బీఆర్ఎస్ పార్టీ ఆరోపించింది. జనగణనకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన ర్యాలీలు జరుగుతున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. శుభేందు అధికారి పశ్చిమ బంగాళస్య ప్రథమ భాజపా ముఖ్యమంత్రి సంజాతః. తేన సహ పంచాన్యైః మంత్రిభిః అపి పదగోపనీయతాయాః శపథం గృహీతం. తమిళనాడురాజ్యే నూతన సర్వకార రచనాయై టీవీకే దళేన ప్రమాణితం యత్ తేషాం పార్శ్వే 20+ విధాయకానాం సమర్థనం వర్తతే. రాష్ట్రీయ విధిక సేవా ప్రాధికరణేన అశేషే హి దేశే వివాదా

15 నిమిషాలకు స్పాట్ లైట్. ఈ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 9:30 మధురిమ, ఆపాత మధురమైన సినీ గీతాల కార్యక్రమం. 10:00 అఖిల భారత సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఇవి ఏపూట ప్రసారంలోని కార్యక్రమాలు. ఇప్పుడు రేపటి ప్రసార విశేషాలు. రేపు ప్రభాత ప్రసారంలో 6:00 దేశభక్తి గీతం.

ఇప్పుడు రేపటి ప్రసార విశేషాలు. రేపు ప్రభాత ప్రసారంలో 6 గంటలకు దేశభక్తి గీతం, 6:10 అంజలి భక్తి సంగీత కార్యక్రమంలో సూర్యస్తుతి ఇంకా సన్నుతి గీతాలు ప్రసారమవుతాయి. 6:30 సుభాషితం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీ ఆరపల్లి స్నేహస్వరూప్. 6:35 రైతు సమాచారంలో బెండ సాగు వివరాలు ప్రసారమవుతాయి. 7:00 జిల్లా సమగ్ర నివేదిక ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 ఈ మాసపు పాట ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుంచి. రచన శ్రీ టివి రాంగోపాల్, సంగీతం డాక్టర్ మండపాక శారద, గానం శ్రీ బిఏ నారాయణ, శ్రీమతి మూల శ్రీలత, శ్రీమతి జి శ్రీవిద్య. 7:20 మదర్స్ డే సందర్భంగా అమితమైన ప్రేమకు రూపం అమ్మ ప్రసంగం ప్రసారమవుతుంది. అనంతరం రసమయ్యి సాహితీ కార్యక్రమం, తెలంగాణ సాహితీ భద్రాచలం వారి ప్రాయోజిత కార్యక్రమం 38వ భాగంలో ఎం పద్మావతి గారి స్వీయ కవితలు ప్రసారమవుతాయి. 7:45 లలిత గీతాలు ప్రసారమవుతాయి. 8:30 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. 8:35 శుభాకాంక్షలు శ్రోతలు గ్రీటింగ్స్ చెప్పే కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం మీ మాటతో ఓ పాట శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరుకునే చిత్రగీతల కార్యక్రమం ప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. 10:30 90 వసంతాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం ప్రత్యేక రూపకం కార్యక్రమం ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుంచి. అనంతరం మాతృదేవతకు ప్రణామాలు రూపకం ప్రసారమవుతుంది. మధ్యాహ్నం 12:10 చిత్రగీతాలు వింటారు. 12:40 చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమంలో శ్రీ రామచంద్ర గర్ల్స్ హైస్కూల్ విద్యార్థినులు సమర్పించు కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 వనితా లోకం స్త్రీల కార్యక్రమం ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుంచి. 2:30 కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం, 3:00 నాటకం ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుంచి. 4:00 తిరిగి 5:00 చిత్రగీతాలు వింటారు. రేపు 2వ ప్రసారంలో 6:35 తిరిగి 7:45 కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం, 7:15 వీరయ్య బృందంచే జానపద గీతాలు ప్రసారమవుతాయి. 9:30 మధురిమ ఆపాత మధురమైన సినీ గీతాల కార్యక్రమం, 10:00 అఖిల భారత రవివాసరియ సంగీత సభా కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఇవి ఈ పూట రేపటి ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్రగీతాలు వింటారు. ముందుగా పార్క్ చిత్రం నుంచి కార్తీక్ పాడిన పాట వింటారు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989679076.
1: మరొక నెంబర్ 79879015.
2: చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి హీరో చిత్రం నుంచి ఈ పాట.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989701158. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: సరికొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకుల్లు నాగలక్ష్మి. మంచి మనసులు చిత్రం నుంచి ఇసే జ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీరాకకై.
1: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం రెండు మూడు వాక్యాలతో చెప్పి వాట్సప్ వాయిస్ మెసేజ్ కి పంపగలరు. వాట్సప్ నెంబర్ 8367576757. వాట్సప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6:50 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వ్యవసాయ సూచనలు, అనంతరం 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

చౌడు నేలలను సారవంతం చేయడం ఎలా? ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు ఈ చౌడు నేలలు ఉన్నటువంటి మన ప్రాంతంలో ముఖ్యంగా ఏ విధంగా దానిని, ఈ చౌడును తీసివేసి సారవంతం ఏ విధంగా చేసుకోవాలి అన్న వివరాలు ఈ విధంగా మనకు అందజేస్తున్నారు. మన రాష్ట్రంలో కొన్ని లక్షల హెక్టార్లలో నేల వ్యవసాయానికి అనుకూలంగా లేదు. వీటిలో పంటలు సరిగా పండకపోవడం

పండవలసినంత పండకపోవడం జరుగుతుంది. రైతులకు సమస్యలను సృష్టించే ఇటు నేలలను సమస్యాత్మక నేలలంటారు. అంటే ఈ నేలలు సమస్యలు తీసుకొచ్చి పంట దిగుబడి రాకపోవడం వలన వీటికి సమస్యాత్మక నేలలని తెలియజేస్తున్నారు. ఈ నేలలో పంటలు సరిగా పండవని రైతులు వీటిని వదిలేస్తుంటారు. కానీ వీటిని గుర్తించి బాగు చేయడం, సాగు చేయడంలో తగిన మెలకువలు పాటిస్తే నిస్సందేహంగా మంచి దిగుబడులు సాధించుకోవచ్చు. ఈ చౌడు నేలలు ఏర్పడడానికి కారణాలు ఈ విధంగా ఉన్నాయని తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు. తక్కువ వర్షపాతం, అధిక ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాలు, మురుగునీరు పోవు సౌకర్యం లేని నేలలు, సముద్ర తీర ప్రాంతపు భూములు, తక్కువ లోతులో భూగర్భ జలాలున్న భూములలో సాధారణంగా ఈ చౌడు భూములు ఏర్పడుతుంటాయి. ఇది కాకుండా మనం వ్యవసాయ పద్ధతుల ద్వారా కూడా చౌడు భూములు ఏర్పడతాయి. సేంద్రియ ఎరువులు వాడకుండా రసాయనిక ఎరువుల మీదనే ఆధారపడటం, నాణ్యత సరిగా లేని నీటిని పెట్టుకోవడం, ఈ విధంగా మనకు ఈ చౌడు నేలలు ఏర్పడడానికి కారణాలు తెలియజేశారు. అయితే పాల చౌడు నేలల గురించి ఈ విధంగా తెలియజేస్తున్నారు. నేలపై భాగంలో ఎండాకాలంలో తెల్లని ఉప్పు కలిగి ఉంటుంది. కొన్ని రకాల నేలలు గాలిలోని తేమను పీల్చుకొని ఎల్లప్పుడూ తడిగా ఉండే లక్షణం కలిగి ఉంటాయి. కొన్ని చోట్ల భూమి మెత్తటి పొడిగా పొంగి ఉంటుంది. దీనిపై కాలు వేసినప్పుడు నేల కృంగడం కూడా గమనించవచ్చు. లవణాలు తట్టుకునే ఉప్పాకు మొక్కలు ఈ నేలలో పెరిగి ఉంటాయి. వీటి ఆకులు ముదురు ఆకుపచ్చ రంగు కలిగి తాకినప్పుడు మైనం వలె మెత్తని జిగురుగా ఉంటాయి. పైరు వేసినప్పటికీ పొలం మీద మొక్కలు అక్కడక్కడ మాత్రమే ఉంటాయి. పైరు సరిగా ఎదగదు. పెరుగుదల ఎగుడు జిగుడుగా ఉంటుంది. ఆకులు ముడుచుకొని ఉంటాయి. చివర్లు ఎండి ఉంటాయి. ఈ లక్షణాల ఆధారంగా పాల చౌడు నేలలను గుర్తించవచ్చు. మరి ఈ పాల చౌడు నేలలను ఏ విధంగా మనం సారవంతం చేసుకోవాలి? నాణ్యత గల సాగునీరు కావాలి. మురుగునీరు పోయే సౌకర్యం ఉండాలి. పొలాన్ని చదును చేసి సుమారు 20-25 సెంట్ల మడులుగా విభజించి గట్లు వేయాలి. మొదటిసారి సుమారు 9 అంగుళాల నీరు పెట్టి బాగా దమ్ము చేసి రోజంతా తీరనిచ్చి మరుసటి రోజు మురుగు కాలువ ద్వారా నీటిని పారదోయాలి. రెండవసారి 4-5 అంగుళాల నీరు సరిపోతుంది. పొలాన్ని దమ్ము చేసి తర్వాత రోజు తీసివేయాలి. ఈ విధంగా 4-5 సార్లు చేస్తే లవణ పరిమాణం తగ్గిపోతుంది. నేల సాధారణ స్థితికి వస్తుంది. సాగునీటిని నేరుగా మడిలోకి వచ్చే విధంగా, మురుగునీరు బయటకు వెళ్లే విధంగాను వేరువేరు కాలువలు ఏర్పాటు చేసుకోవాలి. ఒక మడిలోని నీరు మరొక మడిలోకి పారించరాదు. మురుగు కాలువలు కనీసం 18 అంగుళాల లోతు ఉండాలి. మురుగునీరు తీసివేయడంలో అత్యంత జాగ్రత్త వహించాలి. ఇక ఈ నేలలు ఏ విధంగా సాగు చేసుకోవాలంటే, బాగు చేసిన పొలంలో సేంద్రియ ఎరువులు అధికంగా వాడాలి. జీలుగ వంటి పచ్చి రొట్టె పైర్లు వేసి భూమిలో కలియదున్నాలి. 2 వారాల వరకు మురగనిచ్చి నీటిని తీసివేసి కొత్త నీరు పెట్టి వరిని మొదట పంటగా వేయాలి. సాధారణంగా వేసే ఎరువుల కన్నా 20% అధికంగా వేయాలి. ఎకరాకి 20 కిలోల జింక్ సల్ఫేట్ చివరి దుక్కిలో కానీ నాటడానికి ముందు కానీ వేయాలి. సూక్ష్మ పోషకాల లోపాలు పైరుపై ఎప్పటికప్పుడు గమనించి సవరించాలి. యూరియా, అమోనియం సల్ఫేట్, సూపర్ ఫాస్ఫేట్, డిఏపీ, ఎన్పీకే కాంప్లెక్స్ ఎరువులు వేయొచ్చు. అమోనియం క్లోరైడ్, మ్యూరేట్ ఆఫ్ పొటాస్ వేయకూడదు. ఇక కారు చౌడు అధిక క్షార నేలలు గుర్తించడం ఎలా? నేల ఎండినప్పుడు గుణపం వేసినా దిగబడనంత గట్టిగా ఎండబారి రాయవలే ఉంటాయి. తగినంత నీరు తేమ ఉన్నప్పుడు మెత్తటి చిక్కటి బురద తయారవుతుంది. కాలు పెడితే దిగుబడిపోతుంది. నీరు ఎప్పుడూ తేరుకోదు, మట్టిగా ఉంటుంది. రోజుల తరబడి నీరు ఇంకదు. గాలి నీరు చొరబడే శక్తి తక్కువగా ఉంటుంది. నేల యొక్క భౌతిక లక్షణాలు క్షీణించి ఉంటాయి. నేలలోని సేంద్రియ పదార్థం హ్యూమస్ కలిగి చౌడు కారణంగా కారు చౌడు నేలలకు అందులో నిలబడిన నీటికి ఒక విధమైన నల్లని రంగు వస్తుంది. ఈ నేలల్లో సాధారణంగా మొక్క మొలవదు. మొలచినా అక్కడక్కడ మాత్రమే ఉండి తగినంత ఎదుగుదల కనిపించదు. ఇటు భూముల్లో సోడియం వియాన్ మార్పిడి శాతం 15 కన్నా మించి ఉంటుంది. ఈ స్థితి 8.5 కన్నా ఎక్కువ ఉదజని సూచిక గల ఎర్ర నేలలోనూ, 9 కన్నా అధికంగా గల నల్ల నేలలోనూ కనిపిస్తుంది. నీటిలో కరిగే లవణాలు మాత్రం తక్కువ స్థాయిలో సామాన్య స్థితిలో ఉంటాయి. కారు చౌడు లక్షణాల ఫలితంగా మొక్క తీసుకోవలసిన పోషక సమతుల్యత దెబ్బతింటుంది. అవసరమైన కొన్ని పోషకాలు అందుబాటు కాకపోవటం, అవసరం

కొన్ని పోషకాలు అధికంగా అందుబాటులోకి వచ్చి మొక్కకు హాని కలిగించడం జరుగుతుంది. నేల భౌతిక లక్షణాలు, ముఖ్యంగా నేల నిర్మాణం క్షీణించి ప్రతికూలంగా మారుతుంది. అనుకూలమైన నేల నిర్మాణం ప్రత్యేకించి మెట్ట, ఆరుతడి పైరులలో అధిక ప్రాముఖ్యం వహిస్తుంది. అధిక దిగుబడి సాధించడంలో కీలక స్వభావం చూపుతుంది. మరి ఇటువంటి నేలను ఏ విధంగా మనం పరిష్కరించుకోవాలి, ఏ విధంగా సారవంతమైన నేలలను తయారు చేసుకోవాలి అన్న వివరాలు ఈ విధంగా అందిస్తున్నారు. ఇవి రెండు దశలుగా ఉంటుందని తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు. మార్పిడి అయ్యే సోడియంను నీటిలో కరిగే లవణాలుగా మార్చడం, కరిగిన లవణాలను మురుగునీటి ద్వారా బయటకు పంపడం, కారుచౌడు నేలల్లో సోడియం శాతం 15 కన్నా తక్కువ స్థాయికి తీసుకురావడం, ఉదజని సూచికను అనుకూలమైన స్థాయికి తగ్గించడం ముఖ్యమైన అంశాలు. ఈ విధంగా తీసుకురావడానికి అవసరమైన సవరణ పదార్థాలను సాయిల్ అమెండ్మెంట్స్ అంటారు. నేలకు వేయాలి జిప్సం, సల్ఫ్యూరిక్ ఆమ్లం, అల్యూమినియం సల్ఫేట్, గంధకం, కాల్షియం క్లోరైడ్ మొదలైన రసాయనాలను సవరణ పదార్థాలుగా వాడొచ్చు. అయితే వీటిలో ముఖ్యమైనవి చౌకగా లభించేవి, బాగా అందుబాటులో ఉండేది జిప్సం అంటే కాల్షియం సల్ఫేట్ అనే రసాయన పదార్థం. ఇందులో 24% కాల్షియం, 18% గంధకం ఉంది. నేలలో మార్పిడయ్యే సోడియం శాతాన్ని తగ్గించడానికి కాల్షియం, ఉదజని సూచికను తగ్గించడానికి గంధకం ఉపయోగపడుతుంది. కారుచౌడు నేలలు బాగు చేయడానికి తగినంత నీటి వసతి, మురుగునీరు పోవు సౌకర్యంతో పాటు జిప్సం అందుబాటులో ఉండాలి. ఎకరానికి వేయాల్సిన జిప్సం పరిమాణం నేల క్షారత తీవ్రతపై, అనగా మార్పిడి చెందే సోడియం పరిమాణంపై ఆధారపడి ఉంటుంది. దీనిని ప్రయోగశాలలో పరీక్షల ద్వారా నిర్ధారిస్తారు. నేలను బాగా చదును చేసి సుమారు 20-25 సెంట్లు మడులుగా విభజించి సరైన గట్లు వేసుకోవాలి. బాగా పొడి చేసిన జిప్సం నేలపై సమానంగా పడేటట్లు చల్లి దున్ని నీరు పెట్టి ఇంకేటట్లు చేయాలి. పూర్తిగా ఇంకిన తర్వాత మరల నీరు పెట్టి ఇంకేటట్లు చేయాలి. మొదట నీరు ఇంకడం నెమ్మదిగా ఉంటుంది. 3-4 రోజులు లేదా అంతకన్నా ఎక్కువ సమయం పట్టొచ్చు. జిప్సం నీటిలో తక్కువగా నెమ్మదిగా కరిగే స్వభావం కలది కనుక చర్య కూడా నెమ్మదిగా జరుగుతుంది. భూమిలో వేసిన జిప్సం రసాయన చర్య జరిగే కొద్దీ నీరు త్వరగా ఇంకడం ప్రారంభమవుతుంది. ఈ విధంగా 3-4 సార్లు నీరు పెట్టి ఇంకిన తర్వాత చివరగా నీటిని అధికంగా పెట్టి దమ్ము చేసి తీరనిచ్చి మరునాడు మురుగు కాల్వల ద్వారా నీటిని తీసివేయాలి. ఈ ప్రక్రియలో జిప్సంలోని కాల్షియం నేలలో చొరబడి నేలలో ఉన్న మార్పిడయ్యే సోడియం ధాతువు సోడియం సల్ఫేట్ గా మార్పు చెందుతుంది. ఇది మురుగునీటి ద్వారా బయటకు పోతుంది. ఫలితంగా మార్పిడయ్యే సోడియం శాతం తగ్గుతుంది. దీనితో పాటు ఉదజని సూచిక కూడా తగ్గి నేల సాధారణ స్థితికి వస్తుంది. ఇక నేలను బాగు చేసిన తర్వాత జీలుగను పచ్చిరొట్ట పైరుగా వేసి పూత దశలో నేలలో కలయదున్నాలి. బాగా నీరు పెట్టి 2 వారాలు మురుగనిచ్చి నీటిని తీసివేయాలి. మరల నీరు పెట్టి మొదటిగా వరి నాటాలి. రసాయన ఎరువులు సాధారణంగా వేసే దానికన్నా 25% అధికంగా వేయాలి. ఎకరానికి 20 కిలోల జింక్ సల్ఫేట్ వేయాలి. పైరుపై ఇతర పోషకాల లోపాలు కనిపిస్తే వాటిని గుర్తించి వెంటనే సవరించుకోవాలి. నారు చిక్కగా నాటి తగిన నిమ్మకలు ఉండేటట్లు చూడాలి. ఈ నేలలో లేత నారు కన్నా ముదురు నారు సులభంగా నిలదొక్కుంటుంది. పొలానికి నీరు పలచగా ఎక్కువసార్లు పెట్టడం మంచిది. సాధారణంగా రసాయన ఎరువులన్నీ వాడవచ్చు. మొదటి వరి పంట వేసిన తర్వాత ఇతర పంటలు వేసుకోవచ్చు. కారు చౌడు తట్టుకునే పైరు ఎన్నుకోవాలి. విత్తన పరిమాణం మామూలుగా వాడేదానికన్నా ఎక్కువ వాడి మొక్కల సంఖ్య తగ్గకుండా చూడాలి. ఇలాంటి మంచి పద్ధతులు పాటించితే చౌడు నేలలను సాగుకు అనుకూలంగా మార్చుకొని మంచి దిగుబడులు సాధించుకుంటారని మన వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు ఈ విధంగా మన రైతు సోదరులకు అందించారు.

విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో వ్యవసాయ సూచనలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. శ్రోతలు చిత్రసీమలో ఇప్పుడు వింటారు నువ్వు నేను చిత్రం కోసం ఆర్పి పట్నాయక్, ఉషా మరియు బృందం పాడిన పాట, గీత రచన కులశేఖర్, సంగీతం ఆర్పి పట్నాయక్.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు తెలంగాణ, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. అనేక అభివృద్ది ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తారు. భారతీయ జనతా పార్టీ నాయకుడు శుభేందు అధికారి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుకు తమకు 120 మంది సభ్యుల మద్దతు లభించిందని టీయూకే అధినేత జోసెఫ్ విజయ్ గవర్నర్కు తెలియజేశారు. అత్యాధునిక అగ్ని క్షిపణిని మన దేశం పరీక్షార్థం విజయవంతంగా ప్రయోగించింది. ఐపీఎల్ క్రికెట్లో ఇంకొద్దిసేపట్లో జైపూర్లో ప్రారంభమయ్యే మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ గుజరాత్ టైటన్స్తో తలపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు తెలంగాణలో సుమారు 1535 కోట్ల రూపాయల విలువైన కీలక రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తారు. రైల్వే మార్గాల సామర్థ్యాన్ని పటిష్టం చేయడానికి రద్దీని తగ్గించేందుకు 118 కిలోమీటర్ల కాజీపేట విజయవాడ మల్టీ

0: ట్రాకింగ్ ప్రాజెక్ట్, కాజీపేట రైల్ అండర్ పాస్ ప్రారంభోత్సవంతో సహా పలు కార్యక్రమాల్లో ప్రధానమంత్రి పాల్గొంటారు. సుమారు 1535 కోట్ల రూపాయల విలువైన ఈ ప్రాజెక్టులో కాజీపేట విజయవాడ మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టుకి చెందినవి వివిధ సెక్షన్లున్నాయి. ఈ ప్రాజెక్ట్ అత్యంత రద్దీగా ఉండే గ్రాండ్ ట్రంక్ కారిడార్లో లైన్స్ సామర్థ్యాన్ని పెంచుతుంది. దీనివల్ల రైళ్ల వేగవంతమైన రాకపోకలతో రద్దీ తగ్గుతుంది, సమయ పాలన మెరుగుపడుతుంది. ఈ ప్రాంతంలో సరుకు రవాణాకు కూడా ఊతం లభించనుంది. హైదరాబాద్ బలర్షా విజయవాడ వైపు ఏకకాలంలో రైళ్ల రాకపోకలను అనుమతించడం ద్వారా కాజీపేట్ జంక్షన్ వద్ద రద్దీని తగ్గించే రైల్ అండర్ పాస్ కూడా ప్రధానమంత్రి జాతికి అంకితం చేస్తారు. సాయంత్రం సికింద్రాబాద్ లోని ప్యారేడ్ గ్రౌండ్స్ లో జరిగే బహిరంగ సభలో ప్రధానమంత్రి పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. రేపు ఒకరోజు పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి బెంగళూరు వెడతారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45వ వార్షికోత్సవ వేడుకలకు వ్యవస్థాపకులు శ్రీ శ్రీ శ్రీ రవిశంకర్ 70వ జన్మదిన వేడుకలకు ఆయన హాజరవుతారు. ఈ సందర్భంగా ఆశ్రమ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన ధ్యాన మందిరం, ధ్యానశాలను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. హెచ్ఏఎల్ విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత పశ్చిమ బెంగాల్ అస్సాం ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయానికి గుర్తింపుగా కర్ణాటక రాష్ట్ర బీజేపీ నాయకులు ప్రధానమంత్రిని సన్మానిస్తారు. రేపటి నుంచి 2 రోజుల పాటు గుజరాత్ లో కూడా నరేంద్ర మోదీ పర్యటిస్తారు. తన పర్యటనలో 2 రోజున ఎల్లుండి సోమనాథ్ ఆలయ పునరుద్దరణ 75వ వార్షికోత్సవాన్ని పునరుస్కరించుకుని నిర్వహించనున్న సోమనాథ్ అమృత్ మహోత్సవంలో మోదీ పాల్గొంటారని ప్రధానమంత్రి కార్యాలయం తెలియజేసింది. ఈ వేడుకల భాగంగా ప్రధానమంత్రి పలు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విశేష మహాపూజలో పాల్గొన్న అనంతరం ఆలయ పతాకావిష్కరణ, కుంభాభిషేక క్రతువులు నిర్వహిస్తారు. సోమనాథ్ గొప్ప వారసత్వాన్ని, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను చాటి చెప్పే విధంగా ఒక స్మారక స్టాంపును, నాణ్యాన్ని విడుదల చేస్తారు. తన పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి వడోదరా కూడా సందర్శిస్తారు. అక్కడ ఆయన సర్దార్ ధామ్ హాస్టల్ను ప్రారంభించి ప్రసంగిస్తారు. ఈ ప్రాజెక్టులో 1000 మందికి పైగా బాలురు బాలికలకు వేర్వేరుగా వసతి సౌకర్యాలతో పాటుగా సెంట్రల్ డైనింగ్ హాల్, లైబ్రరీ, ఆడిటోరియం వంటి అనేక సదుపాయాలు ఉన్నాయి. దేశ రాజధాని ప్రాంతం ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ సిఏక్యూఎం ఒక ప్రత్యేక తనిఖీ డ్రైవ్ నిర్వహించింది. ఈ తనిఖీల్లో ప్రధానంగా రోడ్లపై కనిపిస్తున్న ధూళి స్థాయిని అంచనా వేయడం, నగరంలో రోడ్ల శుభ్రత, ఊడ్చే పనులను సమీక్షించడంపై దృష్టి సారించారు. నోయిడా అథారిటీ పరిధిలోని 46 రోడ్డు మార్గాలను కవర్ చేస్తూ మొత్తం 19 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ఈ తనిఖీల్లో పాల్గొన్నాయని పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ నేపథ్యంలో మెకనైజ్డ్ స్వీపింగ్, నీటిని చల్లడం, పేరుకుపోయిన నిర్మాణ వ్యర్థాలను సకాలంలో తొలగించడం ద్వారా ధూళి నివారణ చర్యలను ముమ్మరం చేయాలని కమిషన్ సంబంధిత అధికారులను ఆదేశించింది. వాయు కాలుష్యంలో హాట్స్పాట్స్ను గుర్తించడానికి, స్థానిక కాలుష్యం కారణాలను తగ్గించడానికి కొనసాగుతున్న ప్రయత్నాల్లో భాగంగా ఢిల్లీ దేశ రాజధాని ప్రాంతమంతటా ఆపరేషన్ క్లీనర్ డ్రైవ్లు కొనసాగుతాయని కూడా కమిషన్ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIRNews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. పశ్చిమ బెంగాల్లో తొలి బీజేపీ ప్రభుత్వానికి సారథ్యం వహిస్తూ భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష నేత శుభేందు అధికారి ఈరోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కోల్కతాలోని బ్రిగేడ్ పెరడ్ గ్రౌండ్స్ లో వైభవంగా జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఆర్ఎన్ రవి ఆయనతో ప్రమాణం చేయించారు. ముఖ్యమంత్రితో పాటు 5 కేబినెట్ మంత్రులకు కూడా ప్రమాణ స్వీకారం చేశారు.
1: ভারতের সংবিধানের প্রতি আমি অকৃত্রিম নিষ্ঠা ও আনুগত্য পোষণ করিব। আমি ভারতের সার্বভৌমত্ব ও অখণ্ডতা রক্ষা করিব।
0: దిలీప్ ఘోష్, అగ్నిమిత్రపాల్, అశోక్ కీర్తనియా, నిషిత్ ప్రమాణిక్, సుధీర్ రామ్ తుడు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు 13వ తేదీన విధానసభలో ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఎన్డీఏ బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బీజేపీ అధ్యక్షుడు నితిన్ నవీన్, బీజేపీకి చెందిన ఇతర ప్రముఖ నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 2026 పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ 207 స్థానాలు గెలుచుకోగా గత 15 రాష్ట్రాన్ని పాలించిన తృణమూల్ కాంగ్రెస్ 80 స్థానాలకు పరిమితమైంది. తమిళనాడులో సి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే రాష్ట్రంలో

0: కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తమకు 120 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ప్రకటించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 108 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించిన తమిళ గవేట్రీ కళగం 234 మంది సభ్యులున్న తమిళనాడు అసెంబ్లీలో ప్రభుత్వం అవసరం చేయడానికి అవసరమైన 118 మెజారిటీ మార్కును చేరుకోవాల్సి ఉంది. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు వీసీకే ఐయుఎంఎల్ పార్టీలు తమకు బేషరతు మద్దతు ప్రకటించాయని టీవీకే తెలియజేసింది. చెన్నైలో విలేకరులతో మాట్లాడుతూ టీవీకే నాయకుడు ఆధవ అర్జున, విడుదలై చిరుదైగల్ కచ్చి వీసీకే తమ పార్టీకి మద్దతు తెలియజేసిందని, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ కూడా విజయ్ నేతృత్వంలోని పార్టీకి మద్దతుంటుందని హామీ ఇచ్చిందని తెలియజేశారు. 2 నియోజకవర్గాల నుంచి గెలుపొందిన విజయ్ ఒక స్థానానికి రాజీనామా చేయవలసి ఉంటుంది. దానివల్ల టీవీకే బలం 107కి తగ్గుతుంది. ఒడిశాలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుండి ఎంఐఆర్వీ మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటెడ్ రీఎంట్రీ వెహికల్ వ్యవస్థ కలిగిన అత్యాధునిక అగ్ని క్షిపణిని పరీక్షార్థం భారత్ నిన్న విజయవంతంగా ప్రయోగించింది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో సుదూర భౌగోళిక ప్రాంతాల్లో విస్తరించి ఉన్న వివిధ లక్ష్యాలను ఛేదించేలాగా మల్టిపుల్ పేలోడ్స్తో ఈ క్షిపణిని పరీక్షించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ సోషల్ మీడియాలో తెలియజేసింది. ఎంఐఆర్వీ సామర్థ్యం కలిగిన అగ్ని క్షిపణిని విజయవంతంగా పరీక్షించినందుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, డీఆర్డీఓ, భారత సైన్యం, రక్షణ పరిశ్రమ వర్గాలను అభినందించారు. పాకిస్తాన్ మానవ హక్కుల మండలి ఈరోజు పెట్రోలియం ఉత్పత్తుల ధరల పెంపును తీవ్రంగా ఖండించింది. దీన్ని ప్రజలపై జరిగిన ప్రత్యక్ష దాడిగా అభివర్ణించింది. పాకిస్తాన్ ప్రభుత్వం పెట్రోల్ ధరను లీటర్కు 14.92 రూపాయలు, హైస్పీడ్ డీజిల్ ధరను లీటర్కు 15 రూపాయలు మేరవించిన నేపథ్యంలో ఈ విమర్శలు వెలువడ్డాయి. సవరించిన ధరలు ఇవాటి నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో ప్రస్తుతం పెట్రోల్ ధర లీటర్కు 415 పాకిస్తాన్ రూపాయలకు చేరగా డీజిల్ ధర కూడా లీటర్కు 415 రూపాయలుగా ఉంది. పెంచిన ధరలను తక్షణమే ఉపసంహరించుకోవాలని, ప్రజలకు ఊరట కల్పించాలని మానవ హక్కుల సంస్థ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఉన్నత వర్గాలు అనుభవిస్తున్న అనవసరమైన ప్రోత్సాహకాలను తగ్గించాలని కూడా మానవ హక్కుల మండలి డిమాండ్ చేసింది. హంటా వైరస్ వ్యాప్తికి గురై కెనరీ ఐలాండ్స్ వైపు వెడుతున్న ఒక క్రూజ్ షిప్ నుంచి 140 మందికి పైగా ప్రయాణికులను, సిబ్బందిని సురక్షితంగా తరలించే ప్రక్రియను పర్యవేక్షించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ అధిపతి ఈరోజు స్పెయిన్ చేరుకున్నారు. ప్రయాణికులు, సిబ్బంది, ఆరోగ్య నిపుణులు సురక్షితంగా ఓడదిగేలా పర్యవేక్షించేందుకు తాము స్పెయిన్ ప్రభుత్వ ఉన్నతాధికారులతో కలిసి టెనరిఫ్ ద్వీపానికి వెడుతున్నట్లు డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనోమ్ తెలియజేశారు. ఈ వైరస్ వ్యాప్తి కారణంగా ఇప్పటి వరకు 3 మరణించారు. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ గుజరాత్ టైటన్స్తో తలపడుతుంది. రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభమవుతుంది. నిన్న రాత్రి ఢిల్లీలో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ 8 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ ను ఓడించింది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు తెలంగాణ, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. బీజేపీ నాయకుడు శుభేందు అధికారి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు తమకు 120 సభ్యుల మద్దతు లభించిందని టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ గవర్నర్ తెలియజేశారు. ఐపీఎల్ క్రికెట్లో ఇంకొద్దిసేపట్లో జైపూర్లో ప్రారంభమయ్యే మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు గుజరాత్ టైటన్స్తో తలపడుతుంది. 7:30 మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.

0: భారతీయ సంస్కృతి సంప్రదాయాలలో గోవుకు అత్యంత పవిత్రమైన విశిష్టమైన స్థానం ఉంది. గోవును కేవలం ఒక పశువుగా కాకుండా గోమాతగా ఆరాధించటం మన ఆనవాయితీ. మన దేశంలో పశుపాలన అంటే వ్యవసాయంలో ఉపయోగపడే నెమరువేయు జంతువులకు దేశవాళీ గోవులు సంతతి గేదెలు, మేకలు, గొర్రెలు. ఇవి ఆదికాలం నుండి జీవన విధానంలో భాగంగా ఉన్నాయి. ఇవి అన్నీ సాధు జంతువులే. మన సంస్కృతిలో దేశవాళీ ఆవుల సంతతిని ఇంకా నెమరువేయు జంతువులను సంపదగా, ఆత్మీయ జీవులుగా క్రీస్తుపూర్వం 7000 సంవత్సరాల క్రితం హరప్పా నాగరికతలోని నాణాలపై ఎద్దుబొమ్మను ముద్రించేవారు. దీనిని ఆచారాలకు మించిన జీవనశైలిగా భావించవచ్చు. దేశవాళీ గోవుల సంతతి ఎంతో ముఖ్యమైనది. ప్రకృతి, మానవుడు మరియు వ్యవసాయాన్ని అనుసంధానించే జీవ వ్యవస్థలో గోజాతి కేంద్ర బిందువులుగా ఉంటాయి. దీనిని పాడి పంట అంటాము. అయితే ఒక పాడి మాత్రమే ఉన్న రైతు ఆర్థికంగా ఎదగలేడు. అలాగే ఒక వ్యవసాయం మాత్రమే ఉన్న రైతు కూడా ఆర్థికంగా నష్టపోతాడు. కాని పాడి పంట ఉన్న రైతు ఆర్థికంగా బలంగా ఉంటాడు. గ్రామీణ జీవన విధానంలో దేశవాళీ ఆవుల సంతతిని పోషించే పాత్ర సంస్కృతిపరంగా, ఆర్థికపరంగా, భావాత్మకంగా ఎంతో గొప్పదైనది.
1: దేశవాళీ గోవుల సంతతి వల్ల వచ్చే ఉత్పత్తులైన పాలు, పాల ద్వారా వచ్చే వెన్న, మిగడ, పెరుగు, మజ్జిగ, పన్నీరు, నెయ్యిని మనం ఎంతో ఆరోగ్యపరమైన, ఇష్టమైన, నాణ్యమైన ఆహారంగా స్వీకరిస్తాం. గోమూత్రం, గోమయం అంటే పేడ ఆయుర్వేదంలో, ప్రకృతి గో ఆధారిత వ్యవసాయంలో కీలకంగా ఉన్నాయి. దేశవాళీ ఆవుల సంతతి వల్ల వచ్చే పేడతో తయారైన ఇంధనాలు, దేశవాళీ ఆవుల మూత్రంతో తయారయ్యే జీవామృతం, ఘనజీవామృతం, పశువుల పెంట, నీమాస్త్రం, బ్రహ్మాస్త్రం, దశపర్ణి కషాయం లాంటి పదార్థాలు పర్యావరణానికి మేలు చేస్తూ సాంప్రదాయ ప్రకృతి జీవ గో ఆధారిత వ్యవసాయంలో ఎంతో ముఖ్యమైన భూమికను పోషిస్తున్నాయి. దేశవాళీ ఆవులంటే పాలిచ్చే జంతువులు మాత్రమే అని అనుకుంటే మూర్ఖత్వం అవుతుంది. ఆవులు పాలు ఇవ్వకున్నను ఎంతో విలువైన పేడ, మూత్రాన్నిస్తాయి. ఈ పేడ, మూత్రంతో రైతుల పొలం సస్యశ్యామలం అవుతుంది. ఈ గో సంరక్షణ మన దేశంలో రైతులకు ఉపాధి, ఆర్థిక అభివృద్ధి కలిగించే మార్గం మాత్రమే కాదు, మానవత్వాన్ని పెంపొందించే సాధనంగా కూడా ఉపయోగపడుతుంది.
0: శాస్త్రీయంగా దేశవాళీ గోసంతతి వల్ల వచ్చే పేడ, మూత్రంతో ప్రకృతి గో ఆధారిత జీవ వ్యవసాయ విధానము ఇంకా దీర్ఘకాలిక రోగాలకు పంచగవ్య ఆధారిత ఆయుర్వేద మందులైన గోమూత్ర అర్కము, సువర్ణ ప్రాసనం, తక్రాసవ ఇలా 300 రకాలకు పైగా వస్తువులు మానవ ఆరోగ్యానికి తోడ్పడుతున్నాయి. వీటిని గురించి నూతన పరిశోధనలు ఇంకా చేయబడుతూ ఉన్నాయి. ఒక హైదరాబాద్ నగరానికే రోజుకు సరాసరి 1 కోటి లీటర్ల పాలు అవసరం అవుతాయి. ఒక ఆవు కాని, గేదె కాని రోజుకు 2 నుండి 4 లీటర్ల పాలు ఇస్తే మనకు 25 లక్షల పాలిచ్చే ఆవులు, గేదెలు ఉండాలి. అలా 25 లక్షల పాలిచ్చే ఆవులు, గేదెలు ఉండాలంటే 1 కోటి ఆవులు, గేదెలు అవసరం. మరి 1000లకు పైగా ఉన్న గ్రామాలకు పాలు కావాలంటే ఎన్ని పాడి ఆవులు, గేదెలు ఉండాలి? తెలంగాణ ప్రభుత్వ యానిమల్ హస్బెండరీ శాఖ వారు చెప్పేది ఏమిటంటే, మొత్తం తెలంగాణ వ్యాప్తంగా సుమారు 42,32,000 ఆవులు

0: 42 లక్షల ఎద్దులు, 26 వేల గేదెలు, దుండలు ఉన్నాయని. ఇందులో సగం మగవి, కొన్ని చిన్నవి. పాలు ఇవ్వనివి ఉంటే మరి పాలిచ్చేవి ఎన్ని ఉంటాయి?
1: దీనిని బట్టి అర్థం చేసుకోవాల్సిందేమిటంటే, ఇప్పుడున్న రైతాంగం తప్పనిసరిగా ప్రతి కుటుంబానికి కొన్ని ఆవులను కానీ గేదెలను కానీ తమ వ్యవసాయ విధానానికి చేర్చవలసిందే. ఎంతో డిమాండ్ ఉన్న పాల ఉత్పత్తుల అమ్మకం ద్వారా ఆర్థికాభివృద్ధి, పాలు ఇవ్వలేని సందర్భంలో పేడ, మూత్రం ద్వారా వారి వారి భూమిని సస్యశ్యామలం చేయటానికి ఈ గోజాతులు పనికొస్తాయన్నమాట. ప్రతి ఒక్కరూ గోసంతతి గురించి ఆధునిక పరిశోధనల ఆధారంగా శాస్త్రీయ విలువలు, వాటి ఆధారంగా ప్రకృతి, జీవ, గో ఆధారిత వ్యవసాయ విధానంలోని మెలకువలను తెలుసుకుని తద్వారా స్వయం సమృద్ధిని, అహింసాత్మక దృక్కోణాన్ని పెంచుకోవడమే గోసేవ లక్ష్యంగా ఉద్యమించాల్సి ఉంటుంది. దేశీ గోవు అంటే పాలల్లో ఏటు బీటా కెసిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. ఇది మన జీర్ణ వ్యవస్థకు, చిన్నపిల్లల మెదడు అభివృద్ధికి ఆరోగ్యకరమైనది. విదేశీ సంకరజాతి పశువుల్లో A1 బీటా కెసిన్ ప్రోటీన్ ఉండటంతో కొన్ని జీర్ణ సంబంధ క్యాన్సర్లకు, ఆరోగ్య సమస్యలకు కారణమవుతుందని ఆస్ట్రేలియా శాస్త్రవేత్త కీత్ వుడ్ఫోర్డ్ తన ది డెవిల్స్ ఇన్ ద మిల్క్ అనే రీసెర్చ్లో పేర్కొన్నాడు. అంటే ఏటూ పాలే నిజమైన పాలుగా మనం ఇప్పుడు అభివర్ణించవచ్చు.
0: దేశీ గోవుల శరీరాకృతి చాలా బలిష్టంగా, సొగసైన ఒడ్డు, పొడవుగా, శాంతివంతంగా, చర్మం తేజవంతంగా, అధిక రోగనిరోధక శక్తిని కలిగి అధిక వ్యవసాయ పనిచేసేటట్లుగా ఉంటుంది. ఇంకా నాటుగావు ప్రత్యేకత ఏమిటంటే, ఎత్తైన కొమ్ములు, కింది వరకు వేలాడే తోక, గంగడోలు, మూపురం ఉంటుంది. 50 సంవత్సరాల క్రితం భారతదేశ వ్యాప్తంగా సుమారు 300 గోజాతులకు పైగా ఉండేవి. చాలా జాతులు అంతరించిపోగా ఇప్పుడు 54 జాతుల వరకే పరిమితమైనవి. అంటే ఈ 50 సంవత్సరాలలో ఏం జరిగిందో మనకు అర్థమవుతోంది. మనం నిత్యం పోటీపడే చైనా ఒక చిన్న చేప జాతి గురించి 2025లో 300 పైగా డ్యాములను కూల్చివేసి ఆ చేప జాతిని రక్షించటానికి ఏర్పాట్లు చేసినట్లుగా మనం విన్నాం. మరి ఆవులను, ఎద్దులను, నెమరువేయు జంతువులన్నింటినీ రక్షించకపోతే ప్రకృతిలో సెల్యులోస్ అంటే డీకంపోజ్ కాకపోవటం వల్ల మానవ జాతి అంతరించిపోయే ప్రమాదం ఉంది. దేశీ ఆవుల సంతతిలో మాత్రమే మెడ కింద చాలా వదులుగా ఉన్న చర్మం వేలాడుతూ ఉంటుంది. దీనిని గంగడోలు అంటారు. భుజాలపైన ఎత్తైన మూపురం ఉంటుంది. ఇందులో సూర్యకేతు నాడి ఉందని, ఇది సూర్యకాంతిని గ్రహించి ఆవు పాలల్లో పౌష్టికతను పెంచుతుందని శాస్త్రోక్తంగా చెప్పారు. నాటు ఆవు జాతుల మూత్రంలో యాంటీబ్యాక్టీరియల్, యాంటీఫంగల్, యాంటీవైరల్ లక్షణాలు ఉన్నాయని శాస్త్రీయంగా నిరూపితమైంది. ఇది మంచి ఫంగిసైడ్, బ్యాక్టీరియోసైడ్, వైరిసైడ్లుగా పనిచేస్తుంది. మన దేశీ ఆవుల మూత్రానికి అమెరికా 13 రకాల పేటెంట్లను ఇచ్చింది.
1: విదేశీ సంకరజాతి ఆవులు అధిక పాలు ఇస్తాయి గాని ఎండను, చలిని, రోగాలను తట్టుకోలేవు. అందువల్ల ఆరోగ్య నిర్వహణకు ఖర్చు ఎక్కువ. భారతదేశ వాతావరణ పరిస్థితులను అవి తట్టుకోలేవు. అందువల్ల వాటిని సాకే రైతు ఆర్థికంగా నష్టపోతాడు. కానీ దేశీ గోవులు అలా కాదు. ఇవి తక్కువ నీటితో జీవించగలుగుతాయి. ఇది నీటి భద్రతకు ఉపయోగపడతాయి. రాజస్థాన్ ఎడారి ప్రాంతంలో కాంక్రేజ్ అనే జాతి ఆవులు అత్యంత కఠినమైన 50 డిగ్రీల వేడిని, నీటి లేమిని, ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకుని రోజుకు సుమారు 16 నుండి 20 లీటర్ల వరకు పాలనిస్తాయి. హిమాచల్ ప్రదేశ్లో 0 నుండి 2 డిగ్రీల సెంటీగ్రేడ్ చలిలో రాఠీ జాతి ఆవు సుమారు రోజుకు 18 లీటర్ల పాలిస్తాయి. ఈ ఆవుల్ని ప్రత్యేకంగా డైరీ ఫామ్లో పెంచరు. ఇవి సహజసిద్ధంగా బయటికి వెళ్ళి వాటికి ఇష్టమొచ్చిన గడ్డిని తిని, అంటే మేసి, మనకు ఎంతో మేలు చేస్తాయి. దేశీ గోవులు వాత్సల్యాన్ని, ప్రేమను చూపుతాయి. అవి తమ పేర్లతో పిలిస్తే పలుకుతాయి. వాటిలో ఎంతో తెలివితేటలను మనం గమనించవచ్చు. అందువల్ల ఆవులకు రైతు కుటుంబాలతో అనుబంధం ఏర్పడుతుంది. కానీ సంకరజాతి ఆవులకు ఈ లక్షణాలేవి అంతగా ఉండవు. విదేశీ సంకరజాతి ఆవులైన జెర్సీ, హోలిస్టైన్, HF జాతుల పాలలో కొవ్వు తక్కువగా ఉండటం వల్ల రైతు ఆర్థికంగా నష్టపోతాడు. కానీ

0: దేశీ జాతులైన సాహివాల్, గిర్ జాతులు భారతదేశంలోనే అత్యధికంగా క్రొవ్వు ఎక్కువగా ఉన్న పాలనిస్తాయి. దేశీ గోవులు అత్యధికంగా 20 సంవత్సరాల వరకు జీవిస్తాయి. అవి భద్రతతో కూడిన వ్యవసాయానికి సహాయపడతాయి. కానీ విదేశీ శంకర జాతులను పాల కొరకు, మాంసం కొరకు మాత్రమే డైరీ ఫారంలో కృత్రిమంగా పెంచబడతాయి. ఇవి వ్యవసాయంలో అంతగా ఉపయోగపడవు. మాతృత్వ భావన దేశీ గోవుల వైఖరిలోనే ఎక్కువగా కనిపిస్తుంది. ఇది మానవ సంబంధాల మాదిరిగా ఉంటుంది. మన దేశంలో మరికొన్ని జాతుల పేర్లైన తూర్పు పొడ, ఒంగోల్, మల్నాడు గిద్ద, పుంగనూరు, హల్లికర్ ఇలాంటివి దక్షిణ భారతదేశంలోనూ, అదేవిధంగా ఉత్తర భారతదేశంలో గిర్, కాంక్రేజ్, సాహివాల్, తార్పార్కర్, రాఠి, బ్రాహ్మణి ఇలాంటి జాతులున్నాయి. ఒకప్పుడు భారతదేశ ప్రదేశంలోని పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇంకా ప్రస్తుత భారతదేశంలో ఉన్న గోజాతులను జబూ క్యాటిల్స్ అంటారు.
1: ఈ ప్రపంచంలో 3 రకాలైన మానసిక పరిస్థితి ఉన్న జీవులు ఉన్నాయి. సత్వగుణం ఎక్కువగా ఉన్నవి, రజోగుణం ఎక్కువగా ఉన్నవి, తమోగుణం ఎక్కువగా ఉన్నవి. సత్వగుణం ఎక్కువగా ఉన్న జీవుల్లో ప్రకృతికి మంచి చేస్తాయి, ఇతర జీవులకు హాని కలిగించవు. ఉదాహరణకు గోవుల లాలజలం, పేడ, మూత్రంలో ఉండే జీవులు, లాక్టిక్ యాసిడ్ బాసిల్లస్ మొదలైనవి. ఇక రజోగుణం ఎక్కువగా ఉన్న జీవుల్లో ఈ గుణం ఉన్న జీవులకు తను మాత్రమే బ్రతకాలి, ఇతరులు బతకకూడదు అనే స్వార్థపూరిత స్థితి ఉంటుంది. ఇవి ఎక్కడ ఉంటే అక్కడ విధ్వంసం, విపత్తు ఉంటుంది. ఉదాహరణకు మలేరియా, క్రిమి, కరోనా వైరస్. ఇక తమోగుణం ఎక్కువగా ఉన్న జీవుల్లో తను ఏ పని చేయకుండా ఇతరుల మీద ఆధారపడి బతుకుతాయి. ఉదాహరణకు నత్తలు. ప్రతి జీవిలోనూ ఈ 3 గుణాలు కలిసే ఉంటాయి. కాకపోతే ఏ గుణం ఎక్కువగా ఉంటే ఆ గుణంలాగా ప్రవర్తిస్తాయి. అయితే నెమరు వేసే జంతువులు ఈ ప్రకృతి పర్యావరణంలో చాలా గొప్ప పనిని చేస్తాయి. ఆవు, ఎద్దు, గేదె, మేక, గొర్రె, దుప్పి, కనుజు, మనుబోతు, లేడి, సాంబార్, జింక లాంటి జంతువుల సంతతి నెమరువేయటం ద్వారా ఈ వాతావరణంలోని భూమి, చెట్ల మీద ఉన్న సత్వగుణం కలిగిన కొన్ని కోటానుకోట్ల సూక్ష్మాంగ జీవులను ఆకర్షించి తన జీర్ణాశయంలోనికి పంపి అక్కడ కిణ్వనం ద్వారా ఆ సూక్ష్మాంగ జీవులను ఎన్నో రెట్లు వృద్ధి చెందించి పేడ, మూత్రం, చొల్లు ద్వారా ఈ భూమి వీధికి విసర్జించటం వలన ఫెర్మరేషన్ జరిగి బయోమాస్ను ఏర్పరుస్తాయి. ఇలా భూమి మీద విసర్జించిన పేడ, మూత్రము, చొల్లు ద్వారా వ్యవసాయంలో తప్పనిసరిగా అవసరం అయిన సత్వగుణం కలిగిన శ్రేష్టమైన సూక్ష్మాంగ జీవులను, మైక్రోబ్స్ ఎక్కడెక్కడ అవి తిరుగుతాయో అక్కడక్కడ భూమి మీద ప్రవేశపెడతాయి. దీనిని మేతటకు వెళ్లటం అంటే గ్రేజింగ్ అంటారు. గ్రేజింగ్ లేకపోతే వ్యవసాయము, అడవుల పెంపు, అడవుల్లో చనిపోయిన చెట్ల నుండి వచ్చే కలప, సెల్యులోజ్ను ఎప్పటికప్పుడు మురిగిపోయి, చీకిపోయి డీకంపోజ్ కాక భూమి లోపల కలవదు. ఈ పనిని సూక్ష్మజీవులు చేస్తాయి. లేకపోతే ఈ భూప్రపంచం మొత్తం ఎండిన కలపతో నిండడం వలన కొత్త మొక్కలు పుట్టవు. దాంతో అడవులు నశించిపోయి జీవులకు ఆక్సిజన్ అందక అందరూ చనిపోతారు. వ్యవసాయం, అడవుల పెంపు జరగకపోతే ఆహార కొరత వచ్చి దానివల్ల యుద్ధాలు వచ్చి మానవ జాతి అంతరించిపోతుంది. ఇక్కడ మనం ప్రాక్టికల్గా ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే లేడి, దుప్పి, జింక, సాంబార్, కనుజు లాంటివి అడవి జంతువులు, వీటిని మనం మచ్చిక చేసుకోలేము. ఇక మిగిలినవి గొర్రెలు, మేకలు. ఇవి వ్యవసాయంలో దుక్కి, దున్నడము, బండి కట్టడము, ఎక్కువ పాలివ్వడం లాంటివి చేయలేవు. అంటే ఇక దేశీ ఆవులు, ఎద్దులు, గేదెలు మాత్రమే మిగిలినవి. దేశీ ఆవులు, ఎద్దులు ఎప్పుడైతే నశించిపోతాయో అప్పుడు ఈ భూమి సారవంతం కానందున బీడుపడి వ్యవసాయ యోగ్యానికి బయోమాస్ ఏర్పడక అడవులు నశించిపోయి తీవ్ర ఆహార కొరత వచ్చి తద్వారా అంతర్యుద్ధంతో ఆయా దేశాలు నశించిపోతాయి. గ్రేజింగ్ లేకపోవటం, కృత్రిమ ఎరువులు వాడుతున్నందువలన అమెరికా లాంటి ఖండంలో 52%కి పైగా నేలబీడు పడిందని గ్రహించారు.
0: రసాయన లేదా కృత్రిమ ఎరువులంటే డిఏపి, పొటాష్, కాంప్లెక్స్ యూరియా ఇవి ఫ్యాక్టరీలో నాఫ్తా ఆధారిత కృత్రిమ

ద్రవ ప్లాస్టిక్ ఎరువులు. కృత్రిమ ఎరువులు చల్లినప్పుడు అవి భూమిలో కరిగిన తర్వాత మొత్తం ప్లాస్టిక్ పొరలాగా పరుచుకొని మట్టి రేణువుల మధ్యలో ఈ ప్లాస్టిక్ రేణువులు పొరలాగా ఏర్పడి గట్టిపడతాయి. దీనివల్ల భూమిలో ఉండే సూక్ష్మాంగ జీవులు, వానపాములు, మిత్ర కీటకాలు శ్వాసక్రియ జరపలేక ఊపిరాడక చనిపోతాయి. ఎప్పుడైతే భూమి లోపల ఉండే వానపాములు, వివిధ రకాల కీటకాలు, సూక్ష్మాంగ జీవులు చనిపోతాయో అక్కడ అవి తయారు చేసే బయో అవైలబిలిటీ ఉన్న కార్బన్ తగ్గిపోతుంది. బయో అవైలబిలిటీ కార్బన్

0: లోపల ఉండే వానపాములు, వివిధ రకాల కీటకాలు, సూక్ష్మాంగ జీవులు చనిపోతాయో అక్కడ అవి తయారు చేసే బయో అవైలబిలిటీ ఉన్న కార్బన్ తగ్గిపోతుంది. బయో అవైలబిలిటీ కార్బన్ అంటే ఒక ఇంటి నిర్మాణానికి మట్టి లేదా ఇసుక ఎంత అవసరమో ఒక మొక్క పెరుగుదలకు బయో అవైలబిలిటీ కార్బన్ అంతే అవసరం. ఒక మొక్కలో కార్బన్ తక్కువలో తక్కువగా 50% ఉంటుంది. కృత్రిమంగా తయారు చేసిన సింథటిక్ పెస్టిసైడ్స్ అంటే ఆర్గానోఫాస్ఫరస్, గ్లైఫోసైట్, మోనోక్రోటోఫాస్ లాంటి విషపూరితమైన పురుగుమందుల వల్ల అది చల్లే రైతులకు, ఆ ఆహారాన్ని తినే ప్రజలకు, వ్యవసాయ భూమి మీద ఆధారపడి ఉన్న సమస్త జీవరాశికి ప్రమాదం జరుగుతుంది. దీనిని అరికట్టడం కోసం రైతులకు గో ఆధారిత సేంద్రియ పురుగుమందుల తయారీని నేర్పించి వాటిని ఉపయోగించేటట్లు చేయాలి. ఈ సేంద్రియ కీటక నియంత్రణల అంటే బయో పెస్టిసైడ్స్ వల్ల భూమి మీద ఉన్న కీటకాలకు, మిత్ర పురుగులకు, వానపాములకు ఎలాంటి నష్టము కలగదు. దేశవాళీ గోమయం అంటే గోపేడ ద్వారా తయారయ్యే కంపోస్ట్, ఇంకా స్లర్రీ, మట్టిలో సత్వగుణం అంటే మంచి చేసే గుణం కలిగిన సూక్ష్మాంగ జీవులు 100 కోట్లుంటే జెర్సీ లాంటి కంపోస్ట్లో 80 కోట్లు కూడా లేవు. అవి కూడా భూమికి సరిగా పనికిరానివి. సేంద్రియ వ్యవసాయ విధానంతో పొలాల్లో పంటల చుట్టూ బయోడైవర్సిటీ ఇకాలజీని పెంచుతుంది.
1: ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 52% భూమి నిస్సారమై పాడైపోయింది. ఇందుకు ప్రధాన కారణం రసాయన ఎరువులు, కృత్రిమ పురుగుమందుల అతివినియోగం. అమెరికా వంటి ఆధునిక వ్యవసాయ దేశాల్లో కూడా ఎక్కువ మోతాదులో డిఏపి, కాంప్లెక్స్ ఎరువులు వాడటం వల్ల మట్టిలోని సూక్ష్మాంగ జీవులు, మిత్ర పురుగులు, వానపాములు నశించి తద్వారా సహజ పోషకాలు తక్కువైపోయి భూసారం తగ్గుతోంది. కృత్రిమ ఎరువుల ప్రధాన ప్రభావాలు భూమి మీద పడుతున్నాయి. ముఖ్యంగా నీటి కాలుష్యం. రసాయన ఎరువులలోని నైట్రోజన్, భాస్వరం వర్షపు నీటిలో కరిగి నదులు, భూగర్భ జలాలను కలుషితం చేస్తున్నాయి. ఉదాహరణకు కృష్ణా, తుంగభద్ర నదుల్లో పరిశ్రమల రసాయన వ్యర్థాలతో పాటు వ్యవసాయ కాలుష్యం కూడా జరుగుతోంది. అలాగే వాయు కాలుష్యంతో కూడా లింక్ ఉంది. కృత్రిమ ఎరువుల నుండి వెలువడే అమ్మోనియా గాలిలోని ఇతర కాలుష్య కారకాలతో కలిసి ప్రాణాంతకమైన PM2.5 కణాలను ఏర్పరుస్తోంది. ఇక జీవవైవిధ్య నష్టం కూడా జరుగుతోంది. రసాయన ఎరువులు, సింథటిక్ పురుగుమందుల వల్ల మట్టిలోని మేలు చేసే పురుగులు, సూక్ష్మజీవులు, కీటకాలు, వానపాములు మొదలైనవి చనిపోతున్నాయి. ఫలితంగా భూమి సహజ సారాన్ని, పునరుత్పాదక సామర్థ్యాన్ని కోల్పోతోంది. దీర్ఘకాలిక పరిణామాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఆహార ఉత్పత్తిలో తగ్గుదల. 2045 నాటికి ప్రపంచ ఆహార ఉత్పత్తి 40% తగ్గే అవకాశం ఉందని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. మానవ ఆరోగ్య ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి. భాస్వరం, నైట్రేట్స్, పాదరసం, తగరం, సీసంతో కలుషితమైన నీరు ఆహారం ద్వారా మన శరీరంలోకి ప్రవేశించి క్యాన్సర్, కిడ్నీ వ్యాధులను ప్రేరేపిస్తున్నాయి. అయితే ఈ ప్రమాదాలు చోటు చేసుకోకుండా పరిష్కార మార్గాలు కూడా ఉన్నాయి. సేంద్రియ ఎరువులతో మార్పిడి. తెలంగాణలోని కొన్ని గ్రామాలలో చెత్త మరియు ఆవుల, ఎద్దుల పేడ నుండి సేంద్రియ ఎరువులను తయారు చేసి రసాయనాలపై ఆధారపడుతున్న భారాన్ని 80% తగ్గిస్తున్నారు. ప్లాస్టిక్ రసాయన వినియోగం తగ్గించడం కూడా ఎంతో ముఖ్యం. ప్లాస్టిక్ బదులు మట్టి, స్టీల్ పాత్రలు, రసాయన ఎరువులకు బదులు జీవన ఎరువుల వాడకం వంటి స్థిరమైన పద్ధతులు ఎంతైనా అవసరం.
0: సాంప్రదాయ సహజ సేంద్రియ పద్ధతి వ్యవసాయ భూమిలో మొక్కల పెరుగుదలకు అత్యంత ఆవశ్యకమైన స్థూల పోషకాలైన కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నత్రజని, ఫాస్ఫరస్, పొటాషియం, సల్ఫర్ లాంటివి సూక్ష్మ పోషకాలైన మోలిబ్డినం, జింక్, కాపర్, బోరాన్, ఐరన్, మెగ్నీషియం లాంటి సూక్ష్మ పోషకాలైన ఎన్నో మూలకాలను, లోహాలను ఆవు, ఎద్దుల పేడ, వాటి మూత్రం భూమి మీద వేసినప్పుడు వాటి ద్వారా ఆకర్షించబడిన సూక్ష్మాంగ జీవులు 1 గ్రాము దేశవాళీ ఆవు పేడ చొల్లులో అంటే లాలాజలంలో 100 కోట్ల 1000 జాతులకు పైగా భూమికి మంచి చేసే సూక్ష్మ

0: రూపంగా జీవులు ఉంటే సంకరజాతి ఆవు పేడలో ఎక్కువగా చెడు చేసే జీవులు ఉంటాయి. అందుకే సంకరజాతి ఆవు పేడ నీచువాసన వస్తుంది. అదే దేశీ ఆవు పేడ నీచువాసన వేయదు. ఇవన్నీ సహజీవన సింబయోసిస్ సంబంధం ద్వారా అత్యంత చిన్న చిన్న నానో పార్టికల్స్గా, అంటే ముక్కలు ముక్కలుగా విడగొట్టి ఈ లోహాలను మూలకాలను బయో అవైలబిలిటీగా మార్చి వాటిని మొక్కల వేరు వ్యవస్థ, అంటే రూట్ సిస్టమ్కు అందజేస్తాయి. వీటిని మొక్క యొక్క వేరు వ్యవస్థ శోషించుకొని తన పండ్ల, కూరగాయల, ధాన్యం, పప్పు, హెర్బ్స్ ద్వారా మనకు అన్ని రకాలుగా పరిపూర్ణమైన పోషక విలువలతో కూడిన పంటలను ఇస్తాయి. ఈ పంటలను తినడం వల్ల మనకు పోషకాహారలేమీ ఉండదు. ఇప్పుడు భారతదేశ ప్రధాన సమస్య, ముఖ్యంగా చిన్నపిల్లలు, యువత, స్త్రీలలో పోషకాహారలేమికి ప్రధాన కారణం సాంప్రదాయ సహజ సిద్ధ సేంద్రియ వ్యవసాయాలను వదిలివేసి కృత్రిమ ఎరువులతో పండిన పంటలను తినడం వల్ల పౌష్టికాహార మూలకాల లేమి, అంటే మినరల్స్, విటమిన్స్, న్యూట్రీషియస్ వాల్యూస్ డిఫిషియన్సీ వస్తుంది. క్రిమి సంహారకాలు వాడటం వల్ల భూమి లోపల ఉన్న వానపాములు, మిత్ర కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు అన్నీ నశించిపోతాయి. ఏమాత్రం జీవం లేని ఆహారాలను మనం తింటూ ఉన్నాం. దీంతో మనకు రోగ నిరోధక శక్తి లోపించడం ద్వారా చాలా రకాల అనారోగ్యాలకు గురవుతూ ఉన్నాం. మన శరీర పోషణకు అత్యంత ఆవశ్యకమైన ఐరన్, బి కాంప్లెక్స్, జింక్, విటమిన్ డి లాంటి లోపాలను ఈ విధంగా సహజ సేంద్రియ పద్ధతితో పండించిన పంటలను తినడం వల్ల అధిగమించగలము.
1: గోజాతి యొక్క గోమాంస నిషేధ చట్టాలు ఇంకా శిక్షలు కూడా అమలులో ఉన్నాయి. భారతదేశంలోని అనేక రాష్ట్రాలు గోవులు, ఎద్దులు, దూడలను వధించడాన్ని నిషేధిస్తున్నాయి. రాజ్యాంగంలోని 48వ అధికరణం గోసంతతిని రక్షించాలని చెబుతుంది. తెలంగాణ గోవధ నిషేధ చట్టం 1977 అమలులో ఉంది. భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ 2023(325)(62) ప్రకారం గోవులను హింసించటం శిక్షార్హమైన నేరం. ప్రివెన్షన్ ఆఫ్ క్రుయాలిటీ టు యానిమల్స్ యాక్ట్ 1960 ప్రకారం గోవులపై హింసాత్మక చర్యలు నిషేధించబడ్డాయి. మోటార్ వెహికల్ యాక్ట్ అనేది ట్రాన్స్పోర్ట్ ఆఫ్ యానిమల్స్ రూల్స్ 1978 చాప్టర్ నెంబర్ 4, యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా ప్రకారం గోవులను అక్రమంగా, గుంపుగా, నిర్దయగా ఆటోలో, లారీలో, ట్రక్లో కుక్కి తరలిస్తే శిక్షార్హం. ఆవులను, ఎద్దులను రోడ్ల మీద ప్రమాదకరంగా విడిచిపెట్టడం సెక్షన్ 294(2) ప్రకారం నేరం. శిక్షలు మరియు శిక్షార్హతలు కూడా ఉన్నాయి. టీజీ యాక్ట్ ప్రకారం గోవును చంపితే 6 నెలల నుండి 5 సంవత్సరాల వరకు శిక్ష పడుతుంది. అక్రమ రవాణా చేస్తే 10,000 వరకు జరిమానా, ఇంకా 1 సంవత్సరం వరకు జైలు శిక్ష. పశువుల హింసకు పాల్పడిన వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయవచ్చు. దీనికోసం టోల్ ఫ్రీ నంబర్ 1962 లేదా 100 ద్వారా పోలీసులకు సమాచారం ఇవ్వవచ్చు.
2: మీరింతవరకు పర్యావరణ పరిరక్షణలో గోవు పాత్ర రూపకం విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు.

0: కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా చిత్రం నుంచి సెట్ శ్రీరామ్ సునీత పాడిన పాటను వినిపించమంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14 నంబర్ బస్తీ నుంచి భారతిలాల్ పరదేశి, భారతిబాయి, జ్యోతిబాయి, అంజలిబాయి, రాజ్ నందిని, రమేష్ లోద్, అజయ్ లోద్, ఆదిత్య లోద్, కిరణ్, జాన్విక, విశ్రుత్ లోద్, లక్ష్మీ ప్రహ్లాద్, శివనారాయణ్, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్ ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరందరి కోరికపై 30 రోజుల్లో ప్రేమించడం ఎలా చిత్రంలోని ఈ పాట.

కార్యక్రమంలో తర్వాత పాటను వినిపించమంటూ వరంగల్ కరీమాబాద్ బొమ్మలగుడి దగ్గర నుంచి గోని రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్ ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఇంకా ఏదే పాటను వినిపించమంటూ కర్ణాటక స్టేట్ చిన్న తిరుపతి నుంచి శ్యామల, అశ్విని, రమేష్, ఆనంద్, మన్విత్ ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరంతా కోరుతున్న పాట జాను చిత్రం నుంచి ప్రదీప్ కుమార్ పాడిన పాట వింటారు.

కార్యక్రమంలో తర్వాత జయ జానకి నాయక చిత్రం నుంచి శ్వేతమోహన్ పాడిన పాటను వినిపించమంటూ ఇల్లందు బాటన్పీట్ బస్తీ నుంచి చిన్నపాసి, కన్నపాసి, బాలపాసి, అరుణాదేవి, అరుణ్ కుమార్, అమృత, అనిత, బబిత, సునీత, కృష్ణచరిత, చాపేల్, చైతు, భానురాజ్, అక్షయ్, అమృత, అమిత్ ఖన్నా, రాహుల్ ఖన్నా, రాధా, భవపాసి, రోహిత, రోష్ని, ఉమా, పార్వతీబాయి, చోటా పురన్ పాసి, ఉమాశంకర్, షాకిర్, సహజాది, ప్రవీణ్, రాంపల్ పాసి, జగన్మాత ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

0: మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989701158.
2: కొల్లగొట్టి నాదిరో, కొల్లగొట్టి నాదిరో, కొల్లగొట్టి నా గుండెనే ముల్లే కట్టి నాదిరో.
3: 100.1 మెగాహెర్ట్స్ పై కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటున్నారు. నేను మీ రేడియో నేస్తం జి పద్మ. ఇప్పుడు వినండి అలవైకు.

అనంతపురంలో చిత్రం నుంచి అర్మాన్ మాలిక్ పాడిన పాటను వినిపించమంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండుగొండ మండలం పోకలగూడెం గ్రామం నుంచి చిట్టంశెట్టి రాంబాబు, సుజాత, సంతోష్, అవినాష్, చిట్టంశెట్టి పుల్లయ్య, సత్యవతి ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఇంకా ఇదే పాటను వినిపించమంటూ అనపరెడ్డిపల్లి మండలం తొట్టిమప్పు గ్రామం నుంచి ఓకే వెంకటేశ్వర్లు, సీతమ్మ, శ్రీదేవి, కొర్సరేఖ, దేవరాజ్, రామకృష్ణ, వాణి, నాగస్వప్న, నాగచైతన్య, ధరణి ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

కార్యక్రమంలో తర్వాత పాటను వినిపించమంటూ ఇల్లందు కాలరీస్ కలాసి బస్తీ నుంచి మేకల మల్లీష్ యాదవ్, లక్ష్మీదేవి, రూపేష్ కుమార్ యాదవ్, కళ్యాణి చక్రవర్తి యాదవ్, మారపల్లి కుమారస్వామి, సరోజ, దుడ ఉమాశంకర్, రజిత, జాడి పెంటయ్య, సూరజ్ పల్లి, జుగల్ కిషోర్ కండిల్వాల్, గట్టుకొల్లు శ్రీనివాస్, మురళీధర్ పూతోడ, కవిత, ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరంతా కోరుతున్న పాట F2 చిత్రం నుంచి సాగర్ MM మానసి పాడిన పాట.

గీతా గోవిందం చిత్రం నుంచి సిట్ శ్రీరామ్ పాడిన పాటను వినిపించమంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం ప్రశాంత్ నగర్ నుంచి మారవీన శ్రీనివాసరావు, పద్మ, పయ్యావుల రామ్మూర్తి, స్వరూప, నవత, రమ, భారతి, పెద్దిపోయిన సుధాకర్, లలిత, జకుల నరేష్, హర్షిత, జోషిక, అకుల్ అర్జున్, బాధవతి లింగయ్య ఇంక వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరందరి కోరికపై గీతా గోవిందం చిత్రంలోని ఈ పాట.

హరిహరన్ శ్రేయ ఘోషల్ల యుగళగీతం వినబోతున్నారు. చిత్రం ఖైదీ నంబర్ 150. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నెహ్రూ బస్తీ నుంచి ఏనుగంటి నాగేశ్వరరావు, సరోజిని, సతీష్, ప్రవీణ్ కుమార్, స్వరూపరాణి, చరిత్ నందన్, వేదాంశ్, మోహిత్, సిద్ధార్థ, కార్తీక్, ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఇంకా ఇదే పాటను వినిపించ

అంటూ ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఏర్లపొడి గ్రామం నుంచి కాపర్తి బాబుచారి, సతీష్చారి, పవన్చారి, బ్రహ్మాచారి, సత్యవతి, అమృతమ్మ, కాపర్తి కళ్యాణి ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరందరి కోరికపై ఖైదీ నెంబర్ 150 చిత్రంలోని ఈ పాట.

మహర్షి చిత్రం నుంచి విజయ్ ప్రకాష్ పాడిన పాటను వినిపించమంటూ ఇల్లందు కరెంట్ ఆఫీస్ ఏరియా నుంచి మోకల సర్వయ్య, లక్ష్మీనరసమ్మ, శ్రీనివాసరావు ప్రసాద్, అనిత, శేఖర్, సుమ, పప్పి, అక్రూ ఇంక వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

జాతి రత్నాలు చిత్రం నుంచి రామ్ మిరియాల పాడిన పాటను వినిపించమంటూ నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుంచి నాగ్నాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రిషికేష్, అక్షయ్ ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

0: సరికొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకొల్లు నాగలక్ష్మి. మంచి మనసులో చిత్రం నుంచి ఇసే జ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన
1: జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీరాకకై.
2: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం రెండు మూడు వాక్యాలతో చెప్పి వాట్సప్ వాయిస్ మెసేజ్కి పంపగలరు. వాట్సప్ నెంబర్ 8367576757. వాట్సప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.
3: నూరు పాయింట్ 1 మెగాహెడ్స్ పై కిన్నర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటున్నారు. నేను మీ రేడియో నేస్తం జి పద్మ. ఇప్పుడు వినండి శశి చిత్రం నుంచి సిట్ శ్రీరామ్ పాడిన పాటను వినిపించమంటూ సుజాతనగర్ మండలం రాఘవాపురం గ్రామం నుంచి గుండెటి వెంకటరాములు, అదృష్టమ్మ, చారిబాబు, ప్రభుదేవ్, భద్రమ్మదేవి, మామిడల కళ్యాణీదేవి, చక్రవర్తి శ్రీవల్లి, యోగీంద్ర, లక్ష్మీప్రసన్న, మంగమ్మ, స్వరూప, నాగయ్య ఇంక వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

అశ్వపురం మండలం గోపాలపురం గ్రామం నుంచి నెమలికొండ పెద్దనాగాచారి, రత్నం, సతీష్, సుజాత, వీరబ్రహ్మాచారి, మహేశ్వరి, వెంకటరెడ్డి, జ్యోతి, భార్గవాచారి, ప్రవీణ్చారి ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరంతా కోరుతున్న పాట ఊపిరి చిత్రం నుంచి హరిచరణ్ పాడిన పాట.

కార్యక్రమంలో తర్వాత పాటను వినిపించమంటూ పాల్వంచ పొనుకుల నుంచి అక్బర్, బచిల్కుర వెంకటేశ్వర్లు, రమణ, భానుతి వీరభద్రం, అచ్చమ్మ ఇంక వేరే స్నేహబృందం కోరుతున్నారు. వీరంత కోరుతున్న పాట ఎంసీఏ చిత్రం నుంచి జస్ప్రీత్ జాస్ పాడిన పాట.

కార్యక్రమంలో చివరిగా ఉప్పెన చిత్రం నుంచి జావేద్ అలీ పాడిన పాటను వినిపించమంటూ సికింద్రాబాద్ మల్కాజ్గిరి నుంచి అలువులపాటి షర్మిల, వెంకట భరద్వాజ్, జయకుమార్, నవ్యశ్రీ, ఉమామహేశ్వరి, వెంకట వరదరాజ్ ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

మీరింతవరకు కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 8:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార సంధ్య. 9:00 న్యూస్ 9, 9:15 స్పాట్లైట్. ఈ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మధురిమ ఆపాత మధురమైన సినీ గీతాల కార్యక్రమం. ముందుగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం యశ్వజానకి పాడిన పాట చిత్రం అద్దాల మేడ.

ఆకలి రాజ్యం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట విన్నారు. ఇప్పుడు వినండి ఘంటసాల పి సుశీల పాడిన పాట చిత్రం ఆదర్శ కుటుంబం.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 10 గంటలకు వస్తుంది. ప్రకటించిన అంశం మరికొద్ది క్షణాల్లో వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం రేపటి ప్రసార విశేషాలు. రేపు ప్రభాత ప్రసారంలో 6 గంటలకు దేశభక్తి గీతం, 6:10 అంజలి భక్తి సంగీత కార్యక్రమంలో సూర్యస్తుతి ఇంకా సన్నతి గీతాలు వింటారు. 6:30 సుభాషితం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీ ఆరపల్లి స్నేహస్వరూప్. 6:35 రైతు సమాచారంలో బెండ సాగు వివరాలు ప్రసారమవుతాయి. 7:00 జిల్లా సమగ్ర నివేదిక ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 ఈ మాసపు పాట ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:20 మదర్స్ డే సందర్భంగా అమితమైన ప్రేమకు రూపం అమ్మ ప్రసంగం ప్రసారమవుతుంది. అనంతరం రసమయ్యి సాహితీ కార్యక్రమం, తెలంగాణ సాహితీ భద్రాచలం వారి ప్రాయోజిత కార్యక్రమం 38వ భాగంలో ఎం పద్మావతి గారి స్వీయ కవితలు ప్రసారమవుతాయి. 7:45 లలిత గీతాలు ప్రసారమవుతాయి. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం. 8:35 శుభాకాంక్షలు శ్రోతలు గ్రీటింగ్స్ చెప్పే కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం మీ మాటతో ఓ పాట శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం ప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీ కొల్లిపాక శంకరరావు. 10:30 90 వసంతాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుంచి. అనంతరం మాతృదేవతకు ప్రణామాలు ప్రత్యేక రూపకం ప్రసారమవుతుంది. రేపు మధ్యాహ్నం 12:10 చిత్రగీతాలు వింటారు. 12:40 చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమంలో శ్రీరామచంద్ర గర్ల్స్ హై స్కూల్ విద్యార్థినులు సమర్పించు కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 వనితా లోకం స్త్రీల కార్యక్రమం ప్రసారమవుతుంది. 2:30 కిన్నెరల హరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం. 3:00 నాటకం ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుంచి. 4:00 తిరిగి 5:00 చిత్రగీతాలు వింటారు. రేపు 2వ ప్రసారంలో 6:35 తిరిగి 7:45 కిన్నెరల హరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం. 7:15 వీరయ్య బృందవాళ్ళ పెంచిన జానపద గీతాలు ప్రసారమవుతాయి. 9:30 మధురిమ ఆపత మధురమైన సినీ గీతాల కార్యక్రమం. 10:00 అఖిల భారత రవివాసరియ సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఇవి రేపటి ప్రసార విశేషాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. నిలయంలో సమయం 11:03. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 100.1 MHz పై ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. జై హింద్. హైదరాబాద్ కేంద్రం నుంచి 4:00 తిరిగి 5:00 చిత్రగీతాలు వింటారు. రేపు 2వ ప్రసారంలో 6:35 తిరిగి 7:45 కిన్నెరల హరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం. 7:15 వీరయ్య బృందవాళ్ళ పెంచిన జానపద గీతాలు ప్రసారమవుతాయి. 9:30 మధురిమ ఆపత మధురమైన సినీ గీతాల కార్యక్రమం. 10:00 అఖిల భారత రవివాసరియ సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఇవి రేపటి ప్రసార విశేషాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. నిలయంలో సమయం 11:03. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 100.1 MHz పై ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. జై హింద్.